ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:56 దాటి 10 సెకండ్లు అవుతున్నది.

సంగీత కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో నామ రామాయణం, క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా లేనుండి నామ రామాయణం.

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపొద్దుగల 6:10 ప్రసారమయ్యే ప్రార్థనా కార్యక్రమంలో శివ అమృతవాణి మొదటి భాగం వింటారు. పాడినది అనురాధ పౌడ్వాల్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయలటి కార్యక్రమాలు. ఇప్పటి సందైతే రాత్రి 11:00 ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ప్రసంగాలు, పరిచయాలు, ముచ్చట్లు, ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలు, కథా కదంబం, సినీ జానపద సంగీతం, ఇట్లా తీరొక్క పాటల కార్యక్రమాలతో మిమ్మల్ని ఎలా అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ముందుగా ఇయలటి పొద్దుటి పూట కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ పొద్దుగల 7:00 ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో తెలంగాణలో బాల సాహిత్య వికాసం, స్వీయ అనుభవాలు గురించి ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. అదైనాక పిత్రమాస, ఇంగిలి పూల బతుకమ్మ, మంచిర్యాలవాసి సూదిరెడ్డి స్నేహలత అచ్చమైన తెలంగాణ యాసలో అందించిన ప్రసంగం ప్రసారమవుతుంది ఈ అలటి అంబటాల.

సంగతులు కార్యక్రమంలా. ఇక ఈ పొద్దుగల 8:30 పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్రబుద్ధే గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. రచయిత ఎస్ రాజవర్ధన్ కంఠంలో. ఇక పొజ్జామట్ల 5:30 సంబరం చిన్నపిల్లల కార్యక్రమంలో కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:20 పొజ్జామట్ల పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం, ఇంకా జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గేరాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇక 7:00 రాత్రి ఇల్లు వ్యవసాయం యువసందారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పద్దతిలో పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట, అదైనాక క్యాబేజీ క్యాలీఫ్లవర్ సాగులో మెళుకువలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:40 పాడితల్లి డాక్టర్ ఉదారి నారాయణ కథానిక ప్రసారమవుతుంది. 9:45 ఇక ఇనుండ్రి. ఈ కార్యక్రమంలో ఎనకటి గ్రామ పాలన గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళ నలివేల రాజవ్వతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక ఈనుండిలా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళ నలివేల రాజవ్వతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక అట్లనే రాత్రి 10:00 ప్రసారమయ్యే రేడియో మాణిక్యాలు అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో ఆనంద్ మఠ్ హిందీ రేడియో నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన బంకిం చంద్ర చటోపాధ్యాయ, రేడియో నాటకీకరణ విశ్వప్రకాశ్ దీక్షిత్ భటుక్, నిర్వహణ సుదర్శన్ కుమార్. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాల్సుకుంటాయి. పొద్దుగల్ల 8:45 సింగిడి సినీ గీతాల హరివిల్లు, పొజ్జామట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట నుండి, రాత్రి 7:45 దిల్ పసంద్ హిందీ చిత్ర గీతాల కార్యక్రమం, 8:00 ఉషారు సరదా సినీ గీతాలతో సందర్శించే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వింటారు. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 వస్తున్నది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. వింటూనే ఉండండి మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలాద్రిప్ర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి

0: చేరువైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా వెదురు హస్తకళ ఉత్పత్తులు, చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంక్ రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్డు నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కావచ్చు, బంగ్లాలు కావచ్చు, జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈ రోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 64, పొరుగు రాష్ట్రాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర

0: గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్పు కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య తమిళనాడు రాజ్యస్య చెన్నై నగరి 3,00,000 కోటి రూప్యకాణాం పరియోజనానాం ఉద్ఘాటనం కరిష్యతి. ప్రధానమంత్రి చెన్నై మెట్రో రైల్ పరియోజనాయాః తస్య ఖండస్య మెట్రో రైల్ సేవాయాః శుభారంభం కరిష్యతి. యస్య నిర్మాణం ప్రాయః 49,00,000 కోటి రూప్యకాణాం వ్యయేన కృతమస్తి. శ్రీమోదీ పోరూర్ బైపాస్ స్థానకాత్ పూనమల్లీ బైపాస్ స్థానక పర్యంతం పునశ్చ తత్రతః చెన్నై మెట్రో రైల్ యానేన యాత్రామపి కరిష్యతి. పూనమల్లీ పోరూర్ మార్గే ఉన్నత సంకేత ప్రణాళియుక్త 3.7 కిలోమీటర్ మిత దీర్ఘా ద్విస్తరీయ సంరచనా అస్తి. యా చాలక విహీన సంచాలనాయ నిర్మితా అస్తి. ప్రధానమంత్రి 50,00,000 కోటి రూప్యకేభ్యః అధిక మూల్యానాం రైల్ మార్గాధారభూత సంరచనా పరియోజనా రాష్ట్రాయ సమర్పయ.

0: करिष्यति तथा तासाम् उद्घाटनमपि करिष्यति। एतासु अमृत भारत स्थानक योजनायाः अन्तर्गतं पुनर्विकसितानि पलनी, वेल्लोर कैंटोनमेंट, अम्बा समुद्रम, परमकुडी, नमक्कल चेत्येतेषु स्थानेषु स्थितानि पञ्च अमृत स्थानकानि सम्मिलितानि सन्ति। श्रीमोदी पोरूर सरोवरस्य समीपे स्थिते जलाकण्डेश्वर मन्दिरे दर्शनं पूजनं च करिष्यति। प्रधानमन्त्री धनधान्य कृषि योजनायाः अद्य एकं वर्षं सम्पूर्णम्। इयं योजना विगतवर्षे अस्मिन्नेव दिने देशस्य शत आकांक्षी कृषि जनपदेषु कृषेः सुदृढीकरणाय प्रारब्धा आसीत्। अस्माकं वार्ताहरानुसारम् अस्याः योजनायाः अन्तर्गतं एकादश मन्त्रालयानां विभागानां च 36 केन्द्रीय योजनाः राज्यप्रशासनानां योजनाभिः निजक्षेत्रस्य सहभागितया च समन्विताः सन्ति। अस्याः योजनायाः उद्देश्यं प्रत्येकस्य जनपदस्य विशिष्टानां कृषि सम्बद्धानां आवश्यकतानां पूर्तिः अस्ति। संस्कृत वार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते।
1: आकाशवाणी वार्ताभिः संयुज्यन्ताम् एक्सपटले @AIR न्यूज अलर्ट्स इत्यनुसरन्तु। अथ सद्यो वृत्तान्ताय च newsonair.gov.in इति जालपुटम् अवलोकन्।
2: रक्षामन्त्री राजनाथसिंहः युवकेभ्यः नीति निर्माण समये तेषाम् आकांक्षाः, आवश्यकताः तथा परिवर्तनशीलाः परिस्थितयः विचारणीया इति आवश्यकतायां बलं दत्तवान्। नवदिल्ल्याम् आयोजितं नरेन्द्र मोहन व्याख्यानं सम्बोधयन् श्रीसिंहः उक्तवान् यत् समयस्य परिवर्तनशीलानाम् आवश्यकतानाम् अनुरूपं प्रशासनम् अधुना युवकेभ्यः नीतिः इति अवधारणायाः परं गत्वा युवजनैः निर्मिता नीतिः तथा युवजनैः सह निर्मिता नीतिः इत्येतयोः दिशयोः अग्रे सरति। उत्तर रेल मार्गेण घोषितं यत् अद्य सर्वाणि रेलयानानि स्वसामान्य समय सारण्य अनुसारं प्रचलिष्यन्ति। रेल विभागेन ह्यः प्रातः 4 अपराह्णे 2 पर्यन्तं नई दिल्ली हजरत निजामुद्दीन रेल स्थानकयोः आगन्तव्यानि मेल एक्सप्रेस रेलयानानि निरस्तानि कर्तुं निर्णयः गृहीतः आसीत्। विश्वस्य दीर्घतमेषु नृत्योत्सवेषु अन्यतमः नवरात्र महोत्सवः अद्य गुजरात राज्ये महता उत्साहेन भक्तिभावेन च प्रारभते। नवदिनात्मकः अयं महोत्सवः दुर्गादेव्याः नवानां स्वरूपाणाम् आराधनायै समर्पितः अस्ति। शारदीय नवरात्रस्य प्रथमदिने अनेके श्रद्धालवः गुजरातस्य प्रसिद्धेषु देवी मन्दिरेषु दर्शनार्थं गच्छन्ति। महोत्सवकाले सुरक्षां सुनिश्चेतुं गुजरात आरक्षिदलेन राज्यस्य 22,000+ गरबास्थलेषु व्यापकाः सुरक्षाव्यवस्थाः कृताः सन्ति। भवद्भ्यः सर्वेभ्यः नवरात्र महोत्सवस्य हार्दिक्यः शुभकामनाः इति वार्ताः।
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు డి వీణావాణి.
4: హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ వంతెన నిర్మాణం పనుల కోసం 2,50,00,000 అంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎండీఆర్ ప్లాన్ 2026-27 కింద ఈ అదనపు బడ్జెట్ ను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 468 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసిందని తెలిపారు. గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ మార్గంలో ఈ హైలెవెల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజల సుదీర్ఘకాల రవాణా ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. హనుమకొండ జిల్లాలోని భద్రకాళి ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దసరా పర్వదినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులను వేగవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ అశోక్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా సజావుగా సాగాలని జిల్లా కలెక్టర్ చాహర్

0: వాజ్పేయి అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టులో భాగమైన గౌరవెల్లి కెనాల్ భూసేకరణ పనులు హనుమకొండ జిల్లాలో తుది దశకు చేరుకున్నాయి. గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని అనుసంధానించి ఆయకట్టు ప్రాంతాలను స్థిరీకరించడంతో పాటు విస్తృతమైన ఆయకట్టును సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీంతో భీమదేవరపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ తదితర మండలాల్లో భూసేకరణ జరుగుతోంది. హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్ భీమదేవరపల్లి మండలంలోని గౌరవెల్లి కెనాల్ భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లారం గ్రామంలో పర్యటించిన ఆయన కెనాల్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న బాధిత రైతులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పట్టభద్రులైన ఓటరు ఓటరుగా నమోదుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదుపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు కోసం గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఫారం 18 ద్వారా అన్ని వివరాలను నింపి గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధ్రువ పత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్దికి ప్రపంచ బ్యాంక్ తగిన సహకారం అందిస్తుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం అహ్లువాలియా ఖినిజ్ వెల్లడించారు. ఇటీవల హనుమకొండలోని కూడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం అహ్లువాలియా ఖినిజ్, అపూర్వ సెన్ని, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా, వెంకట్రావులతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వరంగల్ మహానగరాభివృద్ది కోసం మల్టీలెవెల్ పార్కింగ్, సెంట్రల్ ఫుడ్ ప్లాజా, రోప్వే, సెంట్రల్ బిజినెస్ స్మార్ట్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వివరాలను దృశ్య రూప ప్రదర్శన ద్వారా అధికారులు వివరించారు. వరద ముంపు నివారణ ప్రాజెక్టుకు నిధులివ్వాలని ప్రత్యేకంగా విన్నవించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన 300 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని, అందులో భాగంగానే జిల్లాలో పర్యటిస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ప్రస్తుతం సిటీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ముందున్న స్థలాన్ని, రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంతంతో పాటు స్టేడియానికి ఎదురుగా ఉన్న రైల్వేకు చెందిన సుమారు 1 ఎకరం భూమిని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద శాశ్వత బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన రైల్వే శాఖ ద్వారా ప్రతిపాదిత భూమిని సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. పాడి గేదెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ కుటుంబాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ముందడుగు వేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పాడి గేదెల పెంపకంతో ప్రతి నెల నమ్మకమైన ఆదాయం వస్తుందన్నారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యనందించే లక్ష్యంతో జర్మనీకి చెందిన ప్రఖ్యాత రూట్లింగెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
1: మీరింతవరకు హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు డి వీణావాణి. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా

0: అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూరు సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండే సోన్ సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండే సోన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదుల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడు

0: ని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ, అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం, చైతన్యం, సమాచారం అందించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో తెలంగాణలో బాల సాహిత్య వికాసం, స్వీయ అనుభవాలు, ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో ముచ్చట మొదటి భాగం, ఇంకా పెత్రమాస, ఎంగిలిపూల బతుకమ్మ, మంచిర్యాల వాసి సూదిరెడ్డి స్నేహలత ప్రసంగం ప్రసారమవుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణయానం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, పాడ్యమి, చిత్త నక్షత్రం. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలలో జిల్లాలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, తక్కువ

ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, గాలిల తేమ 80%. ఇక వచ్చే 24 గంటలల్లా ప్రధానంగా ఎండగా ఉంటది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండపోవు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతాన్ని చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు వాద్య సంగీతం చెవులకింపుగా.

0: ఇయ్యలటి కోసం యోసం సలహా.
1: డాక్టర్ బి రాజేశ్వరి, ప్రొఫెసర్ ప్లాంట్ పెథాలజీ, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. చిల్లీస్ లో మనకి ఇప్పుడు ఏంటంటే కూడా రైతు స్థాయిలో ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ దశలో ఉంది, కొంత కాయ దశలో ఉందండి. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మొక్కలన్నీ కూడా చనిపోవటం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే వేరుకుళ్ళు తెగులు లేదా ఎండు తెగులు అంటామండి. ఇది ఫిజేరియం ద్వారా వస్తుంది. కాపర్ బేస్డ్ మనకి అంటే కాపర్ బేస్డ్ అయితే కనుక మనకు సమర్థవంతంగా తెగుళ్ళని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఇంకేంటంటే థ్రిప్స్ అనేవి ఉన్నాయన్నమాట. థ్రిప్స్ అంటే తామర పురుగులు అంటాము. ఈ తామర పురుగులు ఆశించడం వల్ల కూడా ఆకులన్నీ కూడా ముడతలు పడి కిందకు వాలిపోతూ ఉంటాయి. సో ఇవి వేయడంపుడు చిన్న చిన్నగా మారిపోతూ ఉంటాయి. వీటన్నిటి నివారణకి ఏంటంటే మనం ఫిప్రోనిల్ అనే ముందు దీని రియేజెంట్ అంటారు, దాన్ని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలుపుకుని మనం మొక్కలన్నీ కూడా పొలంలో తడిచేటట్టు పిచికారీ చేసుకోవడం ఒక అంశం అండి. తర్వాత అలానే మనకేంటంటే మైట్స్ అని అంటాం. మైట్స్ అంటే ఆకులన్నీ కూడా పడవ లాగా మారిపోతాయి అన్నమాట కిందకి. సో అలా ఆశించినప్పుడు మనం ఏంటంటే వెజిటబుల్ సల్ఫర్ కానివ్వండి, ప్రొఫెనోఫాస్ కానివ్వండి, సమర్థవంతంగా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. అలానే ఇంకా మనకేంటంటే
0: ఇది ఇయ్యలటి యోసం సలహా. గిన్నెల మిరప పంటలో పురుగులు తెగుళ్ల నివారణకు రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి చెప్పిన సలహా ఇన్నారు.

ఉత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి ఇయ్యాల. జయప్రకాష్ నారాయణ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాకు, బీహార్లోని సారణ్ జిల్లాకు మధ్యన ఉన్న సీతాబ్ది రాయారా గ్రామంలో జన్మించిండు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించిన జయప్రకాష్ నారాయణ్ అమెరికాలో 8 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను అభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చిండ్రు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరిండ్రు. మహాత్మాగాంధీకి ప్రియ శిష్యుడిగా మారిండ్రు. 1932లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలు పాలైండు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అరెస్టు కాగా జయప్రకాష్ నారాయణ్ రామ్ మనోహర్ లోహియా, భవన్ సింగ్ వంటి నేతలతో కలిసి ఉద్యమాన్ని ముందుండి నడిపిండ్రు. 1954లో జేపీ రాజకీయాల నుంచి విరమించుకుని తన జీవితాన్ని గాంధేయవాది అయిన ఆచార్య వినోబా భావే సర్వోదయ ఉద్యమానికి, భూదాన్ ఉద్యమానికి అంకితం చేసిండ్రు. భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ కు భారత ప్రభుత్వం 1998లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తెలంగాణలో బాల సాహిత్య వికాసం స్వీయ అనుభవాలు గురించి ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో ముచ్చట మొదటి భాగం. మీ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
2: రాజేశ్వర శర్మ గారు నమస్కారం.
3: నమస్కారం.
2: తెలుగులో ఇవాళ బాల సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా ప్రత్యేకమైన అభివృద్ధి జరిగి ఒక వికాసం జరిగింది. 600 పిల్లల రచనల పుస్తకాలు వచ్చినాయి. ఇది ఇట్లాంటిది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు అని చెప్పుకుంటున్నారు. చాలా మందికి ఈ విషయం తెలియకపోయినా ఇది ఒక చాలా గొప్ప విషయంగా చెప్పుకోదగిన పరిణామం తెలంగాణలో గత 10 వచ్చిన పరిణామం. అయితే దీంట్లో మీరు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఈ సంవిధానం అంతా, ఈ ఉద్యమం అంతా నడపడంలో ప్రముఖ వ్యక్తుల్లో మీరు కూడా చెప్పుకోదగిన వారు. ఈ ప్రస్థానం గురించి మనం మాట్లాడే ముందు, అసలు మీరు చాలా ఏళ్లు స్కూల్ టీచర్గా పనిచేశారు, మీరు చదువుకున్నది సాహిత్యము, ముందుగా అసలు మీ నేపథ్యము కొద్దిగా మీ జీవితం గురించి మనం తెలియజేస్తే, మీరు టీచర్ అయినప్పటి నుంచి ఎట్లా ఎట్లా ఎట్లా ఈ దిశ వైపుకు వచ్చారు, ఇవాళ ఒక చెప్పుకోదగిన స్థాయిలో పిల్లల సృజనాత్మకత తెలుగు భాషలో కనిపిస్తోంది, తెలంగాణలో కనిపిస్తోంది, దాని గురించి మనలో మనం వివరంగా మాట్లాడుకుందాం.
3: నేను 1956 పుట్టాను. మాది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడదు అంటారే,
2: కామారెడ్డి.
3: కామారెడ్డి అప్పుడు అది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండేది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన తర్వాత 10వ తరగతి తర్వాత చదువుకునే అవకాశం లేదు నాకు, ఎందుకంటే మా కుటుంబ పరిస్థితులు. అప్పుడు కామారెడ్డిలో ఓరియంటల్ కాలేజ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు, అప్పుడప్పుడే ప్రారంభం చేశారు. అందులో నేను చేరి ఎంట్రన్స్ తర్వాత డిప్లొమా తర్వాత బీఓఏలు తర్వాత ఎంఓఏలు అన్నీ అక్కడే చదువుకున్నాను. ఈ చదువుతున్న కాలంలోనే ట్యూషన్స్ కూడా చెప్పుకునేవాడిని. దాని తర్వాత అటు ఎంఏ చేశాను, అటు ఎంఫిల్ చేశాను, తర్వాత పిహెచ్డి చేశాను. ఇదంతా ఒక క్రమం. అయితే ఈ మధ్యకాలంలోనే నేను 1974 నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. తర్వాత 1983 నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇదంతా నా ఉద్యోగానికి సంబంధించినటువంటి క్లుప్తంగా ఒక పరిచయం. అయితే మేము
2: ఎప్పుడు అధ్యాపకులు కావాలని అనుకునే వాళ్ళం. మీరు టీచర్
3: గానే ఉపాధ్యాయుడిగానే పనిచేయాలనుకున్నాను, ఎందుకంటే మాకప్పుడు

0: ఒక ఆదర్శవంతమైనటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఉపాధ్యాయులే. మా గురువులు ఆ రోజులలో అట్లా పట్టించుకున్నారు. ఒక రోజు బడికి రాకపోతే తెల్లారు ఇంటికి వచ్చి, ఏమైంది మీ బాబుకి, ఏమైందమ్మా ఎందుకు బడికి రావట్లేదు అని అడిగినటువంటి వాళ్ళు తమ సొంత పిల్లలాగా మమ్మల్ని కొట్టిండొచ్చు తిట్టిండొచ్చు పగతూ కాదు
1: అట్లా ఉండేవాళ్ళు.
0: వాళ్ళు సొంత పిల్లల్లాగా చూసుకున్నారు అప్పటి ఉపాధ్యాయులు. ఏ ఉపాధ్యాయుడైనా ఈ పిల్లాడు బాగుపడాలి, ఈ పిల్లలు బాగుపడాలని కోరుకున్నటువంటి రోజులవి. మేము కూడా అందులోకి పోవడమే బాగుంటుందని ఫీల్ అయినాము, అనుకున్నాము. ఉద్యోగంలోకి వచ్చే నాటికి మా చుట్టూ కూడా, ఈ చుట్టూ సమాజంలో సామాజిక మార్పుల కోసం రకరకాల రూపాలలో ఉద్యమాలు జరుగుతున్న సందర్భం అది. ఒక సామాజిక చైతన్యం వెళ్లి విరుస్తున్న కాలం ఇది. వ్యక్తులు తమ కంటే కూడా సొంత లాభం కొంతైనా మానుకొని సమాజానికి ఏదైనా ఉపయోగపడాలి అనే ఒక భావజాలం పెరుగుతున్న దశలో మేము పెరిగాం. మా చుట్టూ అట్లాంటి సాహిత్య సంస్థలు కూడా ఉండేవి. ఆ రోజులలో కామారెడ్డిలో ఆదర్శ కళా సమితి అద్భుతంగా పనిచేసింది. వాళ్ళు పాశ్చాత్య సాహిత్యాన్ని బాగా పరిచయం చేశారు మాకు. తర్వాత ఆధునిక యుగంలో కూడా మార్పు కోరుతున్నటువంటి రచయితల్ని మాకు బాగా పరిచయం చేశారు. కొడవటి గంటి కుటుంబరావు కావచ్చు, శ్రీశ్రీ గారు కావచ్చు, ఇంకా ఆరుద్ర గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని అందరినీ మాకు బాగా దగ్గరగా పరిచయం చేశారు. ఇటు ఓరియంటల్ చదువులు మాకు మన సాహిత్యాన్ని పరిచయం చేసినాయి. ప్రబంధాలు, కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, అంటే ఈ రెండింటి మధ్యన భాష మీద మాకు ఒక అభిరుచి కలిగింది. మారాలి, సమాజం మారితే బాగుంటుంది, అందుకు మనం ఏమైనా చేయాలనే కోరిక. దీంతోనే మేము ఉద్యోగాలలో కూడా ప్రవేశించాం. కాబట్టి మా చుట్టూ ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పిల్లలు, చాలా ఒక పేద వర్గాల నుంచి వచ్చినటువంటి, రైతు వర్గాల నుంచి వచ్చినటువంటి, తరతరాలుగా చదువుకోని కుటుంబాల నుంచి, ఏమాత్రం అక్షర జ్ఞానం లేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, ఈ పిల్లలు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయని నమ్ముతున్నటువంటి పెద్దల మధ్యన మేమున్నాం. కాబట్టి ఆ పిల్లలకి మాకు తెలిసిన ప్రపంచాన్ని పరిచయం చేయాలి, మాకు తెలిసిన జ్ఞానాన్ని ఇవ్వాలి అనే ఒక ఆశ అయితే ఉండేది. మేము ఎంతవరకు సక్సెస్ అయినాము అనేది మాకు మేము మార్కులు వేసుకోవడం కాదు, కానీ అట్లా మేము పనిచేసాం సార్. ఆ రోజులలోనే మేము 83లోనే మా పాఠశాలలో నేను చేరే నాటికే గ్రంథాలయం ఉండేది. గ్రంథాలయం అంటే ఏం లేదు, ఒక బీరువా ఉండేది, దాని నిండా పుస్తకాలు ఉండేవి, పిల్లలు తీసుకునేవాళ్ళు, లైబ్రరీ పీరియడ్ కూడా ఉండేది. అట్లా మేము కూడా అందులో చేరిన తర్వాత లైబ్రరీని పెంచడానికి, ఆ గ్రంథాలయాన్ని పెంచడానికి, పుస్తకాలు తేవడానికి, పిల్లలతో వీలైనంత వరకు పాఠాన్ని పాఠంగా మాత్రమే కాకుండా జీవిత పాఠాలు జోడిస్తూ, ఒక జీవితానికి సన్నిహితం చేస్తూ అట్లా పాఠాలు చెప్పుకునేవాళ్ళం. అది క్రమంగా వస్తున్నప్పుడు 80-90ల వరకు దాదాపుగా ఇట్లా, అంటే మాకు కూడా కొత్తగానే నేర్చుకుంటూ పిల్లలకు నేర్పుతూ ఆ ఆటపాటలతో కూడిన చదువులు ఉండేవి. ఇంత ఒత్తిడి లేదు ఆ రోజులలో, టీచర్ల మీద లేదు, పిల్లల మీద లేదు, ఆటపాటలతో కూడుకున్నటువంటి ఒక చదువు ఉండేది. సిలబస్ భారం కూడా ఇంత ఉండేది కాదు. 90కి వచ్చేసరికి పిల్లలతో మేము ఏమైనా రాయించాలి అని కవిత్వాలు రాయించేటువంటి ఒక స్టేజ్ 90లో వచ్చింది. నేను పనిచేసిన దేమి కళాన్ అనే ఒక పాఠశాలలో 1990లో సుమారు 40-42 మంది పిల్లలు తాము స్వయంగా రాసిన కవితల్ని చదివి వినిపించి మొదటి కవి సమ్మేళనం, మొదటి అని ఎందుకంటే అంటే నా చుట్టుపక్కల అయితే ఎక్కడ జరగలేదు అది.
1: తొలి కవి సమ్మేళనం చెప్పుకొచ్చే
0: దేమి కళా పాఠశాలలో 1990లో జరిగింది.
1: ఏ జిల్లా అది?
0: అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, తాడవై మండలంలో ఉండేది. దాని తర్వాత ఇంకా ఈ పిల్లలతో రాయించడం, పిల్లలతో చదివించడం, పిల్లలతో ఈ సాహిత్యాన్ని పంచుకోవడం అనేటువంటి ఒక అది పెరుగుతూ వచ్చింది మాకు కూడా. అందులో మాకు కూడా ఒక సంతోషం ఉంది. పిల్లలకు కూడా కథలంటే చాలా ఇష్టం పిల్లలకి. స్పార్టకస్ లాంటి వాళ్ళ చరిత్రను కూడా మేము కథ రూపంలో చెప్పుకునేవాళ్ళం. స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి, అప్పుడు పడాల రామారావు గారు రాసిన స్వతంత్ర ఉద్యమాన్ని గురించిన పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉండింది. పాఠాల తర్వాత మిగిలిన పీరియడ్లలో మన స్వతంత్ర పోరాటంలో ఈ పిల్లలు ఎవరెవరు పాల్గొన్నారు, పెద్దవాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు, ఎట్లా జరిగింది అట్లా, అంటే ఒక సాహిత్యాన్ని దగ్గర చేసేటువంటి ఒక ప్రయత్నం, చరిత్రని సాహిత్యాన్ని కలిపి చేస్తూ వచ్చాం సార్. అయితే క్లుప్తంగా ఇది పరిస్థితి. ఆనాటి పల్లెలు ఇప్పటిలాగా లేవు. ఆనాటి పల్లె పిల్లల మధ్యన దాదాపు 90-95 వరకు ఈ క్రమంలో మేము వచ్చాం. కానీ మేము చదువు చెబుతున్నాం కానీ 97 వచ్చేసరికి పిల్లలకి 97-98 అప్పుడు నేను భవానీపేట అనే ఒక స్కూల్లో పనిచేస్తున్నాను. అది కూడా మాచారెడ్డి మండలంలో ఉంటుంది. అక్కడ నాకు అసలు పిల్లలకి చదువు ఇట్లా చెప్పాలి కదా అనేది, బహుశా నా తొలి గురువులు పిల్లలనే నేను అనుకుంటాను, వాళ్లతో ఉండి మేము పాటలు రాయడం ఎట్లా, పాటలు అల్లుకోవడం ఎట్లా, తర్వాత ఫీల్డ్ వర్క్ చేయడం ఎట్లా, పిల్లలు ఇక్కడనే స్కూల్లో కాకుండా ఇళ్లలోకి పోతే సహజంగానే రోజువారీ జీవితంలో భాష నేర్చుకోవడం ఎట్లా, ఇవన్నీ ప్రయోగాలు క్రమంగా పిల్లల సహకారంతో మేము మొదలు పెట్టాం సార్.
1: అంటే పిల్లలు పాల్గొంటున్నారు?
0: పిల్లలు పాల్గొంటున్నారు.
1: అంటే పంతులు గారు చెప్పడం పిల్లలు వినడం కాకుండా దానిని కొంత దాటాం.
0: 98 ఆ ప్రాంతాల తర్వాత వాళ్ళ పిల్లల సహకారంతో మేము పాటలు రాసుకున్నాం. అయితే ఇక్కడ ఒక సంఘటన మీకు చెప్పాలి, నేను నాకు అక్కడ నా కళ్ళు తెరుచుకున్న సంఘటన. ఒకరోజు ఇట్లానే

0: ఇరాప్రగడ గారి పాఠం చెప్తున్నాను. కఠినమైన ఒక సమాస భూయిష్టంగా ఉంటది అంటే అది, ఎందుకంటే పల్లె పిల్లలకు అది కఠినమే. పిల్లలు అది కొంచెం అన్యమనస్కంగానే ఉన్నారు. అయితే పిల్లలు సరిగా వినకుండా కిటికీలోంచి బయటకు చూస్తున్నారు అనిపించింది. ఇక వీళ్ళు వినరనుకొని పాఠాన్ని ఆపి నేను కూడా చూస్తే బయట పిల్లలు, ఊరి పిల్లలు ఎవరో, కాస్త కాలేజీ పిల్లలు ఎవరో క్రికెట్ ఆడుతున్నారు. అప్పుడు క్రికెట్ అంటే ఏదో రాళ్లు బాతుకొని కట్టపట్టుకుని కొట్టుకోవాలి, ఏదో బంతి లాంటి పట్టుకుని. అప్పుడు పిల్లల్ని తీసుకుని ఆ వరండాలోకి వచ్చి కాసేపు ఆట చూశాం. చూసిన తర్వాత పిల్లల్ని అడిగాను, ఇది ఏ మాట అంటారా, దీనికి సంబంధించింది ఏంటంటే పిల్లలు నాకు గురువులై మొత్తం క్రికెట్కి సంబంధించిన జ్ఞానం నాకు ఇచ్చారు. నాకేం తెలియదు నిజంగా కూడా, మేము ఆడిన ఆట కాదు అది. బాల్ ఎంత బరువు ఉంటుంది, బ్యాట్ ఎంత పొడవు ఉంటుంది, బాట్ పట్టుకునేవాడిని ఏమంటారు, బాల్ వేసేవాడిని ఏమంటారు, ఇట్లా వాళ్ళు క్రికెట్కి సంబంధించిన మొత్తం జ్ఞానం ఇచ్చిన తర్వాత, క్లాస్లోకి వచ్చిన తర్వాత నేను పిల్లల్ని అడిగాను, ఒరే నాన్న ఇవన్నీ మీకు కొత్త ఆటలు, మేము ఆడుకోలేదు, మీ నాన్నలు అసలు ఆడలేదు, మీ తాతలు ఇంకా ఆడలేదు, కానీ ఏదో ఆడి ఉంటారు కదా, వాళ్ళు ఏం ఆడి ఉంటారో కాస్త మీరు ఒక రెండు మూడు రోజులు టైం తీసుకుని ఇవన్నీ మీరు పోయి సేకరించి తీసుకొస్తారంటే సరే అని వాళ్ళు ఒక రెండు మూడు రోజులలో పెద్ద ఇంత వర్క్ తీసుకొని వచ్చారు. తమ అనుభవాలు చెప్పారు. మా నాన్న తమ చిన్నప్పటి స్నేహితులను తలుచుకున్నాడు, చిన్నప్పటి రోజులను తలుచుకున్నాడు, ఆయన ఆటలు ఇవి మా అమ్మ ఇవి ఆడుకుంది, మా నాన్నమ్మ ఇవి ఆడుకుంది, మా ఇంటి పక్క వాళ్ళు ఇవి ఆడుకున్నారని ఒక 72 ఆటల్ని వాళ్ళు రాసుకొచ్చారు సార్. రాసుకొచ్చిన తర్వాత ఇది వదిలిపెడితే వెళ్ళిపోతుంది, ఇది గొప్ప సాంస్కృతిక సంపద మనకి సంబంధించి, తరతరాలుగా అందుతున్నటువంటి ఒక కల్చర్కి సంబంధించి, ఎందుకంటే ఆట కల్చర్తో మిళితమై ఉంటుంది, ఆట సంస్కృతితో కలిసి ఉంటుంది, కాబట్టి ఈ ఆటలు ఇట్లా వదిలేస్తే ఎట్లా అని రాగంతో ఉన్నది జ్ఞాపకం ఉంటుంది. దీనికి ఒక రాగం పెట్టుకుంటే బాగుంటుందని పిల్లల్ని అడిగి, పిల్లలు ఈ పాట అల్లుకుందామా అంటే, పాటలు ఇక్కడ పాఠాన్ని దగ్గరికి వచ్చేసరికి మహామౌలే పాట రాస్తారు కదా సార్, అక్షర జ్ఞానం లేని కాలంలోనే పాటలు పుట్టినాయి, చదవడం రాయడం రాని కాలంలోనే జనం పాటలు అల్లుకున్నారు. పాటను అల్లుకోవడం అంటాం, పాట మెదడులో పడుతుంది,
1: కైగట్టడం,
0: గొంతు ద్వారా బయటకు వస్తుంది, దాన్ని రాస్తే రాత రూపంలోకి వస్తుంది, అదొక టెక్నికల్ అంశం. కాబట్టి రాద్దామంటే పాట రాయడానికి రాగం కావాలి మొదట. ఏం రాగం అంటే అప్పుడు తెలంగాణ అంతటా కూడా ఉయ్యాల పాటలే ఉన్నాయి. అప్పుడు ఒక పాట వాళ్ళు అందించారు, ఈ ఉయ్యాల పాట, దాన్ని పట్టుకుని ఈ పాటలన్నింటినీ మేము ఇట్లా మొదలు పెట్టుకున్నాం. తెలంగాణ పల్లెల్లో ఎన్నెన్నాటలుయ్యాలో, ఉయ్యాల పాట, తెలంగాణ పిల్లల్లో ఎన్నెన్నాటలుయ్యాలో, ఎన్నెన్నాటలుయ్యాలో, ఎన్నెన్నాటలుయ్యాలో, ఎన్నెన్నాటలుయ్యాలో, ఎన్నెన్నాటలుయ్యాలో. పల్లవి దొరికింది, ఇక చరణాలు కావాలి. చరణాలకన్నీ పూలుగొచ్చినట్టుగా వాళ్ళు తీసుకొచ్చిన ఆటలన్నింటినీ, దాల్దడి కపాకౌడి కంటలాట కట్టెపుల్లాట, ముకుగిచ్చుడు యాలో ముటిచుకునుడు బుయ్యాలో, బండా భూమి గుండీలాట, సమ్ ఉంది నా దగ్గర అట్లా ఈ పాట, ఇట్లా వాళ్ళు తెచ్చిన ఆటలన్నీ కలిపి గుదిగుచ్చాం. ఎంత బాగా వచ్చిందో, పిల్లలు టక్కన పట్టేసుకున్నారు. అది పిల్లల ద్వారా అట్లా అట్లా వెళ్ళిపోయింది. ఆ రోజులలో 2000 ప్రాంతాలలో సర్వశిక్ష అభియాన్ వాళ్ళు స్కూల్స్ లో పెట్టిన మీటింగ్స్ లో ప్రతి చోట దాదాపు ఈ పాట పాడుకున్నారు. చదువు పత్రికలో అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అనుకుంటాను సంపాదకులుగా ఉన్నారు, ఈ పాటను పరిచయం చేసి ఇందులో ఉన్న ఆటల్ని వరుసగా వాళ్ళు పరిచయం చేస్తున్నారు. ఈ ఆట ఇట్లా ఆడతారు, ఈ ఆట ఇట్లా ఆడతారు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో చదువు చెప్పడం అంటే ఇది, చదువు నేర్చుకోవడం అంటే ఇది. దీని ద్వారా పిల్లలకి భాష వచ్చింది, దీని ద్వారా పిల్లలు వేరేవాళ్ళతో మాట్లాడడం వచ్చింది, సేకరించడం వచ్చింది, పరిశోధించడం వచ్చింది. ఇది ఇందులో చాలా కోణాలు ఉన్నాయనుకుని పిల్లలకు అప్పటి నుంచి ఊళ్ళో ఏదైనా జాతర వచ్చింది, ఆ జాతర గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఊళ్ళో ఏదో పండగ అయింది, ఆ పండగ గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఊళ్ళో ఇంకేదో ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఆ రోజులలో బాల్య వివాహాలైన వాళ్ళు తమ గురించి రాసుకొచ్చారు. కొందరు ఆ రోజులలో కొన్ని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తమ దాన్ని పరిచయం చేస్తూ రాసుకొచ్చారు. ఇవన్నీ ఉన్నాయి సార్.
1: ఇదంతా మీరు ఒక పాఠశాల సంగతి చెప్తున్నారా, చాలా పాఠశాలలో?
0: ఇక ఆరు నుంచి వరుసగా వచ్చినవి, దాని తర్వాత ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. నేను పనిచేసిన పాఠశాలలో నేను చేసిన పని చెప్తున్నాను. అయితే ఆ వాటిని ఒక రెండు పుస్తకాలుగా మేము తీసుకొచ్చాం ఆ రోజుల్లో, పిల్లల లోకం పేరు మీద. అసలు అది నెల పత్రికగా తీసుకురావాలనుకున్నాం, గానీ మా ఆర్థిక పరిస్థితులు, మా శక్తి సరిపోలేదు. నేను మరికొంతమంది టీచర్లు, నేను ప్రధాన సంపాదకుడుగా ఉంటూ వాళ్ళు సహాయ సంపాదకుడుగా ఉంటూ, పిల్లల లోకం పేరు మీద. అయితే మేము చేసిన పని ఏంటంటే, కేవలం ఈ పాఠశాల పిల్లలు రాసిందే కాకుండా మేము ప్రకటన ఇచ్చాం రెండు రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే పిల్లలు పంపించవచ్చు. అంటే మాకు విజయవాడ ప్రాంతాల నుంచి,
1: అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే,
0: అదే అంటే ఆ ప్రాంతం నుంచి, ఇప్పుడు రెండు రాష్ట్రాలు, అప్పుడు విజయవాడ ప్రాంతం నుంచి రాసిన పిల్లల ఆచరణలు కూడా మా పుస్తకాల్లో వేసుకున్నాం మేము. పిల్లలు రకరకాల పద్ధతుల్లో, అప్పుడు అదేదో దివిసీమ సమ్ ఏదో ఉప్పెన వచ్చింది, ఆ ఉప్పెన మీద వాళ్ళు ఫీల్ అయ్యి రాశారు. లాతో

0: భూకంపం మీద పిల్లలు రాశారు. అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా కొత్త సంవత్సరం వస్తుంది, వస్తున్న కాలానికి స్వాగతం, పిల్లలు తాము రాశారు. ఒక పాఠం అయింది, పాఠం కాగానే ఆ పాఠం మీద వాళ్ళ ఫీలింగ్ రాసేవాళ్ళు. ఇవన్నీ తర్వాత 2005 తర్వాత వచ్చిన పాఠ్య పుస్తకాల్లో ఇవన్నీ ప్రాజెక్టుల రూపంలో మేము ఎన్ని పనులు చేసామో ఆ పనులన్నీ అందులో ఉన్నాయి సార్. అంటే మేమే కారణం అని నేను అనట్లేదు, కానీ ఇవి అది యాదృచ్ఛికమా లేక ఏంటో నేను చెప్పలేను, కానీ మేము చేసిన పనులన్నీ తర్వాత ప్రాజెక్టుల రూపంలోనూ పిల్లల చేసినటువంటి పనుల రూపంలోనూ ఇవన్నీ పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. ఇట్లా మా పిల్లలు చేసిన వర్క్ అంతా కూడా తర్వాత ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో చోటు చేసుకుంది. ఈ వాళ్ళు చేసిన పనులన్నీ ఆ రోజులలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సొంతంగా లైబ్రరీ నడిపించుకునేవాళ్ళు. తర్వాత పిల్లలు మేము సండే సండే కూర్చుని పాటలు, నేను నాకు పాటలు రాసే అలవాటు ఉంది, పిల్లల కోసం చాలా పాటలు రాసేవాడిని. తర్వాత పిల్లలు తాము పాటలు రాసేవాళ్ళు, వాటిని మేము ఒక దగ్గర కూర్చుని స్కూల్లో సండే నాడు టేబుల్ మీద కూర్చుని, టేప్ రికార్డర్ ఉండేది నా దగ్గర చిన్నగా, పిల్లలతో పాట పాడించి ఏదో ఈ టేబుల్ మీద కొడుతూ దాన్ని రికార్డ్ చేసుకుని ఏం చేయాలి వీటిని క్యాసెట్ చేసి, ఒక 100 క్యాసెట్లు చేసి దానికి చిన్న కవర్ చేయించేసి కల్వరాల పిల్లల పాటల పేరు మీద మా ఎంఏఓ గారితో ఆవిష్కరణ చేయించాం సార్ ఆ రోజులు.
1: కల్వరాల అంటే
0: కల్వరాల ఊరి పేరు,
1: కల్వరాల ఊరి
0: అది అప్పుడు కల్వరాల స్కూల్లో నేను పనిచేసేవాడిని. ఆ రోజులలోనే మేము పిల్లలతో ఖర్చు లేకుండా, అంటే ఖర్చు లేకుండా అంటే ఈ పోల్చి చెప్తున్నా నేను, ఆ మిగతా క్యాసెట్ల ఖర్చు అంతా నేనే పెట్టుకున్నాను, 100 క్యాసెట్లు చేయించాను, రికార్డ్ చేసి అది ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ నేను గాలికి చెప్పట్లేదు, నా దగ్గర ప్రతి దానికి నేను కాపాడి పెట్టుకున్నాను.
1: పిల్లలు తమంత తాము కథలు రాయడం, తమకు సంబంధించిన విషయాలను కథలుగాను పాటలుగాను ఆసక్తికరంగా రూపొందించి పెట్టడం, ఈ ప్రయోగం అంతా నిరంతరం
0: సాగుతూనే వచ్చింది.
1: మీరు పనిచేసిన పాఠశాలలో
0: అంతేకాకుండా నిజామాబాద్ రేడియో స్టేషన్ కి ఆ రోజులలోనే 2 సార్లు మా పిల్లలు బాలభారతి పేరు మీద పిల్లల కార్యక్రమాలు చేశారు తీసుకెళ్లి. ఆ రోజులలో మంత్రవాది మహేశ్వర్ గారు, వసుమతి గారు, వారు మాకు అవకాశం ఇచ్చారు మా పిల్లల్ని రేడియో స్టేషన్ చూపించి. పిల్లల ఆ రోజులలో సార్ మీరు ఊహించండి, 2000 అంటే 25-26 సంవత్సరాల కిందట మా పిల్లలు రేడియో స్టేషన్ లో ప్రోగ్రామ్స్ చేశారు.
1: ఆదిలాబాద్ లో ఉన్నట్టుగానే అక్కడ నిజామాబాద్ లో కూడా ఒక స్థానిక కేంద్రం,
0: వాటిని మేము పుస్తకాలు వేసుకున్నాం బాలభారతి పేరు మీద. ఆ పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి,
1: రేడియోలో చేసిన కార్యక్రమాలు
0: పుస్తకాలు కూడా వేసుకున్నాం, అవి కూడా ఆ పుస్తకాలు కూడా మా దగ్గర ఉన్నాయి.
1: ఇవన్నీ మీరు చేస్తున్నారు, కానీ మిగతా సమాజం వీటిని గమనించడం, వీటి పట్ల ఆసక్తి చూపడం, మేము కూడా ఇట్లా చెయ్యాలి అని మిగతా ప్రభుత్వ స్కూళ్లలో వగేరాల్లో ఆసక్తి పుట్టడం మొదలైంది, అప్పుడే కాలం పట్టింది
0: సార్. 2000 ప్రాంతంలో అంతకుముందు 90లో అక్షరాస్యత కార్యక్రమం ఒకటి జరిగింది, అప్పుడు కూడా ప్రజల దగ్గరికి చదువు తీసుకెళ్లాల, అందులో కూడా మేము పనిచేసాం. అంటే నాకు మొత్తం ఇది నాకు కల్లో పడితే చేసింది కాదు, నాకు ఒక బేస్ దొరికింది నాకు ప్రభుత్వం నుంచే, ప్రభుత్వ కార్యక్రమాల నుంచే జరిగింది. దాని తర్వాత 2000 ప్రాంతంలో సర్వశిక్ష అభియాన్ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. అప్పుడు పిల్లల కోసము కార్యశాలలు పెట్టారు, కార్యశాల అంటే స్కూళ్లలోనే పిల్లలకు కథలు రాయడం నేర్పాలి, మండలం నుంచి అన్ని కథలు ఒక దగ్గర పంపాలా, ఆ మండలం నుంచి జల్లెడ పట్టిన తర్వాత జిల్లాలో సెలెక్ట్ చేసి
1: 2000
0: ప్రాంతం 2 ఏళ్లు అటు ఇటుగా
1: అంటే రాష్ట్రం అంతటా చేశారు,
0: రాష్ట్రం అంతటా జరిగింది. అయితే ప్రతి జిల్లాకి పిల్లలు కథావాచకాలు, పిల్లలు రాసిన కథలతో కథావాచకాలు వచ్చినాయి, కార్డు కథలు వచ్చినాయి. తర్వాత నిజామాబాద్ నుంచి ఇందూరు బాల పేరు మీద డైట్ వాళ్ళు మ్యాగజైన్ నడిపించారు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి సార్, ఇవన్నీ నేను భద్రపరుచుకున్నాను
1: రికార్డు,
0: అంటే ఇవన్నీ కూడా నేను నేర్చుకోవడానికి ప్లస్ టీచర్లకి ఒక స్ఫూర్తినివ్వడానికి. ఆ స్ఫూర్తిని టీచర్లు పట్టుకున్న వాళ్ళు చేశారు, నేను ఒక్కడిని చేశానని నేను చెప్పడానికి లేదు, నాలాగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
1: మొత్తం మీద ఒక పాఠశాల విద్యలో ఒక మంచి సరదా వాతావరణం
0: ఉండింది. ఒక 2-3 సంవత్సరాల కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి. తర్వాత సరే అవి అప్పటి కారణాంతరాలు ఏంటో తెలియదు, కానీ తర్వాత అది ఆగిపోయింది. కానీ అప్పుడు చాలా జిల్లాల వాళ్ళు చెప్పారు మాకు, మా దగ్గర నుంచి కూడా కథావాచకాలు వచ్చినాయి, మా దగ్గర నుంచి కూడా పిల్లల కథల పుస్తకాలు వచ్చినాయని. అవి లైబ్రరీలకు పంపారు, స్కూల్ లైబ్రరీలో కూడా చాలా కాలం ఉన్నాయి, అందులో టీచర్లు రాసినవి కూడా ఉన్నాయి, పిల్లలు రాసినవి ఎక్కువగా ఉన్నాయి. ఇట్లా నేను నేర్చుకోవడానికి నిరంతరం నేర్చుకునేటువంటి అవకాశాలు మాకు దొరికినాయి సార్. ఇట్లా మాది దాదాపుగా 2014 నా రిటైర్మెంట్, 14 వరకు కూడా నేర్చుకుంటూ నేర్పుతూ ముందుకు జరిగింది. అయితే నేను పనిచేసిన క్రమంలో ఖచ్చితంగా పిల్లలతో రాయించడం, పిల్లలతో కలిసి పనిచేయడం అనేది జరిగింది.
1: ఆ అనుభవం మీకు ఉపయోగపడగా లభించింది మీకు, సరే బాగుంది. అయితే 2014 మీరు పదవీ విరమణ చేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత 2016 నుండి తెలంగాణ రాష్ట్రంలో, అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ఈ పిల్లల రచనలు పుస్తకాలుగా వేయడం, వీళ్లకు కార్యశాలలు వర్క్షాప్స్ చేయడం,

0: అనేది ఒక పెద్ద ఎత్తున సాగుతూ వచ్చిన కారణంగా ఇప్పుడు 600 పిల్లల రచనల పుస్తకాలు వేసిన ఒక గొప్ప ఘనత తెలంగాణ సాధించింది. ఇది మొదలు పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది, ఎవరెవరికి అనిపించింది, మీరు ఎవరెవరితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు?
1: ఒక 2 చెప్పి ఇంకా నేను ముందుకెళ్తాను. ఎందుకంటే మా బాల్యంలో మేము పిల్లల కోసం వచ్చిన చందమామ లాంటి పత్రికలు చదివాం. పిల్లల్ని బాగా పట్టించుకున్న పత్రికలలో చందమామ, బాలమిత్ర ఆ రోజు కొన్ని ఉండేవి. అయితే పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్లు కూడా, పిల్లలు ఎంత పోటీ పడ్డారో చందమామ పెద్దవాళ్లు కూడా అట్లానే పోటీ, నేను చదువుతానంటే నేను చదువుతానని, అదొక పెద్ద పండగ జరిగేది. కానీ ఈ దాదాపుగా ఒక కాలం గడుస్తూ వచ్చిన తర్వాత బహుశా ఒక ఏది 2014 కంటే ఒక 2 దశాబ్దాల వరకు అది దాదాపుగా అంతా కనుమరుగైపోయింది. పిల్లలకు
0: సంబంధించిన
1: అన్ని పోయినాయి. పిల్లల్ని ఒక అంటే ఎంతసేపు పాఠశాలలు, పాఠ్య బోధన అదంతా ఓకే నడుస్తోంది, కానీ దీనికి ఇంకా బయట నుంచి వచ్చేటువంటి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు పాఠశాలలో
0: అభివృద్ధి చెందడం పోయి వెలితి ఏర్పడడం అనేది ఒక విశేషం.
1: అయితే పిల్లలకు మంచి చెడు చెప్పేటువంటి కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చేసినాయి. ఇది ఇట్లా జరుగుతున్న నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే 2016 ఏమైందంటే మొట్టమొదటిసారిగా నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు నిజామాబాద్ లో ఒక కార్యశాల పెడుతున్నాము, మీరు వస్తారా సార్ అని అడిగారు. నిజామాబాద్ లో నేను నిజామాబాద్ వాడిని కాబట్టి వస్తారా అంటే ప్రతిపక్ మోహన్ అడిగారు, అన్న మీరు వస్తారా, పోయినాను. బాగా జరిగింది. అక్కడ కూడా ఒక 70 పిల్లలు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి కార్యశాల 16 జరిగింది. పిల్లలకు కథలు చెప్పాలి అంటే కథలు రాయడం ఎట్లా చెప్పి కథలు రాయించాలి. అప్పుడు పిల్లలు రాసిన కథలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాని నెక్స్ట్ డేనే తదుపరి రోజే కరీంనగర్ జిల్లాలో ముస్తాబాద్ అనే చోట చింతోజు బ్రహ్మయ్య గారు అని ఒక డాక్టర్ గారు, అదేదో ట్రస్ట్ ఉండింది, వాళ్ళు వాళ్ళ సహకారంతో అక్కడ నడిచింది. దానికి 11-12 గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారు, చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చారు. అక్కడ కూడా ఒక 70-72 పిల్లలు వచ్చారు. ఆ కార్యశాలకి ఆనాటి సాహిత్య ప్రపంచంలో తెలంగాణలో పేరు తెచ్చుకున్నటువంటి పెద్దవాళ్ళు పెద్దింటి అశోక్, ఈరోజు పెద్దింటి అశోక్ గురించి తెలియని వాళ్ళు ఎవరు, పెద్దింటి అశోక్ గారు, నలిమేల భాస్కర్ గారు, జోకంటి జగన్నాథం గారు, వారాల ఆనందం, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. పిల్లలకు కథలు ఎట్లా రాయాలో చెప్పారు, సులభంగా కథలు రాయడం చెప్పారు, ఒక ప్రాథమిక సూత్రాలు చెప్పారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం తర్వాత టైం ఇస్తే, ఒక గంట గంటన్న టైం ఇస్తే పిల్లలు రాశారు. అట్లా మాకు ఒక 70 అట్లా చేతికి వచ్చినాయి. పిల్లలు కథలు ఇచ్చి తమ్ము ఏం రాశారో అంతా చెప్పారు. ఆ 70 నేను తెచ్చుకున్నాను. ఏం చేయాలో తెలియదు, ఇవి వదిలేయడానికి వీల్లేదు. ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, హైదరాబాద్ లో నాంపల్లిలో ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, ఒక ప్రకటన, పత్రికా ప్రకటన ఏంటంటే ప్రతి సంవత్సరం మేము రచయితలకు ఆర్థిక సహాయం చేస్తాం మీ పుస్తకాలు వేసుకోవడానికి ఈ సంవత్సరం కూడా అని వాళ్ళు ఇస్తే నేను ఇవి తీసుకుని పోయి వాళ్ళ ముందర పెట్టాను. వాళ్ళు చెప్పారు, సార్ మేము ఎప్పుడు ఇవ్వలేదు పిల్లల కోసం అంటే, ఇవ్వండి సార్ పిల్లలకు చేయకపోతే ఎట్లా అట్లా అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు 10,000 ఈ పిల్లల కథలు పుస్తకం వేయడానికి, అసలు చరిత్రలో ఎప్పుడు జరగలే, ఒక యూనివర్సిటీ వాళ్ళు స్కూల్ స్థాయి పిల్లలు పల్లె పిల్లలకు.
0: ఏ సంవత్సరం
1: ఇది? 2016-17 సార్. 16-17
0: మొత్తానికి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళ సహకారం కారణంగా మీరు అనుకున్న పుస్తకాలను వేయగలరు.
1: అయితే డబ్బు సమస్య కాదు ఇక్కడ, ఏంటంటే యూనివర్సిటీ గుర్తించింది,
0: గుర్తింపు కూడా.
1: ఆ గుర్తింపు అనేది మాకు అమూల్యమైంది. ఆ పుస్తకం అట్లా బంగారు నిలవంకల పేరు మీద పుస్తకం వచ్చింది. ఇది ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది అందరికి, మిగతా వాళ్ళకి, అరే మేం కూడా కార్యశాలలు చేయాలి, మేం కూడా పిల్లలతో రాయించాలి. దాని కొనసాగింపుగా ఏం జరిగిందంటే మహారాష్ట్రలో 8వ తరగతి తెలుగు వాచకంలో ఈ పుస్తకంలోంచి ఒక కథని, లోకం భానుప్రకాష్ అనే పిల్లవాడు రాసిన సేంద్రియ వ్యవసాయం అనే కథని వాళ్ళు పాఠంగా పెట్టారు. ఇప్పటికీ ఉంది అది
0: అక్కడి తెలుగు వాచకంలో,
1: అక్కడి తెలుగు మహారాష్ట్రలో. అది మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక పిల్లవాడు రాసిన మొదటి కథ, నేను ఇంత చదువుకున్నాను, నేను రాసింది ఏది పాఠంగా రాలే, ఒక పిల్లవాడు రాసింది రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది.
0: ఆకాశవాణికి వచ్చి మీరు ఇంత వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.

ఇప్పటిదాక మీరు తెలంగాణలో బాల సాహిత్య వికాసం, స్వీయ అనుభవాలు గురించి ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో ముచ్చట మొదటి భాగం ఇన్నారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతిరెడ్డి. ఈ ముచ్చట రెండవ భాగం వచ్చే ఐతారం పొద్దుగల్లా ఏడుంపావుకి. ఇదే అంబటాల

0: సంగతులు కార్యక్రమంలో ప్రసారమవుతుంది.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है.
2: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఇయ్యాల ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు జ్ఞాన్ కుమారి హేడా జయంతి. చిన్న వయసు నుంచే జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అనేక సార్లు జైలుకు కూడా వెళ్లిన ఈమె 1936లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు హరీష్ చంద్ర హేడాను పెళ్లి చేసుకుని హైదరాబాద్లో స్థిరపడ్డారు. స్వాతంత్రానంతరం క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని సాంఘిక సంస్థల్లో విశేష కృషి చేసిండ్రు జ్ఞాన్ కుమారి హేడా. హైదరాబాద్లో సాంఘిక రాజకీయ చైతన్యం పెరగడానికి పనిచేసిన తొలితరం మహిళా జ్ఞాన్ కుమారి హేడా. ఈమె సామాజిక సేవా రంగంలోనూ ప్రసిద్ధమైన పాత్రను పోషించిండ్రు. మీరు వింటున్నది అంబటాల సంగతులు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కార్యక్రమంలో ఇప్పుడు ఇనుండ్రి పిత్రమాస ఇంగిలిపూల బతుకమ్మ. మంచిర్యాల వాసి సూదిరెడ్డి స్నేహలత అచ్చమైన తెలంగాణ యాసలో అందించిన ప్రసంగం.
3: ఎంగిలిపూల అమాస నాడు అమ్మమ్మల ఇంటికి పోయేది. ఊరి పోవుడు అనగానే ఏడలేని బలం వచ్చేది. అమ్మమ్మ గారింటికి మామయ్యతోనే ఒక్కదాన్నే పోయేదాన్ని. ఇక నాన్న కండుకొని తినుడు కట్టం అవుతుందని డ్యూటీలు ఉంటాయి బాయి పని అయ్యాన అమ్మ మెల్లగా అర్రెం దాటినాక లేకపోతే సద్దులు నాడు వచ్చేది. రోజు ఇక అమ్మమ్మల ఇంటికి ఏందంటే పిత్రమాస నాడు తెల్లారింది అంటేనే పెరట్ల దడివారిన కట్లపూలు తెంపేటందుకు అడుగులు పట్టుకొని కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా ఆ మస్కుల్నే నిద్ర అన్న తెరవకపోయేది పోతనే ఉండేది. అమ్మమ్మ అనేది నల్లపుంట పురుగో పూసో ఉంటది పిల్ల, భయభయ తెల్లారినాక పోవాలి. ఆయనంత చేయి మెత్తవాడనంటే మీ బాపు నన్ను ఉంచనే ఉంచడని మళ్ళా మళ్ళా చెప్పేది. ఇక నాకైతే అట్లా అన్నప్పుడు అల్లా చెవులు ఈగలేకనే అనిపించేది. ఈ రమ్మంటది వచ్చినాక ఏమన్నంటే మీ బాపు నన్ను ఉంచడు, మీ బాపు నన్ను ఉంచడు, అరే ఉంచడోడు నన్ను ఎందుకు పంపిస్తాడని నాకేమో ఇక మస్తు కోపం వచ్చేది. పొద్దెక్కితే అన్ని సరదాగానే కోసుకుంటది. మన బతుకమ్మ ఏం మంచిగా ఉండదు, అప్పుడు నీ కండ్లు చల్ల పడతాయి అని ఏడ్చేది. ఇక పో బిడ్డ ఇక పో అని బూదరకిచ్చి మెల్లగా పంపించేది. ఒక్క అంగల పనగడ దునికిందంటే దాడి మీదకి ఎక్కి సోల్పూత తీగకున్న కాడికి బరుకుడే. ఇక కట్లపూలు 9 కొట్టేటాలకే ముడుచుకపోతాయి కదా, తెంపకపోతే కనబడే అది నా రంది. కట్లపూలు అయిపోగానే ఇక అవి గోసుడు అయిపోగానే రాసగుమ్మడి పూల దిక్కు ఉరికేది. ఇక అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కట్టంగా ఎన్నడో వెనకట కట్టిన రూ సున్నండి అంగ్లీష్ కట్టినప్పుడు ఆ ఇల్లు కట్టంగా మిగిలిన గుట్ట బండలన్నీ కుప్పవసిండ్రు. అటు మీద వనంబారినట్టే వారేది పచ్చగా గుమ్మడి తీగ. ఆకుల మీద చిన్న ముండ్ల సొంటి గీరకపోతుండే. అవి ముండ్లు కాదు కానీ అవి గీరకపోతే దండి మంట మండేది. అయినా ఒక్క పువ్వు కూడా విడిచిపెట్టకుండా మొత్తం బర్కచ్చుడే. పింద మొగ్గలు అయితే దింపకపోదు, ఎందుకంటే పింద మొగ్గలు కొయ్యద్దు, అవి సద్దుల నాటికే ఒక్క సద్దుల నాడే పెట్టుకోవాలి పిందగవరమ్మ అని రోజు చెప్పింది చెప్పినట్టేనాయ. కానీ పిందగవరమ్మ పోతే కాయలు కాయని పెద్దగైనాక తెలిసింది. ఇక గైడ్తో నట్టుగా బూడిద గుమ్మడి పూలు ఎర్రగా అచ్చం సుక్కలు లేకనే ఉండేది, కాకపోతే ఎర్రగుండేటి. ఆకాశమల్లె పూలు కూడా అందిన కాడికి అంచ నింపుకొని వచ్చేది. మాకు పెద్ద సస్తికం పూల చెట్టు ఉండేది అని ఎందుకో దాని పూలన్నీ పితుకులంతనే పూసేటి, ఇంత అంతనే అవి ఏ పాటు ఉండకపోవు. ఇక వెన్నున్నా కూడా పెద్దోరు రామరెడ్డి తాతొల్ల పూల లెక్కనైతే ఆగుపడకపోవు. నా కళ్ళన్నీ అల్ల చెట్టు మీదనే ఉండేది. మా పెరడు నిండా ఎన్నున్నా ఆగడారకపోవు. అన్ని తెచ్చి చాప వరుసుకొని ఆ బుగ్గెండు కావాలి నీళ్లు పోసి గుమ్మడి రెక్కలు తెల్ల పూలు అవన్నీ నీళ్ళల్లో వేసేది. అట్లా లేకపోతే అంత అల్లిపోయి బతుకమ్మ అంతా వేరిసినాక డొప్పలు వేసినట్లు వేసేది. బతుకమ్మ మంచిగా లేకపోయింది అనుకో ఆటకు వేనాక అదేందో చిన్నతనమే ఇక అసలు తలకాయ తీసేసినట్టే అయ్యేది. పూలన్నాడబెట్టి దవదవ పనులన్నీ తీరినాక తానం పోసుకొని

0: వేరుసుకోవడం మొదలు పెట్టేది. బతుకమ్మ వేరుస్తే అయిపోయేది, ఆకే ఏం తినద్దాయే, ఉపవాసం ఉండుడే. మంచిగా పచ్చడి బీరాకులు తెచ్చి సిబ్బులు పెట్టి సిబ్బంతా గుండ్రంగాయటిని ఉంచి వాటి మీదనే మోదుగాకులు, బూడిగుమ్మడి పూలు, వాటి మీద రాసగుమ్మడి పూలు పెట్టుకొచ్చేది. పూలన్నీ కలిపే వరకు కంచెడు కోసుకొత్తిని. ఏం తక్కువ జానడెత్తు రెండు దోశలు అంత ఎడెల్పు ఉండేది బతుకమ్మ. ఇక ఎంగిలి పూల బతుకమ్మ కదా, అంతకంటే పెద్ద ఎత్తుగేం పేరుసుకోకపోయారు. ఇక వాటి మీద ఇక రేపు మాపురాలతో గోరంట పూలు, శిఖరం వేరంగా కట్ల పూలు, ఆడిడదలనట్టు ఆకాశం వల్ల పూలు ముద్దుగా సవరించి వేరుసుకుందాం. ఎంగిలి పూల నాడు తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ రెండు చేయాలన్నాయి. ఇక పెద్ద బతుకమ్మ వాళ్ళు వేరుసుకుందరు గాని పిల్ల బతుకమ్మ కోసం మేమే కొట్లాడదాం, ఇదన్న నన్ను వేరువని, ఇదన్న నన్ను వేరువని అని. ఆ పెద్ద బతుకమ్మ పెట్టాక మిగిలిన పూలు ఉంటాయి చూడు, ఇక అవన్నీ తీసి ఇక దీనికి సవరించుడు, ఇగో పెట్టుకో, ఇగో పెట్టుకోమని అలా వాడిపోయినాయి, ఇలా తెగిపోయినాయి. రెక్కలు ఇచ్చేది ఏమంతా మంచి ఇయ్యకపోదురు గాని, ఆ నీ బతుకమ్మ మంచిగా ఉండేది నాది మంచిగా ఉండదు దాని అందులో కూడా కొట్లాడి మేము మొత్తానికి అయితే సదిరి పెట్టుకునేది. పెద్దదేమో అమ్మమ్మ వేర్చేది, చిన్నదేమో నేను వేర్చేది. ఇక ఉన్న లొల్లి అన్ని పూలు నువ్వే పెట్టుకుంటానో అని జవడం పెట్టేది, ఏడ్చేది. ఏడ్చినాక మా అమ్మమ్మకి ఏమనిపించేదో గాని, లచ్చినంగోలే బతుకమ్మ ముంగట కూర్చొని ఏడుతారు బిడ్డ అని ఇక మొదలు పెట్టేది వారి లక్ష్మీ పాట పాడి చెప్పేది. ఇక పాటలు ఏమని ఉంటుంది అంటే, దెబ్బతిన్న వారు ఇయ్యాలో, దేశాన లేరు ఇయ్యాలో, తిట్టుబడ్డ వారు ఇయ్యాలో, తీర్థాన లేరు ఇయ్యాలో. అంటే దెబ్బలు తిన్నోళ్ళు ఊళ్ళలేరా, తిట్లు పడ్డోళ్ళు ఊళ్ళలేరా, నేను అనగానే నువ్వు పెడతావు బిడ్డ, ఉత్తుత్తాయిటికి రేష పడద్దని చెప్పేది. బతుకమ్మ వేరిసినంత సేపు ఇగో ఇటువంటియే మంచి ముచ్చట్లు చెప్పుకుంటా పేర్చుకునేది. ఇక అప్పుడు తెలియక కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఆడపిల్లలకు తిరంగా కూర్చొని అసలు ఎట్లా బతకన్నో, ఏమన్నా కట్టవత్తే ఎట్లా తెలుసుకో అన్నో, నేర్పించటందుకే ఈ పండుగ పుట్టిందో ఏమోనని. ఇక పెట్ట అదగారింటి ముందట బతుకమ్మ ఆడు, ఈ మామిటిలు మూడు కొట్టే వరకే అందరు మెల్ల మెల్ల బతుకమ్మలు పట్టుకొని అత్తరని ఇక రాజకత్త ఆకిట్లో ఊడిసి సలిపించి ముగ్గులేసి ఉంచేది. అదేందో గాని మూడింటికే ముగ్గులు పెట్టినా కూడా ముగ్గులు పెట్టుడు కాక ఉందే ఒకరిద్దరు పట్టుకొని రానే అద్దరు. ఇక మొదగటి రోజు కదా, ఆ రోజులు బొడ్డెమకాడ నేర్చిన పాటలు అన్ని వాడదామని చిన్న పురాణాలను మేము అనుకునేది. ఏ పిల్లగాళ్ళు ఆగురి, మీరు ఇన్నొద్దులు ఆడుకున్నారు కదా, ఇలా పెద్దోళ్ళని వాడనియరు అందరు. వాళ్ళేదో బాగా వాడతారా అంటే ఏడాదికి వెళ్ళి మర్చిపోయినరు. మేమేమో 9 వద్దులు వాడి పాడి ఉంటుంది, మమ్మల్ని వాడనియరు, వాళ్ళకు మతికిరావు. అన్ని తప్పుల తడకలు ఒక్కటే సగా వాడకపోదురు. వాళ్ళకైతే మతికత్తే గాని నడవ నడవ మేమే అందిద్దాం. వాళ్ళకి అయ్యే చిన్నే వాడుదురు. ఇక మాకు లోపల మసులు కచ్చేది కానీ ఏం చేస్తాం, ఘాటుకు మురిన కుక్కల తీరంగా ఏది మా గతి. అంతే వాళ్ళు పాడుతంటే ఇనుకుంటుంటుడో, లేకపోతే తప్పులు పోతాంటే అందించుడు. మంచిగా వాడేటోళ్ళ పక్క పొంటే తిరుగుదాం. అబ్బా గంత గణం మీద గొంతుకి ఎట్లా వెళ్తాందో అనిపించేది, గణం మీద అసలు ఎట్లా వాడుదురో ఏమో. ఇక గంట గంటన్నర ఆడినాక మెల్లగా ముచ్చట్లు మొదలు పెడుదురు పెద్దోళ్ళు. ఎప్పుడో గాని కలవరాయే అత్త మీద, మొగని మీద, ఆడబిడ్డల మీద, చుట్టాల మీద ఎన్ని కైతకాలు ఉంటాయో అన్ని కైతకాలు ఎక్కువలు మాట్లాడుకుంటుందరు. ఇరుగా నవ్వుకుందరు, ఇలాకేమైనా పిసినా ఆడుకోక ముచ్చట్లు పెట్టుకుంటారు అనుకుందాం. ఇప్పుడు అనిపిస్తుంది కట్టం సుఖం కలవేసుకునుడే ఈ గుంపు పండుగ. అందుకనే ఏడాది అంతా సాకిరి చేసినా కూడా బతుకమ్మ పండుగకు అవగారింటికి చేరాననే సాత్రం ఉత్తావుట్టలేదు. ఇక అలా ముచ్చట్ల సందులో మేం పాడుకుందాం. ఎంగిలి పూల నాడు బతుకమ్మలు ఏరే కాడ ఏసొచ్చుడు ఉండదు, బతుకమ్మలు ఆడిన కాన్న ఏడిసిపెట్టి పలారం కూడా ఏముండదు, ఇసుక పుచ్చుకునుడు కూడా ఏముండదు. ఇక ఉత్తనే కాకరాడి సిబ్బులన్నీ కింద కొట్టి ఇక ఈ 10 రోజులు ఒక్కటే ఆగుపడేది. నిద్రమైనా గదే ఆగుపడేది, తెలివితోటిన్నా గదే ఆగుపడేది. ఇంకేంటిది బతుకమ్మ సత్తులు పలారాలు.
1: ఇప్పటిదాకా మీరు పెత్రమాస ఎంగిలి పూల బతుకమ్మ, మంచిర్యాల వాసి సూదిరెడ్డి స్నేహలత అచ్చమైన తెలంగాణ యాసలో తన జ్ఞాపకాలను ప్రసంగ రూపంలో వినిపించిండ్రు. ఇది పునఃప్రసారం.

మీరు విన్న ఈ పాట బండారు సుజాత శేఖర్ పాడినది. బతుకమ్మ చిత్రంలోని గీతం ఇది. ఇంతటితో ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టంలో ప్రాణాయామ సూత్రాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, బాలాలయంలో బాసర నవరాత్రి మహోత్సవాలు, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో మొదలైన శారదీయ నవరాత్రి మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ కేలినిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 అవుతున్నది. మరికొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. వింటూనే ఉండండి మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: Match witnessed a run fest with 501 runs scored as West Indies chased down India's target of 250 with more than an over to spare. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Saira. NIA registers case begins probe into Fly Dubai Act attack, writes Hindustan Times, while Sunday Pioneer headlines NIA registers FIR to probe conspiracy in Fly Dubai cockpit attack. The Sunday Express writes, circumstances changed, U.S. trade pact to be finalized accordingly, says Commerce and Industry Minister Piyush Goyal. The Sunday Statesman reports, UP Chief Minister Yogi Adityanath accepts Akhilesh's challenge to contest from Ayodhya, asks him to follow suit. The Sunday Express writes, rupee near 97 versus dollar, RBI unveils measures to curb speculation. And finally, Lakme Fashion Week, returning to Delhi this week, will see designers experimenting with their signature regional craftsmanship. The Economic Times writes, Indian fashion set to put best looking foot forward. And with that, it's back to you, Saira.
0: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi to launch development projects worth over 13,000 crore rupees in Chennai, Tamil Nadu this afternoon. Pradhan Mantri Dhan Dhani Krishi Yojana completes 1 year today. Northern Railway says all train services to operate as per the normal schedule today. Navratri, 9-day long festival to worship goddess Durga begins with religious fervour and gaiety. Saudi authorities say attack on Riyadh airport killed 12 people and wounded over 300. And in men's cricket, India to take on West Indies in third T20 International in Indore this evening. For details of these stories and more, log on to our website www.newsoneir.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: Akashavani Adilabad. Vanda Point into FM Manasuninda Pustakamto. Chakkati Telugu Sahitya Rachanalanu Vinipinche Karyakramam Iyalati Pustakamto Karyakramamlo Sangeeta Saurabhalu పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్రబుద్ధే విశేషాలు ప్రసారమవుతాయి. రచన పఠనం సామల రాజవర్ధన్. సుప్రసిద్ధులైన భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఇంకా ఇతర గాయనీ గాయకుల గురించిన జీవిత విశేషాలను ఇంకా మరెన్నో విశేషాలను పొందుపరిచిన పుస్తకమే ఈ సంగీత సౌరభాలు. ఈ పుస్తకం నుంచి ఈయల్ల వీణా సహస్రబుద్ధే విశేషాలు వింటారు రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో.
3: హిందుస్థానీ సంగీతంలోని ఘరానాలలో తొలి ఘరానా గ్వాలియర్ ఘరానా. ఆ ఘరానాలోని మధుర గాయకుడు బాలకృష్ణ భువ ఇచల్ కరంజీకర్. ఇతని పట్టశిష్యుడు విష్ణు దిగంబర్ పలుస్కర్. హిందుస్థానీ సంగీతాన్ని జనబాహుల్యంలోనికి తీసుకుని వచ్చిన ప్రాతస్మరణీయుడతడు. విష్ణు దిగంబర్ పలుస్కర్ భారతదేశమంతటా సంగీత మహావిద్యాలయాలను స్థాపించి జనసామాన్యంలో సంగీతం పట్ల అభిరుచిని పెంపొందింపజేసినాడు. అతడు స్థాపించిన గాంధర్వ మహావిద్యాలయాలు ఈనాటికీ అప్రతిహతంగా నడుస్తున్నాయి. ఆయా విద్యాలయాలకు తమ శిష్యులనే ఆచార్యులుగా నియమించినాడు. వారు కూడా సామాన్యులు కారు. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్, పండిత్ వినాయకరావు పట్వర్ధన్, పండిత్ నారాయణరావు వ్యాస్, పండిత్ శంకర శ్రీపాద్ బోడస్ వంటి ఉద్దండులు. విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యులుగా ఆ సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకుని పోయినారు. అటువంటి వారిలో పండిత్ శంకర శ్రీపాద్ బోడస్ కుమార్తెనే వీణా సహస్రబుద్ధే. పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ ఆదేశానుసారం పండిత్ శంకర శ్రీపాద్ బోడస్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థిరపడి అక్కడే గాంధీ సంగీత విద్యాలయాన్ని స్థాపించి సంగీత పాఠాలు బోధిస్తూ తమ గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని ప్రచారం చేస్తూ ఉండిపోయినాడు. శంకర శ్రీపాద్ బోడస్ కుమారుడు కాశీనాథ్ శంకర్ బోడస్ తండ్రి వద్ద తమ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకుని తండ్రి అంతటి పేరు సంపాదించినాడు. శంకర శ్రీపాద్ బోడస్ తన కూతురును సంగీతజ్ఞురాలిగా తయారు చేయాలనుకోలేదు. అదిగాక చిన్ననాట ఆమె కంఠం కూడా పీలగా ఉండేది. తమ ఘరానా సంగీతం నేర్చుకోవాలంటే కంఠ సంస్కారం చాలా అవసరం. కంఠాన్ని సాధన ద్వారా అరగదీయవలసి ఉంటుంది. తమ ఘరానాలో బోల్తాన్లు, సపాట్తాన్లు ప్రత్యేకమైనవి. ఆ సంగీతం ద్రుపద్, ధమార్ పద్ధతికి దగ్గరగా ఉంటుంది. వాళ్ల ఆలాప్ నామ్తోమ్తో సాగుతుంది. మన కర్ణాటక సంగీతంలోని తానంతో దీన్ని పోల్చవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గాయికా గాయకులకు బాగా దమ్ముండాలి. వాయిస్ కల్చర్కు అధిక ప్రాధాన్యతనిస్తారు. కనుక శంకర్ శ్రీపాద్ బోడస్ తన కొడుకు కాశీనాథ్కు సంగీతం నేర్పి కూతురు వీణకు కథక్ నృత్యం నేర్పించడం మొదలుపెట్టినాడు. 7-8 ఏళ్లు కథక్ నేర్చినప్పటికీ ఆమె మనస్సు అందులో లగ్నం కాలేదు. తన చుట్టూ ఉన్న సంగీతమయ వాతావరణానికి కథక్ నృత్యానికి పొంతన కుదరదనుకున్నది. తండ్రి గొప్ప గాయకుడు, అన్నయ్య గాయకుడే. పెదనాన్న కొడుకు నారాయణ్ బోడస్ మరాఠీ రంగస్థల నటుడిగా, గాయకునిగా పేరు సంపాదించుకుంటున్నాడు. మరో చిన్నాన్న కొడుకు అనంత్ బోడస్ తబ్లావాదనంలో రాణిస్తున్నాడు. మరాఠీ సంగీత నాటక రంగంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలనార్జిస్తున్న ఆశా ఖాడిల్కర్ ఆమె సమీప బంధువు. చాలని దానికి వారి కుటుంబం కాన్పూర్లో ఉన్నందున ఆ ప్రాంతంలో సంగీత సంప్రదాయ మరాఠీ కుటుంబం వీరిదే కనుక అటువైపు కచేరీలకు వచ్చే గాయక గాయక వాదకులకు వీరిల్లు ఒక మజిలి. వారాలు నెలలు ఉండిపోయేవారు. అటువంటి వారిలో బిఆర్ దేవధర్, పండిత్ కుమార్ గంధర్వులు ముఖ్యులు. వారున్నన్ని రోజులు ప్రతినిత్యం గానా బజానా నిరాఘాటంగా సాగేది. వివిధ ఘరానా గాయికా గాయకుల సంగీతం వీణాతాయి చెవుల్లో పడుతూ ఉండగా ఆమె బాల్యం గడిచిపోయింది. అంటే తెలిసి తెలియకుండానే సంగీత మాధుర్యం సోకి సంగీతం పట్ల ఆసక్తి పెంపొందింది. శంకర్ శ్రీపాద్ బోడస్ ప్రాచీనుల్లో ప్రాచీనుడు, ఆధునికుల్లో ఆధునికుడు. తమ ఘరానా సంగీతాన్ని తూచా తప్పకుండా నేర్పుతూనే ఇతర ఘరానాల్లోని మంచిని సంగ్రహించడంలో తప్పులేదని భావించేవాడు. కనుక అతని సమక్షంలో అన్ని ఘరానా సంగీతజ్ఞులు తమ విద్యను ప్రదర్శించేవారు. ఆ సంగీతాన్ని ఆసక్తిగా గమనిస్తున్న వీణాతాయిని చూసి ఆమెకు సంగీతం పట్ల కలుగుతున్న అభిరుచిని గమనించి వీణాతాయికి సంగీత శిక్షణ ప్రారంభించినాడు. మరాఠీలో తాయి అంటే అక్క అని అర్థం. కనుక వీణా సహస్రబుద్ధేను వీణాతాయి అని సంబోధిస్తారు. అయితే అనేక కార్యక్రమాల ఒత్తిడి వలన శంకర్ శ్రీపాద్ బోడస్ తమ కుమార్తెకు సంగీతం నేర్పించటానికి అధిక సమయం ఇవ్వలేకపోయేవాడు. కనుక ఆమె అన్నగారైన కాశీనాథ్ శంకర్ బోడస్ ఆమెకు తమ ఘరానా సంగీతాన్ని నేర్పినాడు. కాశీనాథ్ తన చెల్లెలి కంఠాన్ని కఠినమైన సాధన చేయించి తమ ఘరానా సంగీతానికి అనుగుణంగా మార్చినాడు. తాను తబ్లా వాయిస్తూ ఆమెకు గాత్రం నేర్పినాడు. సంగీతానికి తాళమే ప్రధానమని అతని ప్రగాఢ విశ్వాసం. అదిగాక గ్వాలియర్ ఘరానా సంగీతం లయ ప్రధానమైనది. ఆ విధంగా వీణాతాయి తాళజ్ఞానం అపారంగా పెంచుకున్నది. అంతేగాక కొంతకాలం హార్మోనియం కూడా వాయించి అందులోనూ పట్టు సాధించింది. అంటే వీణాతాయి స్వరలయల్లో నిష్ణాతురాలైంది అన్నమాట. సంగీతం, నృత్యం, తబ్లా, హార్మోనియం ఇవన్నీ నేర్చుకుంటూనే వీణాతాయి కాన్పూర్ యూనివర్సిటీ నుండి ఎంఏ సంస్కృతం, ఎంఏ ఇంగ్లీష్ పట్టాలు పొందింది. హిందుస్థానీ గాత్ర సంగీతంలో అలంకార్ పట్టా అందుకున్నది. అది సంగీతంలో ఎంఏ పట్టాకు సమానమైనది. అంతేగాక అఖిల భారత గంధర్వ మహావిద్యాలయం వారు ఆమెకు గాత్ర సంగీతంలో డాక్టరేట్ ప్రదానం చేసినారు. కనుక డాక్టర్ వీణా సహస్రబుద్ధే అనిపించుకున్నది. తండ్రి ఆదేశానుసారం తమ ఘరానా సంగీతాన్ని సంపూర్ణంగా నేర్చిన తరువాత ఇతర ఘరానా సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని అత్రోలి జైపూర్ ఘరానా, కిరాణా ఘరానా సంగీతాన్ని కూడా నేర్చింది వీణాతాయి. పండిత్ బల్వంత్ బాపట్, పండిత్ వసంత్ ఠకార్, గజానన్ బువా జోషి వంటి ఉద్దండుల వద్ద సంగీత శిక్షణ పొందింది. ముఖ్యంగా

గజానన్ బువా జోషి శిష్యరికం ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. గజానన్ బువాను సంగీత గంగా సంగమస్థానమని పేర్కొంటారు. వివిధ ఘరానాలలోని ఉస్తాదులను పండితులను సేవించుకుని అన్ని ఘరానాల సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనుడతడు. కాని అతని గాత్రం మీద అత్రోలే జైపూర్ ఘరానా ముద్ర కనబడుతుంది. ఎందరో సంగీతజ్ఞులను తయారు చేసిన ఘనత అతనికున్నది. వాగ్గేయకారుడు కూడా. ఎన్నో బందిషులను తయారు చేసి శిష్యుల చేత ప్రచారం చేయించినాడు. అటువంటి గజానన్ బువా జోషి శిష్యరికం కూడా వీణాతాయికి లభించింది. గజానన్ బువా గొప్ప వయలిన్ వాదకుడు కూడా. వీణాతాయి ఈ ఘరానాలన్నింటిలో నుండి తనకు నచ్చిన విధంగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నది. శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించే పెద్దలకు ఇది నచ్చదు. ముఖ్యంగా గజానన్ బువా జోషికే నచ్చలేదు. అతడు సున్నితంగా మందలించినాడు కూడా, కాని శ్రోతలకు అది నచ్చింది. నాకు ఏది ఇష్టమో అది మాత్రమే నేను చేస్తాను. నేను నా సంగీతంలో తాదాత్మ్యం చెందుతాను. శ్రోతలు నాతో పాటు నా సంగీతంలో ఆనందాన్ని పొందుతూ నన్ను అభిమానిస్తున్నారు. ఇంతవరకు నేను ప్రవేశపెట్టిన బందిషులు వాటిలోని మార్పులు రాగాల ప్రదర్శనలో పరివర్తనను గమనిస్తూ వీణాతాయి సంగీతం విలక్షణమైనది అంటున్నారు. ఇది సారు నాకు అని చెప్పుకుంటుంది వీణాతాయి సహస్రబుద్ధే. స్వయంగా గజానన్ బువా జోషి ఆమె కచేరీ విని ఆనందంతో, వీణా, నీ సంగీతం ఆధునికమైనదే అని ఒప్పుకుంటున్నాను. నీ సంగీతంలో మాధుర్యమున్నది, అందుకే శ్రోతలు నిన్ను ఆరాధిస్తున్నారు అని ప్రశంసించినారు. ఇది వీణాతాయి విజయానికి పరాకాష్ట. వీణాతాయి ఖయాల్, ఠుమ్రీ, భజన్, సంస్కృత శ్లోకాలు ఇలా అన్నింటినీ గానం చేసింది. కర్ణాటక సంగీతంలోని రాగమాలికను హిందుస్థానీలో రాగమాల అని ప్రవేశపెట్టింది. గజల్ గానానికి ఉర్దూ భాషనే శ్రేష్టమైనదని ఆవిడ అభిమతం. ఇప్పుడు మరాఠీ భాషలోనూ ఇతర భాషల్లోనూ గజల్ రచన బాగా ఊపందుకున్నది. కాని ఉర్దూ భాషలోని బరువు ఇందులో ఉండదు కనుక ఈ గజల్లు గానం చేయడం తేలిక అని ఆమె అభిప్రాయం. అంతేగాక ఆమెకు మిర్జా గాలిబ్ గజల్లంటే ప్రత్యేక అభిమానం. పండిత్ కుమార్ గంధర్వ, పండిత్ భీమ్సేన్ జోషీలు ఆమెకు అభిమాన గాయకులు. ఆమె వివాహం పుణేకు చెందిన హరి సహస్రబుద్ధేతో జరిగింది. వీణా సహస్రబుద్ధే పరివారానికి సంగీతం అబ్బలేదు, కాని సంగీతం విని ఆనందించే రసికత ఉన్నది. వాళ్లు తాన్సేన్లు కారు, కాన్సేన్లు, అంటే విని ఆనందించే వాళ్లన్నమాట. వీణాతాయి మామగారికి ఆమె సంగీతమంటే విపరీతమైన అభిమానం. వీణాతాయి భర్త హరి సహస్రబుద్ధే ఆమె సంగీతాన్ని ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడు కనుక ఆమె శిష్యులు శిష్యురాళ్లు 50 మందికి వాళ్ళిద్దరూ అమ్మా నాన్నలు. వాళ్లను మరాఠీలో ఆయి బాబా అని పిలుచుకుంటారు. వారికి వీణాతాయి సాక్షాత్తు సరస్వతి స్వరూపమే. ఇది నేనంటున్న మాట కాదు, ఆమె ముఖ్య శిష్యుడు అతుల్ నీనే అంతర్జాలంలో పెట్టిన అభిప్రాయం. వీణా సహస్రబుద్ధే శిష్యుల్లో ముఖ్యమైన వారిలో అతుల్ నీనే, ఉల్లాస్ జోషి, సావణి సింధే, ఇంకా రజనీ రామచంద్రన్, మోనా రామచంద్ర పేర్కొనదగినవారు. అంతేగాక వీణా సహస్రబుద్ధే కోడలు జయంతి కూడా ఆమె శిష్యురాలే. వీణా సహస్రబుద్ధే కుమారుడు లక్ష్మణ్, కుమార్తె దుర్గా. వీరికి సంగీతమంతగా అబ్బలేదు, కాని చిన్ననాట ఆమె దుర్గాకు సంగీతం నేర్పింది. వీణాతాయి తల్లి శాంతాబాయి బోడస్ కూడా సంగీతజ్ఞురాలే. వీణాతాయి తండ్రి స్థాపించిన గాంధీ సంగీత విద్యాలయంలో ఆవిడ కూడా సంగీత పాఠాలు బోధించేది. వీణాతాయి శంకర్ బోడస్ హరి సహస్రబుద్ధేను వివాహమాడి వీణా సహస్రబుద్ధేగా మారిన తరుణంలో సవాయి గంధర్వ మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొనవలసిందిగా పండిత్ భీమ్సేన్ జోషి నుండి ఆహ్వానాన్ని అందుకున్నది. అది ఆమెకు ఏనుగెక్కినంత సంతోషాన్ని కలిగించింది. పండిత్ భీమ్సేన్ జోషి ప్రతి సంవత్సరం తమ గురువుగారైన సవాయి గంధర్వ సంస్మరణ సభలను సవాయి గంధర్వ మ్యూజిక్ ఫెస్టివల్ పేరిట ఘనంగా జరుపుతాడు. ఆ సభల్లో
ఏరి కూర్చిన గొప్ప గాయ

0: గాయక వాదకులు పాల్గొంటారు. అందులో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తారు. పుణే నగరంలోని సంగీత రసజ్ఞులు ఇందులో శ్రోతలుగా వేంచేస్తారు. వారు రత్న పరీక్షకుల వంటివారు. వారి ముందు తమ గాత్రాన్ని ప్రదర్శించడానికి గొప్ప గొప్ప కళాకారులు కూడా జంకుతారు. అటువంటి సభలో గానం చేయడానికి అవకాశం అందించిన తమ అభిమాన గాయకునికి కృతజ్ఞతలు తెలుపుకొని గానం ప్రారంభించి విజయవంతంగా ముగించింది వీణాతాయి. పుణే శ్రోతలు ముక్తకంఠంతో ప్రశంసించినారామెను. రసలుబ్ధులు వారు. మొదటిసారి 1972లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన గాత్ర సంగీత పోటీలో సర్వప్రథమురాలిగా నిలిచిన వీణాతాయి సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మెల్లమెల్లగా సంగీత కచేరీలు నిర్వహించడం ప్రారంభించింది. ఆమె సంగీత ప్రస్థానంలో గాయనిగానే గాక సంగీత పరిశోధకురాలిగా, సంగీతాన్ని సూక్ష్మంగా పరిశీలించే విద్యార్థినిగా, అసంఖ్యాకమైన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయునిగా, కాన్పూర్ ఐఐటి విద్యార్థులకు ప్రొఫెసర్గా, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పరిశోధనలు చేస్తూ ఆ వివరాలను అక్షరబద్ధం చేస్తున్న రచయిత్రిగా, పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మ్యూజిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, పుణేలోని నాథీబాయి ఠాక్రాసీ మహిళా విద్యాలయం సంగీత ప్రధానాచార్యగా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది కనుక ఆమె శిష్యులు సాక్షాత్తు సరస్వతీ స్వరూపం అనుకోవడంలో తప్పులేదు కదా. వీణా సహస్రబుద్ధే శాస్త్రీయ సంగీతంతో పాటు భజనలు కూడా జనరంజకంగా గానం చేస్తుంది. ముఖ్యంగా ఆ ఘరానాకు చెందిన విష్ణు దిగంబర్ పలుస్కర్, దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ ఇద్దరు తండ్రి కొడుకుల భజనలు ఎంత జనరంజకమైనవో తెలిసిన విషయమే కదా. వీణా సహస్రబుద్ధే ముఖ్యంగా కబీర్ భజనలు గానం చేయడంలో అద్వితీయురాలుగా పేర్పొందినారు. ఈ భజనలు తమ అన్నగారైన కాశీనాథ్ శంకర్ బోడస్ వద్ద ప్రత్యేకంగా నేర్చినవే అయినా ఈ భజనలపై కుమార్ గంధర్వ ప్రభావం కనబడుతుంది. వీణా సహస్రబుద్ధే దేశ విదేశాల్లో అసంఖ్యాకమైన కచేరీలు చేసి శ్రోతలను అలరించింది. డిసెంబర్ 2, 2012లో ఆమె చివరి కచేరీ చేసింది. అదే సంవత్సరం ఆమె ఒక ప్రత్యేకమైన వ్యాధిగ్రస్తురాలైంది. కచేరీలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. వైద్య పరిభాషలో ప్రోగ్రెసివ్ సూపర్ న్యూక్లియర్ ప్లాసీ అంటారు. వేల మందిలో ఒకరికి సోకుతుందట ఈ వ్యాధి. దీనికి చికిత్స లేదు. జీవచ్ఛవంలాగా మిగిలిపోవటమే. ఆ పరిస్థితిలోనే అనగా 2013వ సంవత్సరం కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం ప్రకటించినారు. భర్త, పిల్లలు, శిష్యుల సహకారంతో వీల్ చైర్పై కూర్చుని ఆనాటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల నుండి పురస్కారాన్ని అందుకుంటున్న వీణాతాయి ఫోటో ఒకటి అంతర్జాలంలో చూడవచ్చు. అంతకు పూర్వమే అనగా 1993వ సంవత్సరంలోనే వీణాతాయి సహస్రబుద్ధేను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు తమ రాష్ట్ర సంగీత నాటక పురస్కారంతో గౌరవించినారు కూడా. ఈ పురస్కారాలకు గౌరవాదరాలకు అతీతురాలు వీణా సహస్రబుద్ధే. ఆమె హిందుస్థానీ సంగీతానికి అంత సేవ చేసినప్పటికీ ఏ పద్మ పురస్కారం ఆమెను వరించలేదు. కాని శ్రోతలు, శిష్యులు, ప్రశిష్యుల మనస్సుల్లో మాత్రం సాక్షాత్తు సరస్వతీదేవి రూపంగా మిగిలిపోయింది. ఇది ఎన్ని పురస్కారాలకు సమానమవుతుంది గనక. సెప్టెంబర్ 14, 1948లో జన్మించిన వీణాతాయి సహస్రబుద్ధే తమ 68 సంవత్సరాల వయస్సులో 29 జూన్ 2016లో స్వర్గస్థురాలైంది. భౌతికంగా ఆమె లేకున్నా ఆమె సంగీతాన్ని అంతర్జాలంలో వినే అవకాశం అందరికీ ఉన్నది.
1: ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్రబుద్ధి గురించిన విశేషాలు విన్నారు. చదివి వినిపించినది రచన రాజవర్ధన్. ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நீண்ட சிங்கிடி சினி கீதால அறிவில்லு నింగి నెలను కలుపుతది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. ఆ సింగిటి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరు తీరుల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, గీ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగచ్చు. శ్రోతలు మెచ్చిన పాటలను ఆళ్లు చెప్పే ముచ్చట్లతో కలిపి వినిపించే ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి గిన్లా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాట వినాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఈ నంబర్కు ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా గవిటిని శ్రోతలతో పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ అలాంటి సింగిడి సినీ గీతల హరివిల్లు కార్యక్రమాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన ఈ గీతంతో శురు చేద్దాం. తలంరాలు చిత్రంలోని ఈ పాటను రాసింది మల్లెమాల, సంగీతం సత్యం.

0: తలంబ్రాలు చిత్రంలోని పాటను విన్నారు కదా. ఇప్పుడు శ్రోత మనతో మాట్లాడడానికి బేల మండలం తోయగూడ గ్రామం నుంచి లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో చెప్పండి.
1: విగ్రహాలు చెక్కుదా నల్ల రైతు విగ్రహాలు చిమికి ఇంజనీరింగ్ కదా.
0: నల్ల రాతి విగ్రహాలు కాకుండా సిమెంట్ తో కూడా తయారు చేస్తారా?
1: రాయితీ చేస్తా, మిషన్ ఉన్నది, మిషన్ తోటి చెప్పి సూపర్ చేస్తా సార్.
0: ఇప్పుడు కరెక్ట్ గా మీ పేరు చెప్పలేదు, ముందుగా మీ పేరు చెప్పండి మా శ్రోతలకి.
1: నా పేరు గోడే బాపురావు.
0: గోడే బాపురావు బేలా మండల్ తోయగూడలో ఉంటారు, అంతేనా? అయితే ఇప్పటి వరకు మీరు ఎన్ని వరకు చక్రాలు విగ్రహాలు చెక్కి ఉంటారు?
1: మస్తు చేసిన సార్.
0: ఇప్పుడు దీనికి కావాల్సిన బండ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు మీరు?
1: ఇక్కడ పాత మందిర్ కూలిపోయింది ఉన్నది సార్, చింతల కాడ. అది పెండలవాడ ఆంజనేయులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినా గుడి కూలిపోయింది, ఆడికి వెళ్ళి సీరియల్ తెచ్చి చేస్తా.
0: ఎట్లా మరి ఈ పనిలో మీరు ఒక్కరే ఉంటారా, మీకు సహాయంగా ఎవరినైనా పెట్టుకున్నారా? ఒక్క విగ్రహం చెక్కడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది?
1: వారం రోజులు పడుతుంది ఆంజనేయ విగ్రహం అయితే.
0: ఏమేమి విగ్రహాలు చెక్కింది ఇప్పటిదాకా మీరు?
1: నాలుగు తులాలు అవుతుంది.
0: ఏమేమి విగ్రహాలు చెక్కింది ఇప్పటిదాకా?
1: శివలింగం చెక్కిన, నంది వేసిన, ఆంజనేయ విగ్రహం చేసిన, ఆ చిమిటిది పెద్ద సవారి కాడ గుర్రం చేసిన లక్ష్మీపూర్లో గుర్రం అయితే గుర్రం చేసిన చిమిటిది
0: సిమెంట్ది. అంటే ఇటు సిమెంట్ విగ్రహాలు చేస్తారు, రాతితోని విగ్రహాలు కూడా చెక్కుతారు.
1: మన కుమ్రం భీము విగ్రహం కూడా చిమిటితో చేసిన.
0: ఎన్ని ఇట్లా మీరు విగ్రహాలు చెక్కబట్టి?
1: నేను 30-40 సంవత్సరాలు అయితే చేస్తా.
0: ఏడాడికి వెళ్ళి వస్తారు మీ దగ్గరికి?
1: ఇక ఇట్లానే ఆర్డర్ ఇస్తే చేస్తా. మేడుగూడలా ఒక గొడ్డు చేసిన, గొడ్డు ఎత్తు
0: బస్ స్టాండ్ కాడ పెట్టి ఉంటది. చూసినా, చాలా సంతోషం బాపురావు గారు మీతో మాట్లాడి మంచి విషయాలు తెలిసినాయి. విగ్రహాలు కూడా తయారు చేసే వ్యక్తి ఇక్కడ ఒక మారుమూల గూడెంలో ఉన్నాడు అని చెప్పి తెలిసింది. సరే మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక చక్కని పాటను వినిపిస్తున్నాం, వినండి. మంచి మనసులు చిత్రం నుంచి.
1: సరే.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో శ్రోత ఉన్నారు. హలో.
2: హలో, నమస్కారం సార్.
1: నమస్కారం. మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మా శ్రోతలకి. చెప్పండి, ఈరోజు ఏం విశేషం, ఏం మాట్లాడాలనుకున్నారు, మా శ్రోతలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
2: ఈ రోజు మాకు కుమారుడు బరిగ యువరాజారెడ్డి 21st బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుదాం అనుకుంటున్నా అన్న. మీరు బరిగ యువరాజారెడ్డి.
1: సరే, ఏ సినిమాలోని పాట వినిపించాలనుకున్నారు మరి?
2: మేము సుస్వాగతం సినిమా నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డేలు అనే సాంగ్ కోరుకుంటున్నాం అన్న. అయితే కోరుకున్న శ్రోతలు
1: చెప్పండి, పేర్లు చెప్పండి.
2: బరిగే గట్టన్న, మాధవ రానక్క, మాధురి, మయూరి, యువరాజారెడ్డి, ఎర్రన్న, బుచ్చన్న, కోమల, వంశీ, గంగోత్రి, మానస, భాస్కర్, గిరీష, ప్రజ్ఞ, అతనే ఉజ్జరా, రాజవ్వ, ఐలన్న, రవీందర్, రజిత.

0: Rupat, Ratna, Padana, Tingku Master, Oje Uma, Radu, Lali, Bodawa, Munnabai.
1: పేర్ల లిస్ట్ బాగా పెద్ద పొడుగునే ఉన్నది.
0: అయ్యిళ్ళంటే మా కుటుంబ సభ్యులు, ఇంకా మా మాధన్ బాలరాజు ఉన్నాడు, తిరుపతి ఉన్నాడు, సమ్మక్క చౌదరి, సాధన, తిరుమల, వీళ్ళందరి కోసం, మా ఉదరాబాద్ గ్రామస్తులందరి కోసం అన్నా.
1: సరే తప్పకుండా ఫోన్ చేసిండ్రు అంత దూరం నుంచి, అందుకు మీకు ధన్యవాదాలు. మీకోసం మీరు అడిగిన పాట సుస్వాగతం చిత్రం నుంచి వినండి.
0: హైదరాబాద్ లో నర్సింగ్ స్టూడెంట్, వాళ్ళ దోస్తులందరి తరఫున కూడా.
1: అలాగే మీ అందరి కోసం ఈ పేరు, ఈ సుస్వాగతం చిత్రంలోని పాట వినండి. షణ్ముఖ శర్మ రాసిన గీతం, మనో జయచంద్రన్ పాడిన గీతం.

0: శ్రోతలు, మీరు వింటున్న ఈ సింగిడి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి కోసం మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఒకసారి ఆ విశేషాలు పంచుకోండి.
1: యాదాద్రి జిల్లా సార్, యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుండి సార్. మాదాస సత్యనారాయణ నా పేరు.
0: ఏం చేస్తుంటారు సత్యనారాయణ గారు?
1: సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తా సార్. నేను డిప్యూటీ తహసీల్దార్. ఇక్కడ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది కదా సార్?
0: అవును,
1: మా యాదగిరిగుట్ట మండలంలో చేస్తా సార్. మాది పక్కనే భువనగిరి మండలం రాయగిరి గ్రామం.
0: అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తామంటున్నారు కదా, చాలా సమయం, అంటే ఇది బాగా కఠినంగా ఉంటాయి, అంటే సమయం మీకు దొరకకపోవచ్చు, తీరిక సమయం అట్లా కదా. అయితే
1: ఎమర్జెన్సీ వర్క్ కాకపోతే ఉదయం సమయంలో 10 గంటలకు నేను డ్యూటీకి వెళ్తా సార్. ఒకసారి ఎమర్జెన్సీ ఏమైనా ప్రోగ్రామ్ పడితే ఢిల్లీకి వెళ్తాం. ఈ పాటలు వినుకుంటూ కొద్దిగా వాకింగ్ వార్మప్ చేసుకుంటూ కొద్దిగా ఇంటి పనులు చేసుకుంటూ కుటుంబం అందరం కలిసి పాటల ద్వారా కొద్దిగా రిలాక్స్ అవుతాం సార్ మెంటల్ గా.
0: ఎక్కువగా ఎట్లాంటి పాటలు అంటే ఇష్టం మీకు?
1: అన్ని పాటలు ఇష్టమే సార్, కాకపోతే కానీ కొద్దిగా అరుదైన పాటలు, మెలోడీ సాంగ్స్ పాత్ర కోరుకుంటాం సార్.
0: సరే, మరి ఇవాళ ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు
1: సార్? రణవేరి సార్, కాంతారావు గారు నటించింది, రామకృష్ణ గారు కాంతారావు గారు నటించింది రణవేరి సినిమా. అందులో ఒలపు కౌగిలన్ అనే పాట ఉంది సార్, పీబీ శ్రీనివాస్ గారు సుశీల గారు పాటించి, ఆ పాట వినిపించాను సార్.
0: తప్పకుండా, చాలా చక్కటి పాటను గుర్తు చేసిండ్రు పీబీ శ్రీనివాస్ గారు, అద్భుత గాయకుడు, వారు పాడిన పాటను గుర్తు చేసిండ్రు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మీరు అడిగిన ఈ పాట వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మన భాష మనయాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి ఈ నడమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగచ్చు. అట్లనే ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటల్ని కోరవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు అయితే మీ అందరికీ ఇరుకని అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నెంబర్ 2950081. ఇక ఉత్తరాల ద్వారా తమకు నచ్చిన పాటలు కోరాలనుకుంటున్న శ్రోతల కోసం మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ కార్యక్రమంలో ఇప్పుడు రుద్రవీణ చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

0: విన్నారు కదా రుద్రవీణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం సమకూర్చిండ్రు. ఇక ఇప్పుడు కార్యక్రమంలో మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న శ్రోత ఎవరో తెలుసుకుందాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, మీ పేరు సార్?
1: సార్, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరుడన్న గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి, వింటున్న శ్రోతలందరికీ నవరాత్రి దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు.
0: అవును,
1: అందరికి కూడా శుభాకాంక్షలు సార్. ఆ దుర్గమ్మ దాయి అందరికి కూడా చల్లగా కాపాడని, ఆరోగ్యం అన్ని బాగుండాలని కోరుకుంటూ సార్. శివరామరాజు సార్ సినిమా పేరు, అందులో అమ్మ బాబా అనే పాట ఉంటుంది సార్. మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం సార్.
0: తప్పకుండా వినిపిస్తాం. అయితే హరినాథ్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ కర్నూలు ప్రాంతంలో అమ్మవారి ఆలయాలు ఏమైనా ప్రసిద్ధి చెప్పుకోదగ్గవి ఉన్నాయా?
1: ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. అన్ని మామూలు దుర్గమ్మ అని, ఇక్కడ సుంకలమ్మ అని, మారమ్మ అని, ఇట్లా ఈ ఆలయాలు ఉన్నాయి సార్. అన్ని నవరాత్రులు కూడా చేస్తారు సార్. ఇక్కడ టౌన్ లోనే ఎక్కువ చేస్తారు సార్, పల్లెటూరులో తక్కువ సార్. కానీ దసరా రోజు బాగా చేస్తారు సార్. టౌన్ లోనైతే నా 5 రోజులు 9 రోజులు చేస్తారు సార్.
0: ఈ కడప, కర్నూలు ఈ ప్రాంతంలో పాత ఆలయాలే కాకుండా కొన్ని దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి కదా?
1: ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. మంత్రాలయం ఉంది సార్ మాకు దగ్గరలో. లక్ష్మీ నరసింహస్వామి అని ఉరుకుందీరన్న ఉండదు సార్. ఇట్లా ఉన్నాయి సార్.
0: ఈ సిద్ధవటం ఎంత దూరంలో ఉంటది మీకు?
1: కడప సార్, అది
0: అది కడప జిల్లాలో వస్తుంది. ఒంటిమిట్ట, కోదండ రామాలయం, అవి కడప ప్రాంతం, కడపలో.
1: 300 కిలోమీటర్లు అవుతుంది సార్ మాకు.
0: కర్నూలు నుంచి కడపకు 300 కిలోమీటర్లు?
1: అవును సార్, అవును సార్.
0: చాలా దూరంలో ఉంది మరి కడప, కర్నూలు పిలవడం పక్క పక్కనే పిలుస్తాం, కానీ మధ్యలో దూరం మాత్రం బాగానే ఉంది.
1: దూరం ఎక్కువ సార్, ఎందుకంటే తిరుపతి వెళ్ళేటప్పుడు అట్లా చూసిపోతాం సార్ ఒంటిమిట్టను. అక్కడ మధ్యాహ్నం భోంచేసి అక్కడ మళ్ళీ తిరుపతి చేరుతాం సార్ ఎప్పుడన్నా పోవాలనుకుంటే.
0: ఎట్లా అంటే కడప మీదుగానే వెళ్తారా తిరుపతికి వెళ్ళాలంటే?
1: అవును సార్, కడప మీదుగా అంటే ఇట్లా ఒంటిమిట్ట చూసినట్లు ఉంటదని సార్.
0: రైల్వే మార్గం ఉందా, బస్సులోనైనా వెళ్లాల్సి ఉంటది?
1: లేదు సార్, రైలు మార్గం ఉండొచ్చేమో సార్, మేము కార్కి వెళ్తాం సార్.
0: చాలా సంతోషం, హరినాథ్ గారు చక్కని విషయాలు చెప్పిండ్రు. అక్కడ చూడదగ్గ ప్రదేశాలు, ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని కూడా దానికి సంబంధించిన సమాచారం అందజేశారు
1: సార్. ఇక్కడ కర్ణాటక బార్డర్ లో కూడా ఉన్నాయి సార్, దేవస్థానాలు బాగానే ఉన్నాయి. చూడొచ్చు సార్, ఎక్కడైనా చూడొచ్చు. ఎక్కడైనా వెళ్ళాలనుకునే వాళ్ళు మనసు ఉంటే ఎక్కడైనా ఉన్నాయి సార్.
0: మనసుంటే మార్గం ఉంటది అంటారు కదా.
1: అంతే సార్, దూరం కాదు సార్, ఆప్యాయత, అనురాగము, భక్తి సార్ మెయిన్ గా.
0: అవును,
1: పోవాలనుకుంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు సార్.
0: చాలా సంతోషం హరినాథ్ రెడ్డి గారు, చక్కని విషయాలు చెప్పిండ్రు.
1: అందుకే అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలతో మీకు నా ప్రతి

మీరు వింటున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది. శివరామరాజు చిత్రంలోని గీతం ఇది. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మన భాష మన యాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10 గంటల దాకా ప్రసారం అవుతుంది. మరి ఈ నడుమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగచ్చు. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా గవిటిని పంచుకోవచ్చు శ్రోతలతోని. అట్లనే మీకు మాత్రమే తెలుసుకొని నలుగురితోని పంచుకుంటే మంచుకుంటుందనే విషయాలు ఏమున్నా కూడా శ్రోతలతోని పంచుకోవచ్చు మీకు నచ్చిన పాటల నడుమ. ఇక అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరుకనే ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మా ఫోన్ నెంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలు అడగచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బామ్మ మాట బంగారు పాట. చిత్రం నుంచి ఈ పాట.

0: విన్నారు కదా బామ్మ మాట బంగారు బాట చిత్రంలోని పాట ఇది. పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, వేటూరి సుందరరామూర్తి, సాహిత్యానికి సంగీతం చంద్రబోస్. కార్యక్రమంలో ఇప్పుడు మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో
1: సార్,
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిన్న మారుతి కూడా నుంచి. వీరాంజనేయ గారు, సరే చెప్పండి, ఏ పాట వినాలనిపించింది, ఏం చేస్తుంటారు మీరు? ఏమేసిండు పంటలు ఈసారి?
1: ఈసారి ఎలినో ప్రభావం వల్ల పంటలు బాగా లాస్తున్నాయి సార్, వర్షాలు రాక.
0: ఏం పంటలు వేసిండ్రు?
1: పత్తి, కంది ఇట్లా వేసినాం సార్. రోజాలి అంత వర్షం లేక ఈ సంవత్సరం దిగుబడి రాదు, పరిశ్రమ ఉన్నది.
0: సరే మరి ఇట్లా నీళ్ళ సౌలత్తు లేదు అక్కడ, వానలు మీద ఆధారపడేము?
1: వానలు సార్, మనకు నీళ్ళు లేదు.
0: సరే మరి ఇవాళ చేనులో పోయినరా?
1: పోయినాం సార్ పొద్దున.
0: ఇట్లా మరి ఏ పాట వినాలనిపించింది, ఫోన్ చేసిండ్రు?
1: దుర్గదేవి నుంచి ఏదైనా ఒక కొత్త పాట అండి.
0: సరే, అమ్మవారి గురించి పాట అడిగిండ్రు. నవరాత్రులు కూడా షూర్ అవుతున్నాయి, ఈ సందర్భంగా దేవుళ్ళు సినిమా నుంచి పాట విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. చెప్పండి, చెప్పండి, పేరు చెప్పండి.
1: కుమర నర్సు, వీరాంజనేయ, వైష్ణవి, విజయలక్ష్మి, వీళ్ళందరి కోరికపై.
0: సరే, మీ అందరి కోసం దేవుళ్ళు చిత్రం నుంచి స్వర్ణలత, సుజాత పాడిన జొన్న ఉత్తిల గీతం విందాం. వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన పాట ఇది.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో శ్రోత ఉన్నారు. హలో హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు వవ్వులుడి సార్, కడప నుండి సార్.
0: కడప నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. ఇంతకు ముందే మీ కడప పేరు గురించి గుర్తు చేసుకున్నాం, ఎందుకంటే కర్నూలు నుంచి శ్రోత ఫోన్ చేసిండ్రు. మరి కడప కర్నూలు పక్క పక్కనే ఉంటాయి అన్నాం, కానీ దూరం చాలా దూరమే ఉంటుందట. సరే చెప్పండి.
1: రోజులు మారే చిత్రంలో జిక్కి గారు సాగారు రన్నో సిన్నన్న
0: ఏరువాక సాగారు, కుసరాజు గారు రాసిన గీతం, జిక్కి పడిన పాట, మాస్టర్ వేణు సంగీతం. అవును
1: సార్.
0: సరే తప్పకుండా. మరి ఈ పాటను ఇంకా మీరు కోరుతున్నారు, ఇంకా మీతో పాటు ఎవరెవరు కోరుతున్నారు? చెప్పండి వారి పేర్లు.
1: రమేష్, నాగేశ్వరరావు, సుధాకరు, విశ్వనాథు, బాలాజీ, ఎన్ వెంకటరమణ, భాస్కర్, సాయి, శ్యాము, మిగతా వాళ్ళందరి కోసం సార్.
0: సరే తప్పకుండా, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి. ఫోన్ చేసినందుకు

0: రోజులు మారాయి చిత్రంలోని పాట విన్నారు కదా. ఇప్పుడు శ్రోత మరొకరు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్కారం అమ్మ, చెప్పండి.
1: నమస్కారం సార్.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు ఉమారాణి.
0: ఉమారాణి గారు ఏం చేస్తుంటారు?
1: చేన్ పని
0: చేస్తుంటారు. ఇవాళ వెళ్ళిండ్రా చేన్లకి?
1: లేదు సార్, ఎండలు కొడుతున్నాయి, పనులేం లేవు.
0: ఎప్పుడు ఉంటాయి పనులు? అంటే సీజన్ ఎట్లా అయిపోయింది? ఇప్పుడు ఉన్నదా పనుల సీజన్?
1: ఇప్పటికి అయిపోయింది, ఇప్పుడు పత్తి ఎరుడు స్టార్ట్ అయితే సార్.
0: మళ్ళా పత్తి ఎరుడు సురు అయిందంటే పని ఉంటది.
1: అవును, వర్షాలు లేవు కదా ఇప్పుడు.
0: అవును, అయితే ఎలా చేన్ల కోలు ఇంటికానే ఉన్నారు?
1: ఇంటికానే ఉన్నాం సార్.
0: సరే, మరి ఏ పాట వినాలనిపించింది అమ్మ ఫోన్ చేసిండ్రు?
1: పవిత్ర బంధం సినిమా నుంచి సాంగ్ వేయండి, అపురూపమైన.
0: అపురూపమైనదమ్మా ఆడజన్మ, తప్పకుండా. ఈ పాటని ఇంకా మీతో పాటు ఎవరెవరు కోరుతున్నారు? హలో, హలో, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. సాయిలింగి నుంచి ఉమారాణి గారు పవిత్ర బంధం చిత్రం నుంచి అపురూపమైనదమ్మ ఆడజన్మ పాటని కోరారు. అయితే ఇవాళ అంతర్జాతీయ బాలికల దినోత్సవం. నేటి బాలికలు, రేపటి మహిళలు. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ముఖ్యంగా బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, వివక్ష, బాల్య వివాహాలు, అనర్థాలను నివారించే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా కృషి చేసిన అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్వెల్ట్ పుట్టినరోజు ఇయల అక్టోబర్ 11. దీని ఆధారంగానే ఇయల అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇప్పుడు విందాం పవిత్ర బంధం చిత్రం నుంచి కేజే జేసుదాస్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు,
1: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ పూట ఫోన్ గలని శ్రోతలు ఫికర్ చేయకుని మళ్ళీ పొజ్జామట్ల ఐదు గుట్టంగా మాట చెప్పుని పార్టీ నుండి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగచ్చు. అట్లనే రాత్రి 8 గుట్టంగా హుషారు కార్యక్రమానికి కూడా ఫోన్ చేసి పాటలు అడగచ్చు. మీరు చేయాల్సిన మా నెంబర్లు 2300081 2950 81, ఇవి మా ఫోన్ నెంబర్లు. కార్యక్రమంలో చివరగా వానా చిత్రం నుంచి కార్తీక్ పాడిన ఈ పాట.

0: మీరు విన్న ఈ పాటతో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతుంది. మళ్ళా ఈ సింగిడి కార్యక్రమం రేపు పొద్దుగాల 8:45 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు అవుతున్నది. మరికొంచెంసేపట్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగల కొన్ని వార్తల్లోని ముఖ్యాంశాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: పూనామల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించిన తర్వాత మోదీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను ఢిల్లీ పోలీసులు అమలు చేశారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ట్రాఫిక్ ఆంక్షలు సడలింపులు ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మారుతుంటాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎల్నీలో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యుత్ను చాలా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల రూపాయల వ్యయంతో హైవే విస్తరణ పనులు జరుగుతాయని తెలియజేశారు. దసరా సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట వ్యాప్తంగా బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు జరగనున్న ఈ సంబరాల్లో 2వ రోజైన ఈరోజు అటుకుల బతుకమ్మను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. రష్యా నుంచి డీజిల్ ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకున్న మర్నాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్కు కొత్త అధ్యక్షుడు అవసరమని అన్నారు. జెలెన్స్కీ ఇక ఎంతమాత్రమూ పనికిరారని, యుక్రెయిన్ వాసులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ డ్రైవ్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో నిర్వహించారు. నమోఘాట్ నుంచి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్ష మండపం వరకు ఈ ర్యాలీ జరిగింది. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్ భారత్ మధ్య 3వ T20 ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ AIR News_HVDని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ప్రకటించిన దేవి నీరాజనం కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి దేవి నీరాజనం. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక. వినండి దేవి నీరాజనం ధారావాహిక మొదటి భాగం.
2: ఓం శ్రీమాత్రే నమః. శ్రోతలకు నమస్కారం. శరన్నవరాత్రుల సందర్భంగా సమర్పించే దేవీ నీరాజనం ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం.
3: తీసుకెళ్తూ స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ప్రథమ పౌరుడు, రాజ్యాంగ సభ అధ్యక్షుడు,

0: నిరాడంబరతకు నిలువెత్తు రూపమైన దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సమగ్ర జీవితాన్ని గురించి తెలుసుకుందాం.
1: 1962 స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని దేశానికి 12 ఏళ్లపాటు ప్రథమ పౌరుడిగా సేవలందించి రాజ్యాంగానికి సజీవ కాపలాదారుగా నిలిచిన ఒక అపర గాంధేయ ఋషికి అర్పించి తనను తాను పునీతం చేసుకుంది.
0: పాట్నా కోర్టులో లాయర్గా నెలకు 1000 రూపాయలు సంపాదించే అవకాశాన్ని వదిలి గాంధీజీ పిలుపుతో చంపారణ్ సత్యాగ్రహంలోకి అడుగుపెట్టి రాజ్యాంగ నిర్మాణ సభకు అధ్యక్షత వహించి చివరికి దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి భవనంలో ఉంటూ కూడా ఒక సాధారణ రైతులా తపస్విలా జీవించిన అరుదైన నాయకుడి కథ ఇది. జాతిపిత మహాత్మాగాంధీ ఎవరినైతే నా స్వచ్ఛమైన ప్రతిబింబం అని సంబోధించారో ప్రజలందరూ ప్రేమగా దేశరత్న అని పిలుచుకున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీకు సాదర స్వాగతం.
1: అది 1884 డిసెంబర్ 3 బీహార్లోని సివాన్ జిల్లాలో ఉన్న జిరాదేయి అనే ఒక చిన్న గ్రామం. మహాదేవ్ సహాయ్, కమలేశ్వరీదేవి దంపతులకు రాజేంద్ర ప్రసాద్ జన్మించారు. తండ్రి మహాదేవ్ సహాయ్ సంస్కృతం, పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు. తల్లి కమలేశ్వరీదేవి రామాయణ భాగవతాలను నిరంతరం పారాయణం చేసే భక్తిపరురాలు. ఆ వాతావరణంలో పెరిగిన రాజేంద్రునికి 5 ఏళ్ల వయసులోనే ఒక మౌల్వీగారి దగ్గర పర్షియన్, హిందీ, గణితాల అక్షరాభ్యాసం జరిగింది. ఆయన మేధస్సు చాలా చిన్న వయసులోనే వికసించింది. ప్రసిద్ధ కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంట్రన్స్ పరీక్షలో బీహార్, బెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాలన్నింటిలోనే ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.
0: అనంతరం కలకత్తాలోని ప్రసిద్ధ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ చదువుతున్నప్పుడు ఆయన రాసిన జవాబు పత్రాలను చూసి ఆంగ్లేయ ప్రొఫెసర్ ఎగ్జామినీ ఈజ్ బెటర్ దాన్ ద ఎగ్జామినర్, పరీక్షకుడి కంటే విద్యార్థికే సబ్జెక్టుపై ఎక్కువ పట్టు ఉంది అని జవాబు పత్రంపై రాశారంటే ఆయన ప్రజ్ఞ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆపై ఎంఏ, ఎల్ఎల్ఎం పూర్తి చేసి కలకత్తా, పాట్నా హైకోర్టుల్లో తిరుగులేని న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు.
1: 1916 లక్నో కాంగ్రెస్ మహాసభల్లో రాజేంద్ర ప్రసాద్ గారు మొదటిసారిగా మహాత్మా గాంధీని చూశారు. ఆ తర్వాత 1917 బీహార్లోని చంపారణ్ జిల్లాలో తెల్లజాతీయుల నీలిమందు తోటల యజమానుల దోపిడీకి గురవుతున్న పేద రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి గాంధీజీ అక్కడికొచ్చారు. గాంధీజీకి సహాయకుడిగా, ఆయన మాటలను స్థానిక భాషలోకి అనువదించే దుబాచీగా రాజేంద్ర ప్రసాద్ చంపారణ్ వెళ్లారు. అప్పటి వరకు విలాసవంతమైన కోటు, ప్యాంటు ధరించి లాయర్గా ఉన్న రాజేంద్ర బాబు చంపారణ్లో పేద రైతుల కష్టాలను, గాంధీజీ నిరాడంబరతను చూసి చలించిపోయారు. చంపారణ్ సత్యాగ్రహం ముగిసేసరికి రాజేంద్ర ప్రసాద్ తన విదేశీ దుస్తులను, నెలకు 1000 రూపాయలు సంపాదించి పెట్టే లాయర్ ప్రాక్టీసును తృణప్రాయంగా వదిలేశారు. ఖద్దరు ధరించి గాంధీజీ ఆశ్రమంలో ఒక సామాన్య సత్యాగ్రహిగా మారారు. గాంధీజీకి బీహార్లో అత్యంత నమ్మకమైన సేనాధిపతిగా నిలిచారు.
0: 1934 జనవరి 15 బీహార్ రాష్ట్రాన్ని ఒక భయంకరమైన భూకంపం ఊపేసింది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. భూకంప తీవ్రతను చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని జైలు నుండి విడుదల చేసింది. జైలు నుండి బయటకు రాగానే ఆయన తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బీహార్ రిలీఫ్ కమిటీ ఏర్పాటు చేశారు. స్వయంగా కాలినడకన బురదలో శిథిలాల మధ్య తిరుగుతూ శరణార్థులకు అన్నం, వస్త్రాలు అందించారు. ఆయన పిలుపు అందుకోగానే దేశవ్యాప్తంగా 1,00,000 రూపాయల విరాళాలు వచ్చాయి. బ్రిటిష్ వైస్రాయ్ సేకరించిన నిధుల కంటే రాజేంద్ర ప్రసాద్ సేకరించిన నిధులే 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆయన చూపిన ఆ అపారమైన మానవత్వానికి, సేవానిరతికి పరవశించిన జాతి ఆయనను సగర్వంగా దేశరత్న అని పిలుచుకుంది.
1: 1946 డిసెంబర్ 11 భారతదేశ భవిష్యత్తును మలిచే చారిత్రాత్మక రాజ్యాంగ నిర్మాణ సభ. ఆ సభకు రాజేంద్ర ప్రసాద్ గారు ఏకగ్రీవంగా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 3 సంవత్సరాల పాటు సాగిన రాజ్యాంగ రచనలో వివిధ భావజాలాలు కలిగిన అంబేడ్కర్, నెహ్రూ,

0: పటేల్, రాధాకృష్ణన్ వంటి దిగ్గజాల మధ్య చర్చలను అత్యంత ఓర్పుతో, హుందాతనంతో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగాన్ని సభ ఆమోదించేలా చేయడంలో రాజేంద్ర ప్రసాద్ చూపిన శాంతము, నిష్పాక్షికత అసమానమైనవి.
1: భారత స్వాతంత్ర్యోద్యమంలో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాన్ను కలిశారు. రాహుల్ సాంకృత్యాన్ రాజేంద్ర ప్రసాద్ మేధస్సుకు ప్రభావితుడై ఒక గురువుగా భావించాడు. ఆయన రాసిన అనేక వ్యాసాలలో సాంకృత్యాన్తో జరిపిన సమావేశాల గురించి పేర్కొన్నారు. విప్లవవాద ప్రచురణలు సెర్చ్ లైట్ దేశ్ పత్రికలకు రాసేవారు. ఈ పత్రికల కోసం నిధిని సేకరించేవారు. దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలకు స్వాతంత్ర్యోద్యమం విధానాలను ఉపన్యాసాల ద్వారా వివరించేవారు.
0: 1950 జనవరి 26వ తేదీ భారతదేశం రిపబ్లిక్, గణతంత్ర రాజ్యంగా మారింది. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1952, 1957 ఎన్నికల్లోనూ గెలిచి భారతదేశ చరిత్రలోనే వరుసగా 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. స్కాటిష్ శైలిలో నిర్మించబడిన 340 గదులు కలిగిన అపారమైన వైస్రాయ్ హౌస్, రాష్ట్రపతి భవనం, అందులోకి ఆయన అడుగుపెట్టారు. కానీ ఆయన అక్కడ జీవించిన తీరు ప్రపంచానికే ఒక ఆశ్చర్యం. అంతటి బృహత్తర భవనంలో ఆయన కేవలం 2 చిన్న గదులను మాత్రమే తన నివాసంగా వాడుకున్నారు. ఉదయాన్నే లేచి రాట్నంపై నూలు వడికేవారు. స్వయంగా తన బట్టలను తనే ఉతుక్కునేవారు. ఆయనకి నెలకు ఇచ్చే 10,000 రూపాయల వేతనంలో కేవలం 2,500 రూపాయలు మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకే తిరిగి ఇచ్చేవారు. అధికార వైభవం ఆయన దరిదాపుల్లో కూడా రాలేదు.
1: ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య పరస్పర గౌరవం ఉండేది. అయితే కొన్ని అంశాల్లో, ముఖ్యంగా హిందూ కోడ్ బిల్ విషయంలో, రాష్ట్రపతికి ఉన్న రాజ్యాంగబద్ధమైన అధికారాల విషయంలో వారిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడూ రాజ్యాంగ పరిధి దాటలేదు. ప్రధాని హోదాను, పార్లమెంటు ప్రాధాన్యతను గౌరవిస్తూనే తన సలహాలను, సూచనలను అత్యంత హుందాతనంగా లేఖల ద్వారా నెహ్రూ గారికి అందించేవారు. భారత ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలో అన్న ఒక ఆదర్శవంతమైన సాంప్రదాయాన్ని నెలకొల్పారు. 1962 మే నెలలో 12 ఏళ్ల సుదీర్ఘ రాష్ట్రపతి పరిపాలన ముగిసిన తర్వాత ఆయన ఏ విధమైన విశేష ప్రభుత్వ భవనాలను కోరలేదు. నేరుగా పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలోని ఒక చిన్న పెంకుటింటికి వెళ్లిపోయారు. 1962 స్వతంత్ర భారతదేశానికి ఆయన అందించిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నతమైన భారతరత్న పురస్కారంతో సత్కరించుకుంది. ఫిబ్రవరి 28 ఈ అపర గాంధేయ ఋషి సదాకత్ ఆశ్రమంలోనే ప్రశాంతంగా కన్నుమూశారు.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి జీవితం మనకందించిన విలువలేమిటి? ప్రజాస్వామ్య హుందాతనం, నిష్కలంక నిరాడంబరత మరియు నిస్వార్థ దేశసేవ. ఎంతటి అత్యున్నత పీఠాన్ని అధిరోహించినా మన వేళ్లను, మన మట్టిని, మన నైతిక విలువలను మర్చిపోకూడదని రాజేంద్ర ప్రసాద్ జీవితం నిరూపించింది.
1: ఈ ధారావాహిక ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో ఆధునిక భారతదేశ విద్యా వ్యవస్థకు ప్రాణప్రతిష్ఠ చేసి నయి తాలీం, నూతన విద్యా విధానం ద్వారా నైతిక విలువలను నూరిపోసి స్వతంత్ర భారత 3వ రాష్ట్రపతిగా సేవలందించిన విద్యా తపస్వి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారి సమగ్ర జీవితాన్ని గురించి తెలుసుకుందాము.

మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక 9వ భాగం విన్నారు. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన విరికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్, ఈఎన్టీ మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
1: డాక్టర్ గారు, మరి హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి?
2: సో హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే ద డివైసెస్ మనం సర్జరీ చేసి మన ఇయర్ లోపల గాని అండ్ మన స్కల్ మీద దాన్ని ప్లేస్ చేసి ఒక చిన్న ఎలక్ట్రోడ్ ద్వారా డైరెక్ట్లీ ఇయర్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేస్తాం వయా ద కాక్లియా. సో దీని వల్ల మనకి హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది.
1: డాక్టర్ మనుష్రోత్ గారు, హియరింగ్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి?
2: సో హియరింగ్ ఇంప్లాంట్స్ మెయిన్లీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటాం, అవి మెయిన్లీ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి, ప్రొఫౌండ్ డెఫినెస్ ఉన్న వాళ్ళకి అవుతుంది, అంటే చిన్నపిల్లలు గానీ అడల్ట్స్ గానీ. ఇంకోటి బోన్ యాంకర్ డివైసెస్ అంటాం, అంటే నర్వ్ బానే ఉంటది గానీ వాళ్ళకి ఇయర్ డ్రమ్ గానీ ఇయర్ బోన్స్ లో గానీ ప్రాబ్లం ఉన్నప్పుడు అది బోన్ కండక్షన్ ద్వారా హియరింగ్ ని ఇస్తుంది పేషెంట్స్.
1: డాక్టర్ గారు, మరి చిన్న వయసులో హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే వెంటనే వాళ్ళకి ఉన్న మాట్లాడడంలో సమస్యలు కానివ్వండి, భాష సమస్యలు కానివ్వండి, రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందా?
2: సో చిన్నపిల్లలకి ఒకవేళ బై బర్త్ డిఫెక్ట్ ఉంది, అంటే కంజెనిటల్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, సివియర్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ స్పీచ్ డెవలప్మెంట్ ఉండదు. సో వాళ్ళకి ఎంత అర్లీగా మనం డిటెక్ట్ చేసి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే వాళ్ళకి వెంటనే సౌండ్ పర్సెప్షన్ వస్తుంది అండ్ దాన్ని బట్టి వాళ్ళ స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది మనం ఎంత తొందరగా చేస్తే అంత బెటర్. సో ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ మనం 6 మంత్స్ 7 మంత్స్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ చేయవచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ అంటారు కదా, దీని అవసరం ఎప్పుడు ఉంటుంది?
2: సో బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ మనకి మెయిన్లీ 2 కండిషన్స్ లో వస్తుంది. ఒకటైతే ఇయర్ అట్రేషియా అంటాం, అంటే చాలా పిల్లలకి బై బర్త్ ఇయర్ కెనాల్ ఉండదు, అంటే వాళ్ళకి బయట నుంచి ఇయర్ షేప్ కూడా చేంజ్ ఉండొచ్చు అండ్ వాళ్ళకి మామూలు హియరింగ్ ఎయిడ్స్ గాని పెట్టడానికి అవకాశం ఉండదు. సో బోన్ యాంకర్డ్ ఇంప్లాంట్ లో మనం డివైస్ ని డైరెక్ట్ స్కల్ బోన్ కి యాంకర్ చేస్తే బయట ఒక స్పీచ్ ప్రాసెసర్ ద్వారా సౌండ్స్ వైబ్రేషన్ లో కన్వర్ట్ అయి హియరింగ్ కి సప్లై చేస్తుంది. ఇంకో కండిషన్ ఏమంటే, ఒకవేళ మనకి చాలా క్రానిక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల హియరింగ్ సరిగా లేనప్పుడు కూడా బోన్ యాంకర్ డివైసెస్ వాడచ్చు.
1: డాక్టర్ మనుష్రోత్ గారు, మిడిల్ ఇయర్ ఇంప్లాంట్ అని కూడా వింటూ ఉంటాం, దీన్ని ఎప్పుడు వాడతారు?
2: సో మిడిల్ ఇయర్ ఇంప్లాంట్స్ మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం ప్యాసివ్ ఇంప్లాంట్స్ అంటాం, అంటే మనకి ఇయర్ లో ఉన్న చిన్న బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ లో ఏమైనా డామేజ్ అయినప్పుడు, హియరింగ్ సరిగా లేనప్పుడు మనం టైటేనియం ఇంప్లాంట్స్ లోపల పెట్టి సర్జరీతో ఆ హియరింగ్ రిస్టోర్ చేయవచ్చు. ఇవి మనం ఆటోస్క్లెరోసిస్ గానీ లేదంటే క్రానిక్ ఇయర్ డిజీజ్ గానీ ఈ సర్జరీస్ లో చేస్తాం అండ్ ఈ ప్రొసీజర్ ని ఆసిక్యులోప్లాస్టీ అంటాం. సో ఆసిక్యులోప్లాస్టీ లో స్పెసిఫిక్ గా మనం టైటేనియం ఇంప్లాంట్స్ వాడి హియరింగ్ ని రిస్టోర్ చేయవచ్చు.
1: డాక్టర్ మనుష్రోత్ గారు, సాధారణంగా మన శరీరంలో కృత్రిమంగా పెట్టే ఏ డివైస్ అయినా కానివ్వండి, స్టెంట్ కానివ్వండి, పేస్ మేకర్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది, తర్వాత బ్యాటరీ చేంజ్ చేయాలి తీయాలి అంటారు, అలాగే ఈ ఇంప్లాంట్లకి కూడా ఏమన్నా లైఫ్ టైం ఉంటుందా?
2: సో కాక్లియర్ ఇంప్లాంట్స్ కి మనం బ్యాటరీ తీయడం అయితే ఏం అవసరం పడదు, కానీ అది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం ఏమంటామంటే అట్లీస్ట్ ఒకవేళ చిన్నపిల్ల less than 5 years కి మనం ఇంప్లాంట్ చేస్తే వాళ్ళ లైఫ్ టైమ్ లో మేబీ ఇంకోసారి సర్జరీ అవసరం పడవచ్చు. అది వేరే వేరే రీజన్స్ కోసం, ఒకటైతే డివైస్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ కావచ్చు, అది చాలా రేర్. సెకండ్ ఏమంటే టెక్నాలజీ చేంజ్ అయితే, లైక్ రీసెంట్లీ లాస్ట్ వీకే ఒక కంపెనీ యూరోప్ లో టోటలీ ఇంప్లాంటబుల్ డివైస్ అనౌన్స్ చేసింది, అంటే కాక్లియర్ ఇంప్లాంట్ మొత్తానికి దాని మైక్రోఫోన్ తో పాటు స్పీచ్ ప్రాసెసర్ తో పాటు ఇన్విజిబుల్ గా స్కిన్ కింద ప్లేస్ చేసేస్తాం. సో ఈ డివైసెస్ కూడా ఇండియాకి వస్తాయి.
1: డాక్టర్ గారు, చాలా స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్ ఉన్నప్పటికీ మనం కాక్లియర్ ఇంప్లాంట్ల గురించి, హియరింగ్ ఇంప్లాంట్ల గురించి మాట్లాడుకుంటున్నాం, అవి ఉండగా వీటి అవసరం ఏమిటి అంటే

0: ఏం చెప్తారు?
1: సో హియరింగ్ ఎయిడ్స్ మనకు ఓన్లీ ఒక సర్టన్ లెవెల్ వరకే ఆంప్లిఫికేషన్ ఇవ్వగలుగుతాయి, అంటే ఒక 50-60 డెసిబెల్స్ వరకే నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు ఆంప్లిఫై చేయగలుగుతాయి. కానీ ఆ లాస్ దాటితే మన ఇయర్ లో ఉన్న కాక్లియాలో ఉన్న లోపల చిన్న హెయిర్ సెల్స్ సౌండ్ ని రిసీవ్ చేయలేదు. సో మనం ఈ ఆంప్లిఫికేషన్ బైపాస్ చేసి డైరెక్ట్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అవసరం పడుతుంది. సో చాలా మంది అడల్ట్స్ ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ తో ఉంటారు, అండ్ వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ మీద ఉంటారు కొన్ని సంవత్సరం కోసం, అండ్ తర్వాత కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మాకు వినపడట్లేదు ఎన్ని హియరింగ్ ఎయిడ్స్ చేంజ్ చేసినా కూడా. అంటే అదొక రెడ్ ఫ్లాగ్, మనకి లాస్ ఎక్కువ అయిపోయినట్టు. అండ్ అప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ కి ట్రాన్సిషన్ చేయాలి.
2: ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:20 దాటి 9 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో ముందుగా పీయూష్ కపూర్, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. చిత్రం 1 నేనొక్కడే, చంద్రబోస్ సాహిత్యానికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ 100% లవ్ చిత్రం నుంచి ప్రియా హిమేష్ మురళి పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ముద్దుల మువ్వారావుగా పెద్దమ్మాయి పద్దెనిమిదేసుకుందంట. చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు నోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గాని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవి మంగతాయారు.

0: Suzy?
1: అంత గొప్ప వేస జర మాకు కూడా చూపించరాదే.

మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఓలియాన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎందుకంటే ప్రేమంట చిత్రం నుంచి హరిచరణ్ చిత్ర పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: రోజీతో మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. ఆగడు చిత్రం నుంచి రాహుల్ నంబియార్ పాడిన పాట వింటారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి SS తమన్ సంగీతం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. సమయం 10:45. ఇప్పుడు బేబీ చిత్రం నుంచి ఆర్యా దయాల్ పాడిన పాట, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యానికి, విజయ్ బుల్గానిన్ సంగీతం.

మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ మీరు వింటారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం నుండి ఆల్పించిన వారు నరేంద్ర, గీతమాధురి, భాస్కర్ భట్ట సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో చివరిగా మీకోసం వచ్చేస్తుంది కోటబొమ్మలి ఐపీఎస్ చిత్రం నుంచి పి రఘు పాడిన పాట. రఘు సాహిత్యానికి మిథున్ ముకుందన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో చెన్నై చేరుకుంటారు. 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మెట్రో రైలు, నేషనల్ హైవే, రైల్వేలు, ఓడరేవులు, పెట్రోలియం, విద్యారంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. పోరూర్ బైపాస్ నుంచి పూనపల్లి బైపాస్ స్టేషన్ మధ్య మెట్రో రైల్లో ప్రధాని మోదీ ప్రయాణిస్తారు. ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా నిన్న మూసివేసిన 45 మెట్రో స్టేషన్లను ఈవేళ తిరిగి తెరిచారు. అధికారులు ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను తెరిచారు. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎల్నినో ప్రభావంపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని, ఇందుకోసం పగడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. విద్యుత్ పొదుపు చేయడంపై ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మహారాష్టలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కరువుతో పంట నష్టపోయిన రైతులకు దీపావళికి ముందే పరిహారం అందేలా చూడాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. 2027లో జనాభా గణనను పూర్తి చేసిన మొదటి రాష్టంగా నిలవాలని మిజోరం లక్ష్యంగా పెట్టుకుంది. 16 షెడ్యూల్డ్ కులాలతో పాటు రాష్టంలో నివసిస్తున్న శరణార్థులను కూడా జనాభా లెక్కల్లో చేర్చనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రముఖ గీత రచయిత యజ్రా శాస్త్రి నిన్న సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఒక మధుర గాయకుడిని, పాటల రచయితను, స్వరకర్తను కోల్పోయామంటూ తెలుగు క్రైస్తవ సాహిత్య సమితి చైర్మన్ డాక్టర్ జెట్టి ఏ ఆలివర్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం 90% ఉన్న బ్యాంకుల రోజువారీ నగదు నిల్వల నిష్పత్తిని ఈ నెల 16వ తేదీ నుంచి 99% పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని ప్రస్తుత ద్రవ్య లభ్యత పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ వైఖరిని తప్పుపడుతూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ కొత్త అధ్యకుడిని ఎన్నుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యాతో యుద్దం ముగించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యకుడిని యుక్రెయిన్ ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. వెస్టిండీస్ భారత్ మధ్య 3వ టీ20 ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది.

0: కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రీ దేవీ నవరాత్రి వైభవం, దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక రూపకం వింటారు. రచన వ్యాఖ్యానం అద్దంకి శ్రీ రామకుమార్. వినండి శ్రీ దేవీ నవరాత్రి వైభవం.
2: ఆకాశవాణి దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీ దేవీ నవరాత్రి వైభవం. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామకుమార్. సహకారం శ్రీమతి ఎం కవిత. శ్లోక పఠనం శ్రీమతి లహరి కొలిచల, శ్రీమతి భమిడిపాటి శరజ్జోత్స్న. వినండి శ్రీ దేవీ నవరాత్రి వైభవం.

ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యం. జగన్మాత నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేళ ఆధ్యాత్మిక వేత్తలు ఉపాసకులు నియమ నిష్ఠలతో ప్రతిరోజు రోజుకు ఒక అలంకారంతో దర్శనమిచ్చే అమ్మను తలుచుకుంటూ ఆరాధించే పవిత్ర సమయం. ఈ పవిత్ర సమయంలో స్మరించుకుందాం జగన్మాత నవరాత్రి వైభవ విశేషాలు శ్రీదేవి నవరాత్రి వైభవం కార్యక్రమంలో. ఆది పరాశక్తే ఈ సమస్త సృష్టికి మూలకర్త పరిరక్షకురాలు వినాశకారి అని వేద వాగ్మయం పురాణాలు పేర్కొంటున్నాయి. ఆది పరాశక్తి అంటే ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. ఆది పరాశక్తి అంటే ఓ దివ్యమైన శాశ్వతమైన చైతన్యం. ఆది పరాశక్తి అఖండ సత్యం. సృష్టి ఆరంభంలో ఆ జగజ్జనని యోగశక్తితో తనను తాను రెండుగా విభజించుకుని కుడి భాగం పురుషునిగాను ఎడమ భాగం స్త్రీగాను ఉంటుంది. ఎడమ భాగాన్ని ప్రకృతి అంటారు. సనాతనిగా కీర్తినందుకున్న జగన్మాత ప్రధాన రూపాలు ఐదు. ఈ ప్రధాన రూపాలను ఒకసారి స్మరించుకుందాం. శివప్రియ, మహాలక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఈ ప్రధాన రూపాలకు మళ్ళీ అనంతర కాలంలో అనేక రూపాలు తన భక్తుల్ని అనుగ్రహించారు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో నేనే ఆది పరాశక్తి భువనేశ్వరి. సకల చరాచర సృష్టికి మూల కారణాన్ని అఖండ సత్యాన్ని స్త్రీ రూపంలో నేను చలన శక్తి, పురుష రూపంలో అచలన శక్తి. నా శక్తితోనే ఈ సృష్టిని మీరు ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు కాగా దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం, సర్వానికి అతీతం. అన్ని శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన అపరిమిత శక్తిని అని పేర్కొన్నారు అమ్మవారు. ఆ వేద మాతను ఒకసారి వేదంతో ఆరాధించుకుందాం.

నవరాత్రి ఉత్సవాలను దేశంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో వైభవంగా జరుపుకుంటున్న వేళ ప్రత్యేకించి అష్టాదశ శక్తి పీఠాలుగా ఖ్యాతిగాంచిన ఆలయాల్లో మరింత విశేషంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. అలాగే పౌరాణిక వాగ్మయ గ్రంథాల ప్రకారం 4 ప్రధాన శక్తి పీఠాలుగా తారా తారిణీదేవి తానఖండగా, విమల పదఖండగా, కామాక్ష యోనిఖండగా, ముఖఖండగా దక్షిణ కాళీను పేర్కొన్నాయి. ఇక మన అష్టాదశ శక్తి పీఠాలు ఇవి.

అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రముఖ స్థానంగా కీర్తిగాంచిన శ్రీశైలంలోని భ్రమరాంబాదేవి ఈ 9 రోజులు నవదుర్గలుగా రోజుకొక అలంకారంతో ఆరాధిస్తారు. ఆది శంకరుని చే పూజలు అందుకున్న ఈ దేవి జగద్విఖ్యాతిగాంచింది.

0: నవదుర్గల రూపాల గురించి తెలుసుకుందాం. శైలపుత్రి, నవదుర్గల మొదటి అవతారం శైలపుత్రి.
1: వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్విని.
0: నవదుర్గల మొదటి అవతారం శైలపుత్రి తన తపశక్తి చే శివుణ్ణి మెప్పించి

ఆశీనురాలైన ఈ తల్లి మూలాధార చక్రానికి తన ప్రయాణం ప్రారంభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారి ఉపాసన వల్ల మూలాధార చక్రం జాగృతమవుతుంది. మూలాధార శక్తికి అధిష్టాన దేవత శైలపుత్రి దేవి. దేవీ నవరాత్రులను ఆచరించేవారు

మీ తల్లిని ఉపాసించి స్వస్వరూప జ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరుతాడు. శైలపుత్రీదేవి పృథ్వీతత్వం సందర్భ శుద్ధి అయిన గుణ గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది. శివ పురాణం ప్రకారం ఈ భూమంతా శైలపుత్రీదేవితో నిబిడీకృతమైంది. సృష్టి అంతా ప్రకృతి అంతా ఆ తల్లి చేతుల్లోనే ఉంది.

0: బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తారు.
1: దధాన కర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమా.
0: పర్వతరాజు పుత్రికైన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కళ్యాణం చేసుకోవాలని బలీయమైన కోరికతో 5000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. కఠోర నియమ నిష్ఠలతో సతీదేవి వియోగంతో విరాగిగా ఉన్న పరమశివుణ్ణి వివాహమాడారని బ్రహ్మచారిణి అవతారంలో విరాగిణి అయి తపస్సు చేస్తున్న ఆ తల్లికి ఎన్నో పరీక్షలు పెట్టి వివాహమాడాడు పరమశివుడు. తెల్లను చీర ధరించిన బ్రహ్మచారిణీదేవి కుడి చేతిలో జపమాల కమండలం, ఎడమ చేతిలో

ప్రతీకగా ఈ తల్లిని పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధించిన వారికి విజయాలు సత్వరం కలుగుతాయని అంటారు. ఈ తల్లి ఆవిర్భావానికి ఒక విశేషమైన కథ ఉంది. పార్వతిని వివాహమాడేందుకు పరమశివుడు వివాహ మండపానికి ఋషులు, ప్రమదగణాలు, మరుభూమిలో ఉండే భూత ప్రేత పిశాచాలతో తరలివస్తాడు. పార్వతి తల్లి మేనకాదేవి భయంతో కంపించిపోయింది. అప్పుడు పార్వతీదేవి చంద్రఘంట రూపంలో శివునికి కనిపించి తన కుటుంబం భయపడకుండా ఉండేలా కనిపించమనే ప్రార్థించింది. దాంతో పరమశివుడు రాజకుమారునిగా స్వర్ణాభరణాలతో వచ్చి పార్వతీదేవిని పరిణయం మాడతాడు. ఇలా అమ్మవారు తొలిసారిగా చంద్రఘంటగా అవతారం దాల్చారు. మరోసారి శంభు నిశంభుల యుద్ధ సమయంలో చంద్రఘంటగా అవతరించారు పార్వతీదేవి. సువర్ణ వర్ణంతో త్రినేత్రాలతో ప్రకాశించే ఈ తల్లి అష్టభుజాలతో వ్యాఘ్రం మీద ఆసీనురాలై ఉంటుంది. రూపం ఉగ్రమైన ప్రశాంత వదనంతో కనిపించే ఈ తల్లి సౌందర్యానికి శివుడు

0: తల్లి తేజస్సు నిరుపమానంగా ప్రకాశిస్తోంది. ఆ తల్లి కుష్మాండాదేవి, సూర్య మండలాంతర్వర్తిని అయిన కుష్మాండాదేవి నవదుర్గల అవతారాలు నాలుగవ అవతారం. కుష్మాండాదేవి తేజస్సు ప్రభావంతోనే దశ దిశలు వెలుగొంటున్నాయి. ఈ బ్రహ్మాండంలోని సకల ప్రాణుల్లో వస్తువుల్లో గల తేజస్సు ఈ తల్లి ఛాయయే.
1: సురా సంపూర్ణ కలసం రుధిరాపృతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే.
0: అష్టభుజాలతో విరాజిల్లే ఈ దేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద ఏడు చేతుల్లో ఉంటే సర్వసిద్ధులను యుధులను ప్రసాదించే జపమాల ఎనిమిదో చేతిలో ఉంటుంది. సింహ వాహనధారి అయిన ఈ తల్లికి కూష్మాండ బలి అత్యంత ప్రీతికరం. అందుకే ఈ తల్లిని కూష్మాండాదేవి అంటారు. ఈ తల్లిని ఉపాసించటం వల్ల ఉపాసకుని రోగాలను

0: ఆశ్వయుజ సుత్త పంచమి నాడు దుర్గాదేవి స్కందమాతగా ఆరాధింపబడుతోంది.
1: సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని.
0: జ్ఞానాన్ని ప్రసాదించే స్కందమాత.

తన భక్తులకు మోక్షాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని కూడా ప్రసాదిస్తుంది. అగ్నికి అధిష్టాన దేవత స్కందమాత. నాలుగు హస్తాలకు సింహవాహిని ఉంటుంది. ఒక చేయి అభయముద్రలో ఉంటే మిగిలిన చేతుల్లో కమలం, జలకలసం, ఘంటా ఉంటాయి. స్కందుడు తల్లి ఒడిలో ఆశీనుడై ఉంటాడు. ఈ తల్లిని పూజించినప్పుడు అమ్మ ఒడిలో ఉన్న స్కందుడు కూడా భక్తులచే పూజింపబడటం వల్ల ఇరువురి ఆశీస్సుడు.

0: ఆశ్వేజ శుద్ధ షష్ఠి నాడు కాత్యాయని దేవి నవదుర్గల రూపాల్లో ఆరవ అవతారంగా కనిపిస్తుంది. ఈనాడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన అమ్మవారి ఆలయాల్లో జగన్మాత కాత్యాయని అలంకారంతో దర్శనమిస్తున్నారు.
1: చంద్రహాసోజ్వలకర శార్తూల వరవాహన కాత్యాయని శుభం దత్యాదేవి దానవఘాతిని.
0: పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవారు. దేవీ భక్తుడైన ఆ మహర్షి అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని ఘోర తపస్సు చేశారు. వారి కోరికను అమ్మవారు తీర్చారని, వారే కాత్యాయని అని ఒక కథనం. వామన పురాణం ప్రకారం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవతల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న రాక్షస సంహారం కోసం కాత్యాయని దేవుని సృష్టించారని మరొక కథనం. ఈ తల్లి ప్రస్తావన యజుర్వేదంలోని తైత్తరీయ అరణ్యక భాగంలో ప్రస్తావించబడింది. ఈ తల్లి చేసిన సాహస కృత్యాలు రాక్షస సంహారాలను దేవీ భాగవతంలో విపులంగా వివరించారు.

0: నవదుర్గల అవతారాల్లో 7వ అవతారమైన కాళరాత్రిదేవి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
1: ఏకవేణి జప కర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్ఠి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి.
0: దర్శించేందుకు భయంకరంగా కనిపించే తల్లిని శుభంకరి అని కూడా పిలుస్తారు. తల్లిని ఆరాధించే వారికి ఎప్పుడూ శుభారనే ప్రసాదిస్తుంది ఈ తల్లి. ఈవిడ వాహనం గార్ధము. 3 నేత్రాలు కలిగిన కాళరాత్రి దేవి గురించి తాంత్రిక గ్రంథం శిల్ప ప్రకాశంలో విస్తారంగా ప్రస్తావించారు. 4 హస్తాలు గల ఈ తల్లి 2 చేతుల్లో ఒకటి వరముద్ర మరొకటి అభయముద్ర కలిగి ఉంటాయి. ఎడమ చేతుల్లో వజ్రాయుధం ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. శంభుడు, విశుంభ, రక్తబీజుడనే రాక్షసుల్ని

0: स्वेते वृषे समारूढा श्वेतांबर धरा सुचिः महागौरी शुभम दद्यान् महादेव प्रमोददा।
1: శ్వేత వస్త్రాలంకారంతో నాలుగు హస్తాలతో భక్తుల్ని అనుగ్రహించే ఈ తల్లి వాహనం వృషభ. ఈ తల్లిని ఉపాసించే వారి కోరికలన్నీ నెరవేరతాయని విశ్వాసం. పరమేశ్వరుని వివాహమాడాలనే కోరికతో కఠోర తపస్సు చేసిన పార్వతీదేవి దేహం నల్లబడింది. ఆ తల్లి తపస్సుకు మెచ్చి కరుణించిన పరమేశ్వరుడు తన శిరస్సున ఉన్న గంగాజలంతో ఆ తల్లిని ప్రక్షాళనం చేశాడని, దాంతో పార్వతీదేవి గౌరవర్ణంతో శోభాయమానంగా తేజరిందని పురాణ కథ. నాటి నుంచి ఆ తల్లి

0: అన్నభద్రుగ అలంకారాల్లో సిద్ధదాత్రి దేవి అలంకారంతో ఆశ్వయుజ శుద్ధ మహానవమి నాడు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ తల్లి గురించి అనేక పురాణాలు వివరిస్తున్నాయి. పరమేశ్వరుడు కూడా సిద్ధిదాత్రుని ఆరాధించి అనేక సిద్ధులు పొందాడని దేవీ పురాణం తెలుపుతుంది. మరొక పురాణం ప్రకారం రాముడు రావణాసురునిపై విజయం కోసం ఈ తల్లిని ప్రార్థించాడని తెలుపుతుంది. ఈ తల్లి తన భక్తులకు అణిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకాంక్ష, తీషిత్వ, వసిత్వ అనే అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది. నాలుగు హస్తాలతో శంఖం, చక్రం, గద, తామర పువ్వును ధరించిన ఈ తల్లి వివిధ రకాల ఆభరణాలను ధరిస్తూ ఉంటుంది. త్రినేత్ర, వికసించిన కమలం మీద ఆశునురాలై ఉంటుంది సిద్ధిదాత్రి దేవి.
1: సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి సేవ్యమానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని.

ఇలా ఈ నవరాత్రి 9 రోజుల్లో నవద్రక అవతారాల్లో శక్తిపీఠాల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. ఇక ఇంద్రకీలాద్రి పర్వతంపై ఆశీనురాలైన తల్లి దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గగా, రెండవ రోజు బాలత్రిపుర సుందరీదేవిగా, మూడవ రోజు గాయత్రీదేవిగా, నాలుగో రోజు అన్నపూర్ణాదేవిగా, ఐదో రోజు లలిత త్రిపుర సుందరీదేవిగా, ఆరో రోజు మహాలక్ష్మీదేవిగా, ఏడో రోజు సరస్వతీదేవిగా, ఎనిమిదో రోజు దుర్గాదేవిగా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని.

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి ఈభిషమోషిణి ఘోషరతే దనుజని రోషిణి విధిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ జయ మహిషాసురమర్దిని.

ఇంతవరకు ప్రత్యేక కార్యక్రమం శ్రీ దేవి నవరాత్రి వైభవం విన్నారు. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామకుమార్. సహకారం శ్రీమతి ఎం కవిత. శ్లోక పఠనం శ్రీమతి లహరి కొలిచల, శ్రీమతి భమిడిపాటి శరజ్యోత్స్న. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
2: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
3: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోల సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.
4: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी कई रेल परियोजनाओं के उद्घाटन के लिए चेन्नई पहुंच चुके हैं. श्री मोदी आज चेन्नई

సుస్వాగతం. నేను మీ అశోక్. సంగీత సాహిత్య సమలంకృతం మధురమైన పాట, ఆనంద పరవశం, అనంత భావాల ఆలోచనల సంగమం అమృత గీతం. సంఘం ఏర్పరచుకున్న రెండు సామాజిక వర్గాల ప్రేమికుల హృదయాలు కలిసిన వేళ. కవిలా అంటారు, కలలే అలలై ఎగసిన కడలికి కలలు ఇలలో దొరకని కలయిక అని. అలాగే భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నా రతినీవని వలపుల హారతి హృదయం ప్రమిదగా వెలిగిన వేళ అంటూ ప్రేమికులారు ఎదురైన సందర్భంలో నీ రాకతో నా గుండె ప్రమిదలా వెలుగుతోందని భగ్న ప్రేమికుడి సాగర తరంగ సాహిత్యమది వేటూరుగారి కలం రేపిన అలల తాకిడి. ఇళయరాజాగారి శాస్త్రీయ సంగీతాన్ని రంగరించి కంపోజ్ చేశారు సీతాకోక చిలుక సినిమా కోసం. అమృత గీతంగా విందాం.

0: మనం అమృత గీతం వింటున్నాం. మాయలోకాన్ని చీకటితో పోల్చుతూ నమ్మకు నమ్మకు ఈరేయిని అంటూ చీకటి గొప్పతనాన్ని సందేశాన్ని కూడా కలం ద్వారా ఇచ్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రుద్రవీణ సినిమాలో. చరణాల్లో చూడండి, ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, పొడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు ఏనాటికి అని మేల్కొల్పుతారు సాహిత్యం ద్వారా. కష్టాలు కన్నీళ్లు వచ్చాయనే వెనుదిరగరాదు, ముందుకు సాగిపోవటమే అని ఒక చైతన్యం నింపుతారు, మేల్కొల్పుతారు ఈ పాటలో. తర్వాత చరణంలో కూడా అద్భుతమైనటువంటి అర్థం భావం ఉంటుంది. సంగీత వాయిద్యాలు కూడా జానపదులు పాడుకునే విధంగా ఉంటుంది. అంత అద్భుతంగా ఇళయరాజా గారు కంపోజ్ చేశారు.
1: చీకటమ్మ చీకటి ముసకైన చీకటి ఎత్తనైన బుసులెన్ను రెచ్చగొట్టు చీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. అమృత గీతం వింటున్నాం మనం. సంద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే ఒక మత్స్యకారుడి వద్దకు అభిమానులు తన అల్లరి బృందం వచ్చి సరదాగా సంద్రంపై షికారు చేస్తూ అలా సాగుతూ సముద్రం గొప్పతనం చెబుతూ, నేల కరిగిపోతే సంద్రమే, నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే, నువ్వైనా నేనైనా సంద్రాన మీనాల సందమే, అందరం నీటి చేపలమే అయిపోతాము అంటూ హుషారుగా ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకోండి అంటూ సిరివెన్నెల గారు నేపథ్యం ఏదైనప్పటికీ ఒక వాస్తవాన్ని, ఒక సందేశాన్ని పాటలో తనదైన సత్యాన్ని రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం ఒక ప్రయోగంలా ఉంటుంది. శుభ సంకల్పం సినిమాలో అమృత గీతం ఇది

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం అమృత గీతం. మనసైన ప్రియుడు శృతిబద్ధంగా డప్పు వాయిస్తుంటే నాట్య కళాకారిణి అయిన ప్రియురాలు అంద సబడు చేయకుండా ఉంటుందా? పాదం సయ్యనకుండా ఉంటుందా? ఉండదు కదా. నాట్యమయూరుల చుమ్మంది నాదం అంటూ నటరాజస్వామి ప్రేసిల తన ప్రియురాలు నాట్య భంగిమలతో మెరుపుంది నాలో అంటే అది నీ మేరి విరుపు అంటారు. ఉరుముంది నాలో అంటే అది నీ మువ్వ పిలుపు అంటూ ప్రియురాలు ప్రతిభను చూపిస్తాడు కవి వేటూరి గారు. కెవి మహాదేవన్ సంగీతం మువ్వల్లా అలా అలా గుండెలు మీటుతూ ఉంటుంది.

మీరింతవరకు అమృత గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు

0: స్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్టక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామకల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోజ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకితభావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేట్ రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: మీరు వింటున్నారు FM వివిధ భారతి 102.8 MHz. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:40 దాటి 28 సెకండ్లు. మారుతున్న జీవన శైలితో ప్రయాణిస్తూనే మంచి ఆరోగ్యం కోసం శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి అంటూ ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం చెబుతోంది

ఈట్ ఫిట్ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఉగాది సినిమా కోసం ఒన్నీ కృష్ణన్ పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మరి వాతావరణంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు లేదా శరీరంలో అధిక వేడి పెరిగినప్పుడు మనం డైట్ మార్చుకోవడం ఎంతో అవసరం అన్నమాట. పూర్వకాలం నుండి మన పెద్దలు వేసవి తాపాన్ని అధిగమించడానికి బార్లీ గింజలతో చేసినటువంటి జావా లేదా బార్లీ నీళ్లను ఎక్కువగా తీసుకునేవారు. ఎందుకంటే బార్లీ ఒక అద్భుతమైనటువంటి సహజ శీతలీకరణిగా పనిచేస్తుందనేది అప్పటి నుంచి వస్తున్నటువంటి నమ్మకంతో పాటుగా మరే రుజువు అయింది కూడా. కాబట్టి కేవలం నీటి రూపంలోనే కాకుండా ప్రతిరోజు ఉదయం తినే ఆహారంలో మరి అల్పాహారంలో మిక్స్ చేసి తింటే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. అది కూడా మరి మనకు ఎంతో ఇష్టమైన ఇడ్లీతో అయితే ఎలా ఉంటుంది, భలే ఉంటుంది కదా. ఎస్, ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం ఈట్ ఫిట్.

శ్రేయా ఘోషల్ పాడింది, గీత రచన శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చిరంతన్ భట్. మనం వింటున్నాం 8 ఫీట్. మరి బార్లీ గింజలతో ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది, కానీ నేరుగా కొంతమంది బార్లీ గింజలు తినకపోవచ్చు. బార్లీ గింజలు నానబెట్టినటువంటి నీళ్లు కూడా తాగడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ల కోసం ఇడ్లీ అంటే బాగా ఇష్టమున్న వాళ్లు ఏం చేయాలి అంటే, బార్లీ గింజలతో చేసినటువంటి ఇడ్లీని అంటే ఇతర రకరకాలైనటువంటి ఇంకొంచెం వేరే వస్తువులను వేసి గనక ఇడ్లీ చేసుకుని తింటే మరి చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈట్ ఫిట్ కి అంటే మనం ఫిట్ గా ఉండడానికి ఈ పదార్థాలు మనకు ఉపయోగపడతాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇలా కూడా చేసుకుని తింటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అయితే బార్లీతో మెత్తడి ఇడ్లీలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సినటువంటి పదార్థాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, 1 కప్పు బార్లీ గింజలు, 1/2 కప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్పు అటుకులు, 1 కప్పు ఇడ్లీ రవ్వ, మరి రుచికి సరిపడేంత ఉప్పు, పిండి రూపటానికి నీళ్లు తీసుకోవాలి. ఇక తయారీ విధానం విశేషానికి వస్తే మరి మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఇందులో ఆరితేరి ఉంటారు కాబట్టి ఇలా కూడా చేస్తే మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పైగా వేసవి తాపానికి అంటే బాగా ఎండలో మనం తిరిగినప్పుడు ఆ వేడిని తట్టుకోవడానికి మనం ఈ పదార్థాలను తీసుకుంటే దాని నుంచి ఉపశమనం పొందడమే కాకుండా షుగర్ నియంత్రణ కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఆ తయారీ విధానం కూడా తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: ఎయిట్ ఫిట్ కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ ట్రాక్ నువ్వే నువ్వే సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడింది. గీత రచన సిరివేనల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఎయిట్ ఫిట్ కార్యక్రమంలో మనం బార్లీతో చేసినటువంటి ఇడ్లీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు తెలిసే ఉండొచ్చు, అయినా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని నుంచి, అంటే ఉష్ణం నుంచి మనం కొంచెం బాడీ కూల్ అవ్వడానికి, అలాగే షుగర్ ఉన్న వాళ్ల యొక్క ఆ డిసీజ్ ని నియంత్రణ, అంటే కంట్రోల్లో ఉంచడానికి ఈ బార్లీ గింజలు చాలా చాలా దోహదపడతాయని నిపుణుల యొక్క సూచన అన్నమాట. అయితే తయారీ విధానం గురించి మనం ఆలోచిస్తే, ఒక కప్పు బార్లీ గింజలు, అరకప్పు మినపగుళ్ళు, మనం చెప్పుకున్నాం కదా ఐటమ్స్ అన్ని కూడా, టీ స్పూన్ మెంతులను తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత మంచినీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు లేదా రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇదంతా మీకు తెలిసిందే. రుబ్బే సమయానికి ముందు ఒక అర కప్పు అటుకులను కూడా కడిగి, అంటే ఇలా కొన్ని వేసుకోవాలన్నమాట మనం ఇడ్లీ తయారు చేసుకుంటున్నప్పుడు. అయితే మన బాడీకి ఏమేమైతే పోషకాలు కావాలో మనం డైరెక్ట్ గా తీసుకోకుండా కొన్ని కొన్నిసార్లు మనకు ఇష్టం ఉండదు, అలాంటప్పుడు మనకు తెలియకుండానే కొన్నింటిని అందులో వేసేసి మనం మిక్స్ చేసుకుంటే మనకు కావలసినటువంటి పోషకాలు శరీరానికి అందుతాయన్నమాట. అందువల్ల ఇందులో అటుకులను కూడా వేసుకోవాలని చెప్తున్నారనమాట. అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో ఇదంతా తెలిసిందే, నానినటువంటి మిరపగుళ్ళు, మెంతులు ఇవన్నీ వేసి కూడా ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి నునుపైన పేస్ట్లా రుబ్బి మరి బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా అదే మిక్సీలో జార్లో నానిన మరి బార్లీ గింజలు, నానబెట్టినటువంటి అటుకులు వేసి కొద్దిగా నీళ్లు చేర్చి స్మూత్గా మంచిగా గ్రైండ్ చేసుకుని, బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మరి కాస్త బరకతనం కూడా ఉంటుందన్నమాట. గ్రైండ్ చేసుకున్న గిన్నెలోకి మినప ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని తీసుకుని, మరి ఇప్పుడు నానబెట్టిన ఇడ్లీ రవ్వను కూడా మరి నీరు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండి మిశ్రమంలో వేయాలి. మొత్తాన్ని కూడా చేత్తో ఒకే దిశలో బాగా కలుపుకొని మరి రాత్రంతా మూతపెట్టి పులియనివ్వాలి. తెలుసు కదా ఇది, మరి ఎంత మరీ ఎక్కువగా పులియనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పొంగి మంచిగా చాలా పెర్మెంటేషన్ గా ఉంటుందన్నమాట. ఈ పెర్మెంట్ అవుతుంది, పెర్మెంట్ అయినప్పుడు తర్వాత మనం ఇంకా ఆ తర్వాత ఇడ్లీ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో మీకు అందరికి తెలిసిందే, ఆ ప్రాసెస్ కూడా చెబుతా, వింటూ ఉండండి.

ఈట్ ఫిట్ కార్యక్రమం మనం వింటున్నాం. బార్లీతో చేసినటువంటి ఇడ్లీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బార్లీతో చేసినటువంటి ఇడ్లీ ప్రతిరోజు అల్పాహారంలో తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు బెనిఫిట్స్ అందుతాయి అనేది మనం చెప్పుకున్నాం కదా. వేడి నుంచి వేడి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు, అలాగే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది పాటిస్తే మనకు ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు చెప్పినటువంటి అంశం అన్నమాట. ఫెర్మెంట్ అయినటువంటి పిండిలో నుండి కావలసినంత పిండిని వేరొగిన్నెలోకి తీసుకుని మరి తగినంత ఉప్పు వేసి సున్నితంగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇదంతా మీకు తెలిసిందే, ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి. ఆ తర్వాత 10-15 నిమిషాల తర్వాత వచ్చినటువంటి ఇడ్లీలు మనం గనక చూస్తే చాలా స్మూత్ గా ఉంటాయన్నమాట. అన్ని రకాల పోషకాలతో కలిపినటువంటి అవి, మరి అవి మనకు ఇష్టమైనటువంటి లైక్ సాంబార్ కానీ లేకపోతే చట్నీస్ కానీ, ఆ చట్నీస్ కూడా రెగ్యులర్ గా ఉండే చట్నీస్ కాకుండా మనం ఇంకొంచెం కాస్త పోషకాలు ఉన్నటువంటి చట్నీస్ కనుక వేసుకుని తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది, ఫిట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిట్ గా ఉండటం అంటే శారీరకంగా దృఢంగా ఉండటం కాదు, మనం మంచి ఆరోగ్యం మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సాంప్రదాయక వంటకాలపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లిందనమాట, ఎందుకంటే ఈ ఆయిల్స్ గానీ జంక్ ఫుడ్స్ గానీ తీసుకోకుండా మరి మంచిగా మెదడు కూడా పనితీరు చాలా బాగుండాలంటే, జ్ఞాపశక్తి పెరగాలంటే ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి, అప్పుడే మనం మానసికంగా కూడా ఫిట్ గా ఉంటాము అనేది నిపుణుల యొక్క సూచన. ఇది ఇవాళ ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి ఇందాక విన్న ఆ పాట దీర్ఘ సుమంగళి భవ, ఆ సినిమా నుంచి మరి సౌమ్య పాడిన పాట అది. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు లవ్లీ సినిమా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: అక్క పెద్ద మృణాలని ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో నీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలలో భాగంగా ఈరోజు సాయంత్రం అటుకుల బతుకమ్మకు మహిళలు పూజలు చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక సమీక్ష చేశారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్నినోపై వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

మునుముందు విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్టానికి అవసరమైన విద్యుత్ను కొనేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్దంగా ఉందని, కానీ మార్కెట్లో తగిన విద్యుత్ అందుబాటులో లేదన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్నే పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండడంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన రేవంత్ రెడ్డి, తాగు సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అమల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా అక్షరమూర్తి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నషాముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. సీతారాంపేటలోని బాల హనుమాన్ మందిరం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ సైక్లింగ్ రైడ్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో మహిళా భద్రత బైక్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ వద్ద ఈ ర్యాలీని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ జరిగింది. మహిళల భద్రత, రహదారి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ మహిళా సూపర్ బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మహిళల భద్రత, హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని అన్నారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, బాలికలు విద్యను అభ్యసించేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించే విలువలను కుటుంబ సభ్యులు నేర్పించాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ ఘనంగా ప్రారంభమైంది. నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు రాష్ట వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమర్చి బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమను ప్రతిష్ఠించి ఈ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం మహిళలు, యువతులు బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాల్లో 2వ రోజైన నేడు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి 9 రూపాలను 9 రోజుల పాటు ఆరాధించే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి దివ్యానుగ్రహంతో ప్రజలందరికీ శక్తి, ధైర్యం, శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు చేకూరాలని శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేటలో వెలసిన రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీపాలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని మంత్రి దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రాష్ట ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ పాటలు పాడారు. బతుకమ్మ ఆట పాటలతో రవీంద్ర భారతి ప్రాంగణం మార్మోగింది.

0: సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అమ్మరాన్నంటే కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మలను అలంకరించి ఒకచోట చేర్చి ఆడి పాడారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు పాల్గొన్నారు. సిరిసిల్ల జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2021 సంవత్సరంలో 402 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు మంజూరైనా సిరిసిల్ల జేఎన్టీయు శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదని లేఖలో ప్రస్తావించారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ పనులు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుతం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జేఎన్టీయు తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు. మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కల్వకుంట తారక రామారావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అత్యుత్తమ శిక్షణ అందివ్వడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట స్థాయి అండర్ 20 బాలికల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై అన్ని వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశ సేవ అనే మంత్రంతో సమాజంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, భద్రత అందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. మోదీ నాయకత్వంలో సేవ, సుపరిపాలన మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం, వారికి రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించడంలో త్రిపుల్ తలాక్ రద్దు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. సమ్మిళిత అభివృద్ది, మహిళా సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో తెచ్చిన ఆశించిన మార్పుని ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1: త్రిపుల్ తలాక్ ఆచారాన్ని రద్దు చేయడం దేశంలోని కోట్లాది ముస్లిం మహిళల దశాబ్దాల నిరీక్షణకు, ఆత్మగౌరవ పోరాటానికి లభించిన విజయంగా అభివర్ణిస్తున్నారు. మహిళల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ ఈ అన్యాయమైన పద్దతికి స్వస్తి పలకడం సమాజ పురోగతికి ప్రతీకగా భావిస్తున్నారు. ప్రతి మహిళ స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దేశంలో మహిళా సాధికారతకు బాటలు వేసిన ఈ చారిత్రక నిర్ణయం పట్ల హైదరాబాద్కు చెందిన ఫర్హీన్ బేగం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
2: ట్రిపుల్ తలాక్ కో కానూనీ జుర్మ్ బనానా సిర్ఫ్ ఏక్ బదలావ్ నహీ హై బల్కి యే హమారే దేశ్ మే ఈక్వాలిటీ, జస్టిస్ ఔర్ ఔరతోం కీ సేఫ్టీ కీ మజబూత్ గారంటీ హై. గవర్నమెంట్ కా యే ఫైసలా జో హర్ ఔరత్ కో ఆజాదీ ఔర్ ఇజ్జత్ కే సాథ్ జీనే కా హక్ దేతా హై ఆజ్ కీ జనరేషన్ కే లియే ఏక్ ఇన్స్పిరేషన్ హై.
0: మంచిర్యాల జిల్లా అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాను పర్యాటక కేంద్రంలో అభివృద్ది చేయడంతో పాటు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో హాజీపూర్, మందమరి మండలాల అటవీ ప్రాంతంలో ఈరోజు జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. ఈ పరుగులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులతో పాటు ఇతర దేశాలకు చెందిన 4 సహా సుమారు 400 మంది పాల్గొన్నారు.
3: నేచర్ లో పోయి వాక్ చేస్తే మంచి ఉంటది ఈ కన్సెప్ట్ తో ఈ రన్ ని ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రం నుండి, వేరే దేశం నుండి కూడా వచ్చారు. ఇది ఒక మెయిన్ సక్సెస్ అన్నమాట. బికాస్ 2-3 పీపుల్ ఫ్రమ్ జర్మనీ, ఫ్రమ్ ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు అంటే దీనిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మనం తీసుకుని పోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 మరిన్ని వింటారు.

సమకాలీన సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన సృజనశీలి. ఇఫ్ నాట్ వింటర్ కవిత్వంతో సుప్రసిద్ది. గ్రీక్ రోమన్ సాహిత్య గాథలు, ఇతివృత్తాల ఆధారంగా ఆమె రాసిన కవిత్వాలు, వ్యాసాలు మేధావులను కదిలించాయి. ఈరోస్, ది బిటర్ స్వీట్ ఆటోగ్రఫీ ఆఫ్ రెడ్, మెన్ ఇన్ ద ఆఫ్ అవర్స్ రచనలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు. సాహిత్య సేవలో సుదీర్ఘ కృషికి గాను చారిత్రక కథన సాంప్రదాయాలను మిళితం చేసి తద్వారా వర్తమాన సాహిత్యంలో కొత్త పంథాను ఆవిష్కరించినందుకు గాను స్వీడిష్ అకాడమీ నోబెల్ శిఖరంపై కూర్చోబెట్టింది. ఆ సాహితీ ఉత్తుంగ అక్షర తరంగానికి 2026 సంవత్సరానికి గాను 3 రోజుల క్రితమే నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఆ అక్షర యోధురాలే అన్నీ కార్సన్. ఈరోజు చైతన్య స్ఫూర్తులు ఆమె సాహిత్యంలో చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుందాం.

ఆ కాలము అధ్యాపకురాలుగా పనిచేసిన ఆమె అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రాచీన సాహిత్యాన్ని బోధించారు. అయితే నోబెల్ అవార్డు కమిటీ ఆమెలోని ప్రతిభను ప్రస్తావిస్తూ వ్యాకరణ పండితులకు పదాలపై ఉండే మోజు, కవయిత్రికి కొత్త అర్థాలపై ఇష్టం, ఈ రెండింటి కలయికే కార్సన్ గారి సాహిత్యమని గొప్పగా కొనియాడుతూ అవార్డును ప్రకటించడం ఆమె లోతైన సాహిత్యానికి గీటురాయి. ఆ సాహితీమూర్తి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట వి సినిమా నుంచి. అమిత్ త్రివేది సహా తిరుపతి పాడిన పాట.

0: సాంప్రదాయ సాహిత్యంతోనే ఆధునిక సాహిత్యానికి కొత్తదనం మధ్య భళ అనిపించుకుని విశ్వ విజేతగా నిలవటం సాహితీ లోకానికి గర్వకారణం. పైగా ఒక మహిళామణి, నిర్విరామ కృషి ఫలంగా కూడా ఈ అవార్డుకు ఆమెనే అర్హురాలని బోర్డు ప్రకటించడం కూడా అనిర్వచనీయమైనటువంటి సంతృప్తి. ముఖ్యంగా ఆమె కవిత్వం, వ్యాసాలు, గద్య రచనలు, అనువాదాలను కలిపి ప్రత్యేకమైన రచన శైలిని విస్తృత చేసుకున్నారు కార్సన్ గారు. ఆ అక్షర కుసుమం గురించి మరి మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 2.8 మెగాహెడ్స్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ డిస్కో రాజా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో తాజాగా సాహిత్యంలో నోబెల్ అవార్డును ప్రకటించినటువంటి అన్నే కార్సన్ గారి జీవిత విశేషాలు, ఆమె చేసినటువంటి సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాచీన గ్రీక్ సాహిత్యాన్ని అనువదించడంలో కార్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. పదాల మూలాలు, భాష, కవిత్వం మధ్య సంబంధాన్ని ఆమె రచనలు విభిన్న రీతిలో మరి ఆవిష్కరించడం అరుదైన అంశం అన్నమాట. 76 ఏళ్ల కార్సన్ గారికి ఈ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు దక్కడం సాహిత్యానికి తన జీవితాన్ని త్యాగఫలంగా వచ్చిందని అభివర్ణించవచ్చు. ముఖ్యంగా ఆమె కవిత్వంలో అసూయ, ప్రశంసలు రెండూ ఉండటం కూడా గమనించాల్సినటువంటి అంశం. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న పాట కలర్ ఫోటో సినిమా కోసం అనురాగ్ కులకర్ణి కాలభైరవ పాడిన పాట. అది మనం చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకోనున్న అన్నే కార్సన్ గారి గురించి మనం, ఆమె సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె రచనలు అనువాదాలకు సంబంధించి ప్రస్తుతం వరకు 20కి పైగా పుస్తకాలు ప్రచురితం అయ్యాయన్నమాట. తన ఉత్తమ రచనలకు గాను గ్రిఫిన్ పోయట్రీ ప్రైజ్, అలాగే లానన్ లిటరీ అవార్డు వంటి పురస్కారాలు కూడా అందుకున్నారు. తాజాగా ఆమె ఖాతాలో నోబెల్ పురస్కారం వచ్చి చేరి ఆమె జీవితాన్ని పరిపూర్ణం చేసింది సాహిత్య సేవకు గాను.

మీరు విన్న ఆ సూపర్ ట్రాక్ శ్యామ్ సింగ్ రాయ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది. మనం 2026 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన అన్నే కార్సన్ గారి సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె కలం చిందించినటువంటి సాహితీ కుసుమాలను మనం స్ఫూర్తిగా తీసుకుంటున్న ప్రముఖ కవి. మరి చాలామంది ఆమె రచనలోని కథావస్తువులను బట్టి ప్రపంచ ప్రసిద్ది చెందిన సాహితీవేత్తలు రకరకాలుగా అభివర్ణించి కీర్తిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. అయితే జీవితంలోని అన్ని పార్శ్వాలను తన రచనల్లో ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు కార్సన్ గారు. అయితే ప్రముఖ కవులు, చాలామంది సాహితీవేత్తలు, తర్వాత వ్యాసకర్తలు, ఇలా ఒకరేమిటి, రెండేమిటి, మూడేమిటి, నలుగురు కాదు, పది మంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సాహితీవేత్తలు రకరకాలుగా ఆమె రచనల్లో ఉన్నటువంటి అంశాలను బట్టి రకరకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎంత అభివర్ణిస్తున్నప్పటికీ ఆమె ఒక ప్రముఖ కవి విమర్శకురాలు గారితో మాట్లాడుతూ తన యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించారు. అంటే తను ఏమనుకుంటున్నారు, తను ఏం సాధించామని మురిసిపోతున్నారా, లేకపోతే ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నారా, ఒక సందర్భంలో ఒక మంచి విషయాన్ని పంచుకున్నారన్నమాట. ఆ విషయం ఏంటో కూడా చెబుతా వింటూ ఉండండి.

కోటి స్వరకల్పనలు షణ్ముఖ శర్మ, గీతమది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం శుభాకాంక్షలు. అయితే అన్నే కార్సన్ గారు ప్రముఖ కవి విమర్శకురాలు స్టెఫానీ బర్డ్తో మాట్లాడుతూ, తాను హృదయపూర్వకంగా ఒక దృశ్య కళాకారిణి కాని వాచిక కళాకారినే కాదని నేను అది అంగీకరిస్తున్నాను. నేను బొమ్మలు గీసేదాన్ని కాబట్టి బహుశా నా 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెద్దగా రాయలేదు. చిన్నప్పుడు నేను కేవలం చిత్రాలు గీసేదాన్ని, అప్పుడప్పుడు వాటిపై రాసేదాన్ని కూడా, కానీ ఎక్కువగా నాకు బొమ్మలు గీయడంపైనే ఆసక్తి అని చెబుతూనే, నేను నన్ను ఎప్పుడూ ఒక రచయిత్రిగా భావించుకోలేదు. ఎన్నో ప్రశంసలు పొందిన సంపుటాలు రాసిన తర్వాత కూడా నేను ఇంకా అలా అనుభవిస్తున్నానో లేదో నాకు తెలియదు. నేను ఏదైనా సృష్టించాల్సి ఉందని నాకు తెలుసు. మన సంస్కృతిలో పుస్తకం అనేది ఒక సౌకర్యవంతమైన రూపం. దానిలో మీరు ఏదైనా సృష్టించవచ్చు, కానీ అది రాను తక్కువ సంతృప్తినిస్తోంది. అంతేకాదు, నాలో కలిగిన ఏ ఆలోచనైనా అది పూర్తిగా ఆవిష్కరించిందని నేను ఎప్పుడు భావించలేదు అని ఇలా మాట్లాడారన్నమాట. ఆ మాటల్లో సారం ఏంటంటే, నేనింకా నిత్య విద్యార్థిని. నేనెంత ప్రతిభామూర్తిని అయినప్పటికీ, సాహితీమూర్తిని అయినప్పటికీ నేనింకా నేర్చుకుంటూనే ఉంటాను. నాకింకా ఏమీ తెలియదు అని ఒక గొప్ప సందేశం. అంటే ఎదిగితే ఒదిగి ఉండాలనే తత్వం అన్నమాట. ఇంకా అన్వేషించాలనే లోతైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి మేధాశక్తి ఆమె దగ్గర ఉంది కాబట్టి అలా మాట్లాడారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. అందుకే ఆమెకు సాహిత్యంలో 2000 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి వరించింది. సో ఈ సందర్భంగా వివిధ భారతి ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందన తెలుపుతోంది సగర్వంగా.

0: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పొన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మీకు బోల్డన్ని పాటలు, ఏకపాత్రాభినయం మరెన్నో విషయాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు. మరి వారందరికీ స్వాగతం చెప్దామా?
1: హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిద్దిపేట జిల్లా జెడ్పిహెచ్ఎస్ పొన్నాల బాలబాలికలం సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా వర్ష, మన దేశ సరిహద్దులో కాపలా ఉంటూ దేశరక్షణే ముఖ్యమని పనిచేస్తున్న మన వీర సైనికుల గొప్పతనాన్ని తెలుపుతూ పాడే పాట.
2: దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్లో కాపుగా సేవ, బతుకంత మాకై తారాబోసావా. కన్న తల్లి కట్టుకున్న లీనొద్లి కష్టాలు నువ్వు మోసేవా, కన్నుల్లో దుఃఖాన్ని దాసి నడిపావా.

ప్రణాము సైనిక, నువ్వు సాగిపో సమరణ భారత రక్షక. ప్రణాము సైనిక, ప్రణాము సైనిక, నువ్వు సాగిపో సమరణ భారత రక్షక. ప్రణాము సైనిక, సావు కళ్ళ ముందు చిందేసిన రమ్ము విడిసి అడుగులేసావయ్యా. కంటి పైన కొనుక్కోవాల్చకుండా కష్టమనక కాపు కాసేవయ్యా. సావు కంటే ముందు చిందేసిన రమ్ము విడిసి అడుగులేసావయ్యా. కంటి పైన కొనుక్కోవాల్చకుండా కష్టమనక కాపు కాసేవయ్యా. మంచు గడ్డలే నీకు కన్న బిడ్డలాయనా, ముళ్ళ తవ్వలే నీకు మల్లల పడకాయనా. కటిక నేల పైన కన్న తల్లి ఓలే భావించ బతికంతా సాగించే నీకు. ప్రణాము సైనిక, నువ్వు సాగిపో సమరణ.

0: భారత రక్షక ప్రణాము సైనిక.
1: వర్ష పాడిన పాట విన్నారుగా, చాలా బాగుంది కదా. ఇప్పుడు అన్నమయ్య కీర్తన పాడుతుంది కే వైనిత.

0: హరి హరి పొగడంగ వశమ హరి శ్రీకృష్ణ.
1: ఇప్పుడు మన ముందుకొచ్చింది శివాని. మనమంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనం పౌష్టిక ఆహారంతో పాటు కావాల్సింది ఆటలు. ఆటల ప్రాముఖ్యతని గురించి వినిపిస్తుంది కే శివాని.
2: ఆటల ప్రాముఖ్యత. ఎవరైనా సరే, యువకులు చిన్నవారైనా ముసలివారైనా ధనవంతులైనా పేదవారైనా, ఏ ఆట అయినా పూర్తి స్థాయిలో ఆడినట్లయితే ఆటగాళ్ళ మనస్సు మరియు శరీరం అందులో లీనమవుతుంది. ఇది మనం చేసే పనితో ఒకటిగా మారగల సామర్థ్యం. మనం గొప్ప పనులను చేయడంలో సహాయపడుతుంది. ఇది పరీక్షల తయారీలో విద్యార్థులకు చక్కగా సహాయపడుతుంది. బయట ఆడే ఆటలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి. స్నేహం, జట్టు, కృషి విలువలను పెంపొందించుకోవచ్చు. ఇది కాకుండా ఆడటం వల్ల అనేక స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆటలు ఆడుతున్నప్పుడు మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాము, మన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కండరాలు కూడా విశ్రమిస్తాయి.

0: స్థాయి మన మనస్సు శరీర సమన్వయం మెరుగవుతుంది, మన ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు శక్తి పెరుగుతుంది. చాలా గంటలు చదివిన తర్వాత ఆటలు ఆడితే అలసట మాయమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఉజ్వలంగా వెలిగేందుకు మనం ఎల్లప్పుడూ ఆటలు ఆడాలి.
1: దేశ ఐక్యతను తెలిపే హిందీ పాట పాడుతున్నారు ఎల్ రేగా, టి శ్రీజ.

0: హే, థ్యాంక్ యూ టు ఆల్.
1: ఎల్ రేఖ మరియు టి శ్రేజ పాటని చక్కగా వినిపించారు. ఇప్పుడు అందమైన మన జాతీయ జెండా గురించి పొగుడుతూ పాట పాడుతుంది ఆర్ దేవి.
2: రిబ్బు రిబ్బున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రిబ్బు రిబ్బున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా.

0: ఇక జెండాయ గురవేయ, రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బేలుదేరా, ఇక జెండాయ గురవేయ, రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా, ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బేలుదేరా, ఇక జెండాయ గురవేయ, రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు భారతదేశ సౌందర్యాన్ని తెలుపుతూ పాటని ఆలపిస్తుంది ఎస్ హర్షిత.
2: నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్ర

శిల్లిననిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమహిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం.

0: ఒక అమృత భాండం, ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరు గన్న భారతదేశం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు మనకు ధైర్యానికి శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమ్మదేవి ఏకపాత్ర అభినయం వినిపిస్తుంది. పి అర్చన.
2: ప్రజారక్షకుడని కళా పోషకుడని పేరొందిన గణపతిదేవుని అగ్రకుమార్తెను నేను. నా వీరగర్జన వింటే శత్రులపై ప్రాణాలు పైకైపోతాయి. నేను రణరంగమున విరావిహారం చేస్తుంటే అదిగో ముందు చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసినే రుద్రమ్మే, పారిపోండి అంటూ శత్రువులు పరుగులు తీస్తారు. ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయులకు విశిష్ట స్థానం ఉంది. మా పితృదేవులు నాకు ఒక ప్రక్క సంగీత సాహిత్యాలను నృత్య కళలను నేర్పిస్తూ మరో ప్రక్క రాజనీతి యుద్ధ విద్యలను నేర్పించారు. మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి రాజు నా మీదకు కత్తిదూశాడు, కానీ నేను జంకలేదు. పురుష వేషంలో విజృంభించి విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల పాలన కాలాన్ని ఒక స్వర్ణయుగంగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల పట్ల, స్త్రీల పట్ల, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు చేపట్టాను. కాల్వలు త్రవ్వించాను, గోపురాలు కట్టించాను, స్త్రీ విద్యకు బాటలు వేశాను. ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా దేశ శౌర్య సాహసాలకు ప్రతిగగా నిలిచాను. థ్యాంక్ యూ.
1: మన దేశం ప్రపంచంలో ఉన్నత సంస్కృతి గలది. మన దేశ గొప్పతనాన్ని తెలుపుతూ పాట పాడుతుంది డి నవ్య. ఒకే ఒక్క దేశం ఓంకారమై నినదించింది, ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆ ఒకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది, పోరాటాలకు ఉసిగొలిపింది, బానిస సంఖ్యల బల్లున తెంచి స్వరాజ్యాన్ని

ఇటిని మట్టిని చెట్టును పుట్టని తల్లిగా తనిచింది. కంకర కంకర శంకరుడే నను భావను నేర్పింది. వారని వీరని ఎంచక మనిషికి ప్రేమను పంచింది. ఎక్కడ నుంచొచ్చారని అడగక అక్కున చేర్చుకుంది. అలుసుగా చూసి అక్రమాలకై పాల్పడుతూ ఉంటే, శతాబ్దాల తన సహనాన్నింకా పరీక్షిస్తూ ఉంటే, సత్యాహింసలు ఆయుధాలుగా సమరం సాగించింది. సత్యాగ్రహమే యుద్ధ వ్యూహమై విజయం సాధించింది. ప్రణామిండియా, ప్రణామిండియా, ప్రణామిండియా, ప్రణామిండియా. థ్యాంక్ యూ. బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొందిన భారత స్వేచ్ఛా గీతం ఆలపిస్తున్నారు రక్షిత పూజా.

కృత వీరుల నెదనిడి కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛాగీతం, ఎగరేయుదమా జాతి పతాకం.

0: पताकम्
1: पाणुदमा स्वेच्छा गीतम्
0: एगरेयुदमा जाति पताकम्। थैंक यू।
2: ఇప్పుడు మనకు స్వాతి కొన్ని మంచి విషయాలు చెబుతుంది।
3: నేటి బాలలే రేపటి పౌరులు, విద్యార్థులం సమాజం పట్ల బాధ్యతగా మెలగాలి, పెద్దలను గురువులను తల్లిదండ్రులను గౌరవించాలి, తోటి వారితో స్నేహంగా మెలగాలి, ఆపదలు ఉన్నవారికి సహాయం చేయాలి, విద్యతో పాటు వినయ విధేయతలను నేర్చుకోవాలి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, పరిస్థితులను బట్టి మనం సర్దుకుపోవాలి, అప్పుడే అందరితో మనం ఆనందంగా సంతోషంగా ఉండగలం। థ్యాంక్ యూ।
2: స్వాతి చెప్పిన మంచి విషయాలు విన్నారు కదా, మనమందరం ఇవి పాటిద్దాం। మరి ఐకమత్యం గురించి తెలిపే పాట నాగచరణ్।
4: నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరు ఉన్నా తల్లి భారతి మనకొకటే। నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే। కులాలు వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా, కులాలు వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా, పై పై భేదాలెన్నున్నా మనలో ఏకత్వం ఒకటే। నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే। రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే, రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే। సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే, సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే। విజయగాథల చరితొకటే జీవన పద్ధతి మనకొకటే, విజయగాథల చరితొకటే జీవన పద్ధతి మనకొకటే। మనస వాచ క్రియా రూపముల దేశభక్తిలో మనకొకటే, నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే। థ్యాంక్ యూ।
2: గడిచిపోయిన సమయం తిరిగి రాదు కనుక సమయం యొక్క విలువను తెలుపుతూ పాడే పాట ఎం భవాని।
5: కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం। విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువను తెలుసుకో। ఉన్నోడివా లేనోడివా, ఏ కులము నీది అని ఎడగదు, మంచోడివా

0: దానికి విలువనిస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. థ్యాంక్ యూ.
1: చదువు యొక్క ప్రాముఖ్యాన్ని తెలుపుతూ, చదువు వల్ల కలిగే లాభాలను తెలుపుతూ మనకు పాట వినిపిస్తుంది పి ఆమని.
2: కదలమంటున్నది చదువు నేర్పినేలా నిన్ను పరుగు పరుగునా కాపా.

0: అన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా, కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతు నా దాగి ఉన్నా, భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యం మరవద్దు ఈ నేలనా, బుడిబుడి అడుగులోనే నిన్ను తనలోనే చేర్చుకుంది, అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది, తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమయ్యి దేశభక్తిని చాటుతుంది, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక, కదలమంటున్నది చదువు నేర్పినేల నిన్ను పరుగు పరుగున, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్ను గన్న ఊరిలోన, కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, భవిష్యత్తు దారై మిగులున్న సాక్ష్యం మరవద్దు ఈ నేలన, నింగి నెలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెను, ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను, నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను, గతమంత కథలల్లి మానుల చరిత్ర వినిపించెను, కాలం పట్టుకొని కదిలించిన రాత నుదుట గీతగా మారేనా, తరతరాలను తన ఎదకద్దుకుంటూ బడిని దేశానికి అందించిన, కదలమంటున్నది చదువు నేర్పినేల నిన్ను పరుగు పరుగున, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్ను గన్న ఊరిలోన, కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యం మరవద్దు ఈ నేలనా. థ్యాంక్ యూ.
1: తెలంగాణ గొప్పతనాన్ని తెలుపుతూ పాట పాడుతుంది నిఖితా.

గణార్ గణ చరితకు సాక్ష్యం గోల్కొండ. సింగరేణి సిరులే జల జీవధారమా నదులే, చెరువుల మిల మిల మెరుపు, పక్షుల కిల కిల అరుపు, పచ్చ

0: థ్యాంక్ యూ.
1: మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొన్నాల విద్యార్థులం సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. థ్యాంక్ యూ.
2: విన్నారుగా చిన్నారులు, సిద్దిపేట జిల్లా పొన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చక్కని కదంబ కార్యక్రమం వినిపించారు మనకు. మరి వీరందరికీ అభినందనలు, జేజేలు చెప్దాం. సరే, ఇక మన సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి మరిన్ని కొత్త కబుర్లతో

0: బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆకాశవాణి వామనుడు నాటకం రచన శ్రీ పురాణపండ రంగనాథ్ నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్ పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్ వినండి వామనుడు నాటకం.
1: గురువర్య, నా ఆవేదన అర్థమైందనుకుంటాను.
2: బలి,
1: నా ఆంతర్యాన్ని మీరు మాత్రమే గ్రహించగలరని అనుకున్నాను.
2: నన్ను ధర్మ సంకటంలో ఇరికిస్తున్నావయ్యా.
1: అంటే రాక్షస కులగురువుగా మీరు మీ ధర్మాన్ని నిర్వహించలేనంటారా?
2: బలి, మీ తాతగారు ప్రహ్లాదులు వారి మాట.
1: పుత్రశోకంతో ఆయన చింతాక్రాంతులై ఉన్నారు. మీరే మార్గాంతరం చెప్పాలి.
2: ఏం చెప్పమంటావు బలి? మీ వంశమే అంత.
1: అదేమిటాచార్య?
2: అవునయ్యా, అన్నింటికీ తొందరపాటే. ఆవేశం వస్తే వెనక ముందు ఆలోచించరు, ఆనందం వస్తే పూర్వాపరాలు యోచించరు, ఆవేదన వస్తే మాత్రం నా వైపు వస్తారు, నా సాయానికై చూస్తారు. మిగిలిన సమయాల్లో నా మాట ఖాతరు చేయరు.
1: ఆచార్య, మాట పట్టింపులకు పంతాలకు ఇది సమయం కాదు. ఓ ఇంద్రుడిపై పగ సాధించే ఉపాయం చెప్పండి.
2: అదిగో అదిగో మళ్ళీ అదే మాట. ఆ మాటే అనొద్దంటున్నాను.
1: అదేమిటి ఆచార్య? తాతగారికి తీరని గర్భశోకాన్ని కలిగించాడు, నాకు పితృశోకాన్ని మిగిల్చాడు, పైగా కపటంతో తండ్రి గారిని నిర్జించాడు. ఓ ఇంద్రుడి గర్వం అణుస్తాను, దేవలోకాన్ని ముప్పు తిప్పలు పెడతాను. మీరు ముహూర్తం నిర్ణయం చేసి వ్యూహ రచనకు ఆదేశించండి.
3: దూరదృష్టి లేని ఇలాంటి ఆకతాయితనం వలనే ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన మీ రాక్షసుల కులం దాన్ని దక్కించుకోలేకపోయారు. అంత తొందరపాటుతనం, అల్లరితనం. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీలో ఆ ప్రవృత్తి పోవటం లేదు.
1: అంటే మేము మానసికంగా వెనుకబడి ఉన్నామనే?
3: అవును. మీలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ దేవతలు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను

0: ఎన్నిసార్లు చెప్పినా మీరు కళ్ళు తెరవటం లేదు. మీ తండ్రి విరోచన చక్రవర్తి అలాగే చేశాడు. ఆ ఇంద్రుడు హఠాత్తుగా దిగువచ్చి మాటల్లో దించగానే అతని ఆంతర్యాన్ని అంచనా వేసే సహనాన్ని దూరదృష్టిని ప్రదర్శించక తల తీసిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమిటి? దేవలోకంపై దాడి చేస్తానంటావు, ఇంద్రుడి గర్వాన్ని అలుస్తానంటావు, ఏవైనా ఆలోచించే ఈ మాట అంటున్నావా?
1: నా తండ్రిని మోసంతో నిర్ధించిన ఇంద్రుడిపై ప్రతీకారం నా రాజధర్మం కాదా?
0: ఆ ఇంద్రుడు కపటం చేశాడని నువ్వే అంటున్నావు కదా, అలాగే నువ్వు కపటం చేయి.
1: కపటమా?
0: అది మీ వల్ల కాదు. ఆ మాటకు వస్తే మీ రాక్షసుల వల్లనే కాదు, ఎందుకంటే మీరు ఉత్త అమాయకులు. చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు, కస్సుపుసుమంటారు, లేకపోతే ఆనందంతో ఉయ్యాల లూగుతారు. అమృతం పొందటానికి జగన్మోహిని వస్తే జరిగింది అదే కదా. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి కష్టపడి సాధించిన అమృతాన్ని భాగం లేకుండా నష్టపోయారు. నాకు మృత సంజీవని సిద్ధి ఉంది గనక బ్రతికిపోయారు, లేకుంటే ఏమైపోయేవారు?
1: ఇప్పుడు నన్ను

0: ఆ దేవతల వలె సద్గుణవంతుళ్ళు చేయాలని నా ఆకాంక్ష. నీలోని ఆగ్రహావేశాలను నిర్జించు, ఉత్తమ ఫలాల్నిచ్చే యజ్ఞయాగాదుల్ని చేయి.
1: అంటే దేవగుణాల్ని ఆరాధించాలి, దేవగణాన్ని అధిగమించాలి అంతేనా?
0: అవును బలి. మీ వంశగురువుగా మిమ్మల్ని అంతకన్నా పెద్దవారుగా చేస్తాను. శుక్రాచార్యుని శిష్యగణం లోకోత్తర గుణ సంపన్నులని 14 లోకాలు కీర్తించేలా చేస్తాను. నా మంత్రతంత్ర యంత్ర శాస్త్ర విద్యలన్నింటినీ మీకై ధారపోస్తాను. ఇక నువ్వు అమరావతిపై దాడి, ఇంద్రుడిపై పగ వంటి ఆలోచనలు కట్టిపెట్టు, దేవగుణారాధనం ఆరంభించు.
2: అర్థమైందా?
1: చిత్తం ఆచార్య. ఇకపై ఈ పాతాళలోకం స్వర్గలోకమై త్రిభువన ప్రశస్తిని పొందేటట్లు చేస్తాను. ఈ బలి లోకోత్తర గుణ సమన్వితుడు అనే కీర్తిని మీకు అణగూరుస్తారు. ఇంతవరకు ఏ దానవ చక్రవర్తి సాధించని అమరత్వాన్ని సాధించి తీరతారు. ఆశీర్వదించండి గురువరా.
0: సంకల్ప సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. రా, సామ్రాజ్యాన్ని చూసి వద్దాం.
1: బలి,
0: పాతాల సామ్రాజ్యపు లోపాలేమిటో తెలిసినవి కదా.
1: అయినా మీరే వివరించి చెప్పాలి.
0: ఇక్కడ విచిత్ర జీవులు యథేచ్ఛగా జీవించగలవు. వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కాంతి తక్కువ, చీకటి ఎక్కువ, అందువలన ఇది చీకటి లోకంగా పేరొందింది కదా. దీనికి నువ్వు చక్రవర్తివి.
1: ఇది దేవతల కుట్రలో భాగమేనా స్వామి? చెప్పండి ఆచార్య.
0: చీకటి గుజారం వలె ఉన్న ఈ పాతాళాన్ని కాంతివంతం చేయి
1: ఆచార్య.
0: సంధ్యాకాంతుల వంటి వెలుగు నీడలు ప్రసరించేది రాజ్యంలో కోటి సూర్యప్రభలు ప్రసరింపచేయి.
1: ఏమిటిది ఆచార్య?
0: కోరిన చోటున విష్ణుమూర్తినే క్రిందకు నేలకు దించిన ప్రహ్లాదుల వారి వంశం అయ్యానిది. పట్టుదల ఉండాలి, ఇంద్రుడి తలదన్నాలనే ఆశ ఉండాలి. దేవరాజ్యమును మించి ఈ పాతాల రాజ్యమును పరిణవెల్ల చేయాలనే ఆకాంక్ష ఉండాలి. బలి, నీ సమస్త శక్తులన్నీ ఉపయోగించు, వెనుగంజ వేయకు. ఈ పాతాళంలో కొత్త కాంతులు వికసింపచే.
1: ఏం చేయమని గురువాజ్ఞ?
0: సూర్యమండల వినిర్గతమైన తేజోరాశిని పాతాళంలోకి ప్రసరింపచే.
1: అంటే
0: ఏముంది? సూర్యుడి కక్ష్యని సవరించు, కొద్దిగా మార్చు
1: ఆచార్య.
0: బలము చాలదా? నీ యుక్తి చాలదా? మంత్రశక్తి లేదా? అంతటి అసమర్థుడివి, ఇంద్రుడితో స్పర్ధను ఎందుకు పెంచుకుంటావు బలి? ప్రగల్భాలు మాని పరాక్రమించు, బీరాలాపాలు ఖర్చుపెట్టి వీరత్వం ప్రదర్శించు.
1: సూర్యకక్ష్యని మార్చడం ప్రమాదం.
0: నువ్వు పాతాళ చక్ర

0: ಬರ್ತೀವಿ. ನೀ ರಾಜ್ಯ ಕ್ಷೇಮ, ನೀ ರಾಜ್ಯ ಅಭಿವೃದ್ಧಿ, ನೀ ಪ್ರಾಂತ ವೈಭವ ವಿಕಾಸಾಲು ನೀಕು ಮುಖ್ಯ. ಮಿಗಿಲಿನ ಗೊಡವಲು ನೀಕು ಅನವಸರ. ಆ ದೇವತಲಕು ಬುದ್ಧಿ ಚೆಪ್ಪಾಲಂಟೇ ಇದೇ ಮಾರ್ಗಂ. ಉದ್ಯಮಿಸು.
1: ಅಲಾಗೆ ಆಚಾರ್ಯ, ಪಾತಾಳಾನಿಕ ಯುಗಯುಗಾಲ ಚೀಕಟಿ ಚರ ವಿಡಿಪಿಸ್ತಾನು, ಕಾಂತಿ ದ್ವಾರಾಲು ತೆರುಸ್ತಾನು, ನವೋಷಸ್ಸುಲಕು ನಂದಿ ಪಲಿಕಿಸ್ತಾನು. ಆಶೀರ್ವದಿಸಂಡಿ.
0: ವಿಜಯೀ ಭವ.
2: ಗುರುದೇವ, ವೇಡಿ ಮಿ ದುರ್ಭರಂ, మార్గాంతరం చెప్పండి.
3: బలి యోగ శక్తి చే సాధించు.
2: అలాగే గురుదేవ, మీ ఆశీస్సులు, తాతగారి శుభాకాంక్షలు నా సాధన కలిసి ఈ మహత్కార్యాన్ని సాధించి పెట్టగలవని నా విశ్వాసం. విజయం, దిగ్విజయం, సృష్టి ప్రారంభమై గ్రహ గతులు ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరు దిశలలో నియమిత వేగాలతో తిరుగుతున్న ఈ గ్రహాల స్థితిగతులలో కొద్దిపాటి మార్పులు వచ్చేట్లు సూర్యుడి కక్షను స్వల్పంగా సవరించగలిగాను. పాతాళానికి ఇది సుప్రభాతం, పాతాళ రాజస్థులకు ఇది శుభోదయం. ఈ అద్భుత పరిణామ దర్శకుడు ఆచార్య శుక్రులకు రాక్షస లోకం అంతా శతధారణ పడి ఉంది. ఆచార్య, శతకోటి వందనాలు మీకు.
4: ప్రభు, నేడు గురు పూర్ణిమ, ఆచార్య సమారాధనం, ఋష్యాశ్రమ సేవనం, పౌరజనుల పలకరింపు మన విధి కదా, అందుకే ఈ సంభారాలు చేయించాను.
5: వింఛ, భర్తాంతర్యాన్ని గ్రహించి నడుచుకునే భార్య లభించడం లోకంలో ఎంతటి వారికైనా గొప్ప అదృష్టం. నాకు అటువంటి అతిలోక అదృష్ట యోగం పట్టింది. మన ఈ అనుకూల దాంపత్యం పెద్దల ఆశీహ ఫలం. అది సరే, అకాలంలో ఈ విచిత్ర ఫలాలేమిటి?
4: ఆచార్య శుక్రుల వారు తమ వృక్షశాస్త్ర పరిజ్ఞానంతో ఈ ప్రత్యేక ఫలాలను సృష్టించి పంపించారు. ఇది శూన్య ఋతువే అయినా, ఆషాఢమాసమే అయినా, దోహద క్రియ ద్వారా వీటి సృష్టి జరిగింది. ఈ గ్రీష్మ ఋతువులో ఇవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా పనికి వస్తాయి. అందుకే వారి కోసం వీటిని పంచిపెడతాను.
5: పాతాళ రాక్షస సామ్రాజ్యాన్ని అభినవ స్వర్గధామంగా, దివ్యానంద సంథాయక క్షేత్రంగా రూపొందించాలన్న మహత్కృషిని శుక్రాచార్యులు వారు చేస్తున్నారు. ఆయన భావలతిక అనే కొత్త పుష్పజాతిని సృష్టించాము అని చెప్పారు, పంపలేదా?
4: అదింకా నా వరకు రాలేదు. పరిచారక తెస్తుండగా బాణుడు తీసుకున్నాడట.
5: ఆ తొలి పుష్పాన్ని మహాదేవికి సమర్పించి వేద విధునకు ప్రసాదంగా పంపాలనుకున్నాను.
4: అదిగో చిరంజీవి పాండుడిటే వచ్చుచున్నాడు, అతన్నే అడగండి.
6: మాతాపితరులకు వందన శతాలు. నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.
4: అవును కుమారా, భావలతికా పుష్పం గురించి చక్రవర్తులు అడుగుతున్నారు.
6: అటుల నా తండ్రి, ఈ నవసుమ సృష్టి నా కన్నులను ఆకర్షించినది. ఇదిగో చూడండి
5: బాణ. ఆ పువ్వు విలువ నీకు తెలుసా?
6: నా చేతిలో ఉండటమే దీనికి విలువ. వేరే విలువ ఏమిటి తండ్రి?
5: బాణ, వస్తువు విలువ తెలియకుండా ఏమిటా మాటలు? అది దివ్యశక్తులు గల విచిత్ర పుష్పం. పట్టుకున్న వారి సంకల్పాన్ని బట్టి అది రంగులు మార్చుకునగలదు.
6: అంతటి శక్తి దీనికున్నదా?
5: ఆచార్య శుక్రుల శక్తిని సందేహిస్తున్నావా బాణ?
6: పరీక్షలో నెగ్గితేనే కదా శక్తి వెల్లడయ్యేది. ఈ పుష్పము ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నది.
5: అది సత్వగుణ ప్రధానం. నువ్వే రంగు కోరుకుంటున్నావు.
6: నలుపు కలిసిన ఎరుపు.
5: అది తమో గుణం ఆవరించిన రజోగుణ సంకేతం. చూడు, రంగు ఎలా మారుతోందో.

0: భలేగా ఉన్నదే. నలుపు రంగు ఎరుపు రంగు కరిగిన నీళ్లలా ఈ రేకులు ఎలా ప్రకాశిస్తున్నాయో.
1: వింత్య, నువ్వే రంగును కోరుకుంటున్నావు?
2: ఉదయ సూర్య కిరణం వంటి కాషాయ రంగు.
1: అది త్యాగ చిహ్నం. చూడు ఎలా మారుతోందో.
2: మహాదేవికి చేసే పూజా కుంకుమ రంగులు ఈ రేకులు ఎంత పవిత్రంగా ప్రకాశిస్తున్నాయో.
1: ఇటువంటి అపురూపమైన ఈ పుష్పాన్ని యజ్ఞవేత్తలకు కానుకగా పంపిస్తాను. ఇదే నా నిశ్చయం. మహామంత్రులు వారేమిటి చెప్పదలిచారు?
0: ప్రభువులు తలపెట్టిన కొత్త కార్యక్రమాల గురించి మన వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభు.
1: విప్రచిత్తి,
0: పాతాళ సామ్రాజ్యంలో రాక్షస సంప్రదాయాలకు బదులు దేవ సంప్రదాయాలు ప్రవేశపెట్టడాన్ని మన వారిలో సేనాధిపతి మొదలగు వారు ఆమోదించలేకపోతున్నారు ప్రభు.
1: విచిత్రంగా ఉందే.
0: విచిత్రం ఏమీ లేదు మహాప్రభు, నేను కూడా వారి మాటనే సమర్థిస్తున్నాను.
1: మరిక నా వైపు ఎవరు?
0: మీ విధానాలకు మేమంతా కట్టుబడి ఉంటాం, కానీ రాజ్యంలోని వివిధ వర్గాల అభిప్రాయాల్ని మనం తెలుసుకోవాలి కదా.
1: చెప్పండి మాచ్యా.
0: మనల్ని దేవతలు గుర్తించడం లేదు కనుక మనం వారి సంప్రదాయాలను ఎందుకు పాటించాలి అని కొందరి వాదన.
1: అంటే వేరే కారణం కూడా ఉందే?
0: ఉంది మహాప్రభు. తరతరాల దానవరాజ్య సంప్రదాయాల్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన రాక్షస సంస్కృతి పరిరక్షణలోనే మన ఉనికి పదిలంగా ఉంటుందని మీరు ఉపపత్తిని చూపిస్తున్నారు.
1: దీన్ని బట్టి నాకు ఒక అంశం స్పష్టంగా తెలుస్తోన్నా మాచ్య.
0: ఏముందరు మహారాజా?
1: ఈ బలిసార్వభౌముడి పథకాలను విమర్శిస్తున్న వారందరూ తమ తమ ఆలోచనలో నుంచే వాదిస్తున్నారు తప్ప కొంచెం దూరదృష్టిని ప్రదర్శించడం లేదు అని మా అభిప్రాయం.
0: కొంచెం వివరించగలరా?
1: అలాగే. రాక్షసగణాల్లో అందరి మనసులలో ఒక భావన మాత్రం అంతర్లీనంగా ఉందని మీరు అంగీకరించగలరా?
0: ఏమిటా భావన?
1: ప్రతిరోజు ప్రతి రాక్షసుడు ఒక్కసారైనా దేవతల గురించి స్వర్గం గురించి ఆలోచిస్తాడు.
0: ఆలోచిస్తారు
1: ఎందుకని?
0: పగ.
1: ఎందుకు ఆ పగ?
0: వారికి గల భోగభాగ్యాలపై ఈర్ష్య వలన.
1: ఆ భోగభాగ్యాలు వాళ్లకు ఎలా సంప్రాప్తించాయి?
0: యజ్ఞ యాగాదులలోని హవిర్భాగాల వలన.
1: అంటే యజ్ఞ సంస్కృతి దేవ సంస్కృతిని సుసంపన్నం చేసింది అని అనుకోవాలి. ఈ బలి సామ్రాజ్యంలో కూడా అటువంటి సుసంపన్నత రావాలని ఈ దేవ సంప్రదాయాన్ని అమలు చేస్తున్నాను, వేద విధుల్ని సమాదరిస్తున్నాను, ఉన్నత ప్రమాణాలను పరిపోషిస్తున్నాను. ఈ రాజ్యానికి అన్ని విధాలా ఉపయోగకరాలైన యజ్ఞయాగాదుల్ని నిర్వహింపచేస్తున్నాను. రాజ్యంలో ఎక్కడా లేమి అనేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రతిభావంతోని పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నాను. సమాజానికి మంచి జరిగే సంప్రదాయాన్ని అనుసరించడంలో తప్పు లేదని మీరంతా మన ప్రజలందరికీ తెలియచేయాలి. బలి ఈ పాతాళ సామ్రాజ్యాన్ని మరొక స్వర్గలోకం వలె జగజ్జయమానం చేస్తాడని వారికి నమ్మకం కలిగించండి. దేవలోకమే మనల్ని చూసి అసూయపడే స్థితికి మనం అభివృద్ధి చెందుదాం.
0: ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేవేంద్రులకు దేవతాగణాలకు తెలియకుండా ఉంటాయంటారా?
1: వారికి తెలియడం తెలియకపోవడంతో మనకు నిమిత్తం ఏమిట మాత్య?
0: శత్రువు బలపడ్డాన్ని ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా ప్రభు.
1: అంటే ఇంద్రుడు కుట్రలు చేసి మనల్ని దెబ్బతీస్తాడని మీ అభిప్రాయమా?
0: అవును. సమవుజ్జీలుగా రాక్షసగణాలు పెరగడాన్ని ఇంద్రుడు సుతరాము అంగీకరించడు. అందుచేత మనం మన పద్ధతులలో మన రాజ్యాభివృద్ధిని సాధించాలని మన వారి ఆలోచన ప్రభు.
3: ప్రభువులకు ప్రణామములు. దేవలోకము నుంచి కొందరు ఋషులు తమ దర్శనానికి వచ్చారు ప్రభు.
1: వెంటనే ప్రవేశపెట్టు.
3: చిత్తం.

0: రాక్షస చక్రవర్తి బలికి మంగళాశాసనాలు.
1: మహర్షులకు ప్రహ్లాద పౌత్రుడు విరోచన నందనుడు బలి ప్రణమిల్లుతున్నాడు.
0: విజయీ భవ.
1: తమ ఆగమనానికి హేతువు దేవలోకం అంతా కుశలమే కదా?
0: అంతా కుశలమే బలి, కానీ
2: సందేహించక వివరించండి. మా బలి చక్రవర్తి ధర్మపరాయణులు, దాన నిరతులు.
0: అందుకే కదా ఇంత దూరం వచ్చాం.
1: చతుర్లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారనుకున్నాం. కావాలని మా పాతాళానికి విజయం చేయడం మేం చేసుకున్న పుణ్యం.
0: బలి, ఇంద్రలోకంలో భోగ సంస్కృతి తిష్టవేసింది. జ్ఞానతృష్ణ, సాధన, నిష్ట తగ్గిపోయాయి. దేవతలు తమ పుణ్యకర్మ ఫలాన్ని భోగతృప్తికి ఉపయోగించుకుంటున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇటు వచ్చాం.
2: అదేమిటి మహర్షులారా, దేవలోకంలోని సంభారాలు ఇక్కడ మీకు లభించగలమనుకుంటున్నారా?
0: మాకు నిర్మల మనస్కులైన పౌరులున్న ప్రదేశం కావాలి. కామాసక్తులు భోగపరాయణులు కాదు. బలిచక్రవర్తి రాజ్యంలో అటువంటి ప్రశాంతత లభించగలదని విని మా దివ్య దృష్టితో చూసి ఆర్తిగా ఇటు వచ్చాము.
1: సత్పురుషులారా, మీ ఆగమనంతో మా రాజ్యం పవిత్రమయ్యింది. మీరు యథేచ్ఛగా మా రాజ్యంలో ఉండి జప తపాదులు సాగించుకోండి, యజ్ఞయాగాదులు నిర్వర్తించండి, భూతతృప్తి దిక్పాలక తృప్తి చేయండి. మహానుభావులారా, మీ సేవలకై మా పరివారం, మా కోశాగారం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నాయి.
0: సంతోషం బలి చక్రవర్తి. ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవరాజ్యం నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందో లభించదో అని భయపడ్డాం. మా అనుమానాలు తీరాయి, మా మనస్సు ఊరట చెందాయి. నీకు నీ రాజ్యానికి శుభమస్తు.
1: ధన్యుని మహాత్మా. అమాచ,
2: ప్రభు
1: వీరికి కావలసిన అన్ని సదుపాయాలు చూడండి.
2: అలాగే ప్రభు.
3: ఆచార్య బృహస్పతి, దేవలోకానికి మునుపెన్నడూ లేని సంకటం వచ్చిపడినదేమి?
4: కాలవైపు ఇచ్చివు మహేంద్ర.
5: అటులని మా శక్తిని మా కాంతిని కోల్పోయి మేము ఏం చేయగలం ఆచార్య?
4: అగ్నిభట్టారుగా, మీ ఆవేదన అర్థమైనది.
5: ఇది నా ఒక్కడి ఆవేదనయే కాదు ఆచార్య, దిక్పాలకులందరికీ ఇదే దుర్గతి పట్టినది. వరుణుడు, వాయువు, నేను ఇలా శక్తిహీనులమై కాంతిహీనులమై ఓజోహీనులమైపోయి ఋతుచక్ర భ్రమణం ఎలా చేయించగలం ఆచార్య?
3: ఇంతటి వికృతికి కారణం ఏమిటాచార్య? అగ్నికి దాహక శక్తి తగ్గినది, వాయువుకి స్వేచ్ఛతో శక్తి క్షీణించి ప్రాణశక్తిని ఇవ్వలేకపోతున్నాడు. వర్ణుడు మేఘ నిర్మాణ కౌశలాన్ని కోల్పోయి సకాల వర్షకారకుడు జలదాత కాలేకపోతున్నాడు. దిక్కులన్నీ ధూళి దూసర వర్ణంతో మానాలై భయంకరంగా నినదిస్తున్నాయి. ఏమిటిదంతా ఆచార్య?
4: మహేంద్ర, యజ్ఞాహుతులు వీరికి అందడం లేదు.
3: అదేమిటి ఆచార్య? యజ్ఞాలు జరుగుతున్నాయి, హవిస్సులు సమర్పితమవుతున్నాయి, వీరికి కాక మరెవరికి దక్కుతున్నాయవి? ఇంతటి విపరీత ధోరణి ఏమిటాచార్య?
4: మహేంద్ర, ఎక్కడ యజ్ఞం జరిగినా హోతలు, ఉద్గాతలు, హోమద్రవ్య భాగాలలో అధిక శాతాన్ని బలిచక్రవర్తికి అందేటట్లు చేస్తున్నారు.
3: బలిచక్రవర్తికి యజ్ఞాహుతులా?
4: అవునయ్యా. ఏ మంత్రం చెప్పి స్వాహ అంటే ఆ మంత్రాధిష్టాన దేవుడికి ప్రీతిహోత్రుడు హవిర్భాగాన్ని అందజేస్తాడు.
3: అంటే అందరూ బలికే స్వాహ చెప్తున్నారన్నమాట?
4: అవును. దేవఋషులు, మానవ ఋషులు ఎవరు యజ్ఞం చేసినా ఇదే క్రమం సాగుతోంది.
3: ఇది అక్రమం. క్రమం కాదాచార్య.
4: అని నువ్వు ఆగ్రహిస్తే అయ్యేదేమీ లేదు. యజ్ఞ విధి ప్రకారం హితిహోత్రుడు ప్రవర్తించాలి, జరుగుతున్నది అదే.
3: మరి దీనికి పరిష్కారం ఏమిటాచార్య?
4: ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు.
3: అదేమిటాచార్య? ఎన్నో విపత్తుల నుంచి దేవజాతిని కాపాడిన మీరే అలా అంటే ఇంకా మాకు దిక్కెవరు?
4: మహేంద్ర, ఇప్పుడు మనకు వ్యతిరేకముగా కాలము నడుచుచున్నది. కాలం కలిసి రానప్పుడు ఎవ్వరము ఏమీ చేయజాలము.
5: అలా అని మేము ఈ బాధలన్నీ భరించవలసినదేనా?
4: ప్రస్తుతానికి శ్రీమన్నారాయణము

0: स्मरणये शरण्यम्।
1: ओम नमो नारायणाय नमः।
2: యజ్ఞయాగాది ధర్మ కార్యాలకు దాన ధర్మాలకు కోశాగారాన్ని వెచ్చించి వేశానాచార్య. ఇప్పుడు ధనాగారం శూన్యమైనది, మరి మార్గాంతరం
3: ఏమున్నది? ప్రజలపై పన్నులు విధించటమే.
2: ఇప్పటికే వారిపై పన్నుల రూపంలో చాలా భారం పడి ఉంది. వేరే పరిష్కార మార్గం సూచించలేరా?
3: ఆనాడు క్షీరసాగర మథన వేళ దేవతలు మీరు కొంత ధనాన్ని సముద్రుడి దగ్గర దాచారు కదా.
2: అవును,
3: దానిలోని మీ భాగాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది.
2: మంచిది ఆచార్య. ఈనాడే సముద్రుడి దగ్గరికి వెళ్లి రాక్షస భాగంలోని ధనరాశిని తరలించుకుని వస్తాను.
4: ఎవరది ఈ జలనిధిలోని అపూప సంపదను కదిలిస్తున్నది? ఎవరు?
2: సముద్ర, నేను బలిని.
4: దొంగ వల ఏమిటిది మహాత్మా?
2: సాగర, ఇది మా నిధి, నేను తీసుకొనుచున్నాను. దొంగతనమేమున్నది?
4: ఇది మీ ఒక్కరి సొత్తు కాదు బలి చక్రవర్తి, దేవతలకు ఇందులో భాగం ఉంది. పైగా ఇప్పుడు ఇది వరుణదేవుని అధీనంలో ఉంది.
2: తప్పుకో, నాతో వాగ్యుద్ధానికి దిగకు.
4: బలీంద్ర, నేను కాపలాదారును మాత్రమే, నాపై మీరు ఇట్లా ఆయుధములు ఎత్తుట పాడి కాదు.
2: ఇది దేవతలకు రాక్షసులకు సమభాగస్వామ్యం ఉన్న నిధి, మాలో ఎవరు వచ్చినా ఇచ్చి తీరవలే. నీ ఒట్లు చేయక నన్ను అడ్డగించితేవో దండోపాయము తప్పదు.
4: ఇంద్రా, దేవేంద్రా, పహిమాం పహిమాం.
5: ఒరి బలి, దేవనిధులను తరలించకపోయే దుస్సాహసమా?
2: దుస్సాహసము కాదు, నా భాగాన్ని నేను తీసుకున్నాను.
5: ఈ భాగమా? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చినది?
2: క్షీరసాగర మథన వేళ దేవదానవులు సాధించుకున్న అపురూప వస్తువులన్నీ దేవతలే కాజేశారు. ఇక మిగిలిన ఈ ధనరాశుల్ని ఉభయులకు ఉద్దేశించి ఇక్కడ నిల్వ చేసిన ఉదంతం నీకు తెలియదా ఇంద్ర? నువ్వే విధంగా దేవతలకు రాజువో, అలాగే నేను దానవ కుల రాజుని, రాక్షస రాజ్యాధిపతిని. మాకు చెందవలసినది నేను తీసుకుంటున్నాను, ఆ హక్కు నాకుంది.
5: క్షీరసాగర మథన విజేతలం మేము, మా మాటే చెల్లాలి, ఆ అధికారం నాదే.
2: ఇంద్ర, నీ దేవతల్ని అన్ని వేళలా రక్షించుకోవడం నీవిధైనట్లే నా దానవ వంశాన్ని కాపాడుకోవడం, వారి భవ్య జీవనానికై శ్రమించడం నా కర్తవ్యం. అమరావతికి నువ్వు రాజుపోయినట్లే పాతాళానికి నేను చక్రవర్తిని. ఈ సంపదని సమంగా తీసుకునే హక్కు సహజంగానే నాకు ఉంది.
5: బలి, ముండి వదను మానుము, వెళ్ళుము. లేదా
2: శక్తి నీకే కాదు, నాకు నువ్వు కలదు.
5: నూరు యజ్ఞాలు చేసి సాధించిన మహేంద్రత్వాన్ని అవమానపరుస్తున్నావు. కాసుకో, దండనీతితో తప్ప మీ రాక్షసులకు బుద్ధి రాదు. ఓయి బలి, నీ తండ్రి తన తలను తానే తీసి ఇచ్చాడు, నేను ఇప్పుడు నీ తలను తీసివేసి శత్రు నిశేషం చేసుకుందును.
2: అంతటి మనగాడివా?
5: ఈ వజ్రాయుధమే నీ ప్రశ్నకు సమాధానం.
2: ఇంద్ర, అహంకారంతో అధికార దర్పంతో నాపై వజ్ర ప్రయోగం చేస్తావా?
5: శత్రునాశనం రాజనీతి, నీకు మరణం తప్పదు.
2: ఆచార్య, ఆచార్య, తాత, తాత ప్రహ్లాద.

0: నిత్యదాన తప్పు నెడుతుందైన ఒక సాధకునికి ఇటువంటి దుర్మరణమా? విధి వైపరీత్యము కాక మరేమిటి?
1: తాతగారు, ఎంతటి దుర్దశ ప్రవర్తించినది!
0: అమ్మా వించా, ఈ కష్టాలన్నీ చూచటకి స్వామి నాకు ఈ చిరాయువుని ప్రసాదించినట్లున్నాను.
2: సమయానికి శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవుని ప్రయోగించి బ్రతికించారు కనుక

0: తుడతడు. శుక్రాచార్యుల ఆశీర్వాదం వలన పునర్జీవితుణ్ణయ్యాను. సహనాన్ని మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఓ ఇంద్రుడికి బుద్ధి చెప్పక తప్పదు.
1: అదే నీ తక్షణ కర్తవ్యం బలి.
0: తమ ఆశీర్వాదం గురుదేవా.
1: సంకల్ప సిద్ధిరస్తు. విజయోస్తు.

0: బలి విజృంభణం ముందు దేవ సైన్యాలు మట్టి కరుస్తున్నాయి. వీరాధివీరులైన అమరయోధులు పరాజితులై పలాయనం చిత్తగిస్తున్నారు. ఆచార్య బృహస్పతి, ఏమిటి వైపరీత్యం?
1: దేవేంద్ర, కాలం మనకన్నా బలమైనది. కాల నియమాన్ని, గమనాన్ని మనం ధిక్కరించలేము. కాలధిక్కారం ప్రాణాంతకమే. ఇప్పుడు ఆ కాలం బలికి అనుకూలంగా ఉంది. అతడు ద్వియాస్త్ర శస్త్ర సంభరితుడై మహాసైన్యంతో వచ్చాడు.
0: 100 యజ్ఞాల విశేష ఫలంతో దివ్య శక్తిని సాధించిన నాకు పలాయనమా? అమరమైన దేవ సైన్యానికి తిరోగమనమా? నా మనస్సు అంగీకరించటం లేదు.
1: ఆ అభిజాత్యాన్ని, అహంభావాన్ని వదులు. స్థిమితంగా ఆలోచించు. అజ్ఞాతవాసమే మనకు శరణ్యం.
0: దేవగణిత ఈశ్వరులైన మీరే ఇలా అంటూ ఉంటే ఇక మాకు ఆ శ్రీ మహావిష్ణువే శరణు.
1: దేవేంద్ర, ఇది వరకు ఒకసారి ప్రహ్లాదుడు నీపై దాడికి వచ్చినప్పుడు విష్ణువు ఏం చేయగలిగాడు? తన నిర్మల భక్తుడైన ప్రహ్లాదుడు వైపు నిలిచి సమర్థించి నీ శక్తి కన్నా అతడి భక్తి అజేయమని లోకానికి తెలియజేశాడు.
0: శత్రువును స్తుతిస్తూ నన్నిలా నిరుత్సాహపరచటం బాగాలేదు. అది నా ఇంద్ర పదవికి, నీ ఆచార్యత్వానికి అవమానం.
1: ఇంద్ర, శాంతించు. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు, మారుతుంది. మనకు మంచి కాలం వస్తుంది. సహనం వహించు. మనం దేవగణాలతో అజ్ఞాతవాసానికి వెళ్దాం. పదా.

0: తిరిగి పంద. ఇంద్రుడు అమరావతిని వదిలి పారిపోయాడు. స్వర్గసీమల్ని వదిలి దేవగణాలు కారణవులకు పలాయనమయ్యాయి. ఇక నాదే రాజ్యం, జైలక్ష సంస్కృతి. అష్ట దిక్పాలకుల్ని కొత్తగా నియమిస్తారు. అంతా కొత్త పరిపాలన. శుక్రాచార్యులు ఆశించినట్లు ఇప్పుడు దేవలోకంలో రక్ష సంస్కృతి అమలు జరుగుతుంది. కొత్త నాగరికత ఇక్కడ పరిణవిల్లుతుంది. ఇదంతా శుక్రనీతి సాధించిన విజయం, బలి పరాక్రమానికి ఫలశ్రుతి. జై శుక్రాచార్య, జై రక్ష సంస్కృతి.
1: నారాయణ నారాయణ, నీవే మాకు దిక్కు.
2: ఏమిటి ఇంద్ర, త్రింసత్కోటి దేవతాగణాల్ని వెంటబెట్టుకుని వచ్చినావు?
1: జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియని సంగతులా ఇవి?
2: మహేంద్ర, ఏమైనది? మీ అందరి వదనములు కళావిహీనములై విషాద భరితములై ఉన్నవేమి?
1: పాహిమాం పరందామా పాహిమాం, శరణు శరణు జగద్రక్షక శరణు.
2: విషయమును చెప్పుడు.
1: చెప్పుటకేమున్నది శ్రీమన్నారాయణ, దేవతలు స్వర్గ నిర్వాసితులయ్యారు. ఆ బలి చక్రవర్తి అమరావతిని ఆక్రమించినాడు. అతని కుమారుడు బాణుడు నౌకాధిపతి అయినాడు. మాకు దిక్కెవరు? నీవే శరణు. మరి మౌనము అర్ధాంగీకారము, మరి మందహాసము సంపూర్ణాంగీకారమా?
2: కాదు సుమా.
1: శ్రీమన్నారాయణ, స్వర్గంపై విలయమేఘాలు ఆవరిస్తున్నాయి. అగ్ని దాహక శక్తి తగ్గుతున్నది. వాయువు ప్రవాహ వేగం సన్నగిల్లుతున్నది. వరుణుడి వర్షశక్తి అడుగంటుతున్నది. ఆ బలి మాపై విజయం సాధించి దిక్పాలకుల్ని మార్చి మాకీ గతి పట్టించినాడు. ఇక నీవే మాకు శరణు.
2: సకల దేవతలారా, దిక్పాలకులారా, మీ మీ వ్యధలు బాధలు నాకు అర్థమైనవి. మరికొంతకాలము మీకీ కడగండ్లు బాధలు తప్పవు. మీరందరూ మారువేషములలో

0: సాధారణ పౌరుల వలె అజ్ఞాతవాసములకు పొండు. సమయము రాగానే నేను అవతరించి ఆ బలి గర్వమును తృంచి మీకు మీ స్వస్థలములు స్వస్థానములు అనుగ్రహించును. ఈలోగా మీలో ఎవ్వరూ తొందరపడి ఏ అగాయత్యమును కానీ ఏ అకృత్యమును కానీ పాల్పడకండి. అజ్ఞాతవాసంలో సాధన చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది.
1: మీ ఆజ్ఞ శ్రీమన్నారాయణ.
2: రాజ్యంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, విపరీతాలు సంఘటిల్లుతున్నాయి. ఆచార్య, ఏం చేద్దాం?
3: ఈ ఉపద్రవాలు ఉపశమించాలంటే 7 సంవత్సరాల దివ్యయజ్ఞాన్ని చేయాలి బలి.
1: మీ ఆజ్ఞ.
4: శుక్ర, ఇన్నేళ్లుగా చేసిన యజ్ఞఫలం మాటేమిటి?
3: అవన్నీ ఒకెత్తు, ఈ యజ్ఞం ఒకటే ఒకెత్తు. ఈ యజ్ఞఫలం వలన బలికి సకల శుభాలు జరుగుతాయి.
4: నాకు అలా అనిపించడం లేదు శుక్ర.
1: అదేమిటి పితామహ?
4: బలి, నువ్వు ఎవరి అనుమతి తీసుకుని దిక్పాలకుల్ని మార్చావు?
3: నా అధికారోద్ధత అలాంటిది.
4: ఎవరి అనుమతి తీసుకుని యజ్ఞక్రమాన్ని మార్చావు?
3: ఇంద్ర పదవికి అధికారం లేదా తాత?
4: చాలా తప్పు చేశావు బలి.
3: ఏది తప్పు పితామహ? సామదాన భేద దండోపాయాలతో శత్రువును జయించడం తప్ప పితామహ. అయితే ఇక ఈ రాజనీతి ఎందుకు, రాజ్య వ్యవస్థ ఎందుకు?
4: ఏమిటి, ఏమన్నావు?
3: ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు అన్నాను తాత?
4: నువ్వు ఆ వ్యవస్థనే తారుమారు చేశావు బలి.
3: పితామహ,
4: ఈ సృష్టి విలాస క్రమాన్ని వికాస లీలను శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. ఎవరు ఏం చేయాలో ఆయన స్పష్టంగా విధి నిషేధాలు చెప్పాడు. నువ్వు ఆ క్రమాన్ని ఉల్లంఘించడమే ఈ విపరీతానికి కారణమైన అభిప్రాయం.
5: ముత్తాత గారు, విష్ణు భక్తులైన మీరు ఇంతకన్నా ఏమంటారు? మా తండ్రి గారు నిజ భుజ పరాక్రమంతో దానశీలంతో సాధించిన విజయాలకు ఆ శ్రీహరి కారణమా చెప్పండి.
4: విజయాలు వేరు, వాస్తవాలు వేరు బాణ. శాశ్వత మూల్యాల్ని ఈ తాత్కాలిక విజయాలు భ్రష్టం చేయరాదు.
5: ఇవి శాశ్వత మూల్యాలు, ఇవి తాత్కాలిక మూల్యాలు అని మనవ కొన్ని ముద్రలు కొట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా వాటిని సవరించుకునే తెలివి మనకు లేదా?
4: సవరణకు వీలైనవి కావయ్యా శాశ్వత మూల్యాలు. ఆకాశం శూన్యత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని, జలం రసతత్వాన్ని మార్చుకోగలవా?
5: ఈ వేదాంతం మాటలు మాకు వద్దు ముత్తాత.
4: సరే, మీ ఇష్టం.
6: ఈ సిద్ధాశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కశ్యపాశ్రమానికి రావటం మా అదృష్టం మహావిష్ణు.
0: దేవమాత, అదితి అమ్మ చేతి ముద్ద తినాలని వచ్చానమ్మా.
6: షడ్రుచులలో ఏ రుచి కావాలో కోరుకో.
0: షడ్రుచులకు అందని అమ్మవాత్సల్యాన్ని, ఆత్మీయ రసం చాలు నాకు.
6: సకల రసస్వరూపిణి భూదేవిని, అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీదేవిని వక్షాన ధరించిన మీ మాతృపక్ష భావన త్రిలోకాదర్శం నాయన.
0: అమ్మా, తల్లి చేతి గోరు ముద్దులు పంచభక్షాల కన్నా మెన్న.
6: అమ్మ మీద ఆపేక్షతో అలా వైకుంఠం దిగి ఇంత దూరం వచ్చావు. నీ కోరిక ఎందుకు కాదంటాను, మరి నా కోరిక తీరుస్తావా?
0: నీవు కోరడం, నేను తీర్చకపోవడమునా? నీ ఆంతర్యం అర్థమైనది. బలిచే పరాభూతులై అజ్ఞాతవాసంలో ఇడుములు పడుతున్న నీ పుత్రులు దేవగణాన్ని రక్షించడానికి నేను నీ గర్భవాసాన జన్మిస్తాను. మాతృరుణం, సమాజ రుణం తీర్చుకుంటాను.
6: ధన్యురాలను, తల్లి పేగుకు ఇంతకన్నా సార్థక్యం ఏమిటి?
0: సమస్త సన్మంగళాని భవంతు.
6: ఏమండి, పిల్లవాడి గురించి ఆలోచించారా?
7: వామనుడు కారణజన్యుడు, ఏ కల్పాంతరాల నాటి పుణ్య విశేషము. శ్రీమన్నారాయణ మూర్తికి జననీ జనకులమయ్యం, దివ్య బాలుడైన వామనుడికి ఉపనయనం చేశాం. కుబేరుడు అక్షయభిక్షాపాత్రను పంపించాడు. ఇంద్రాది దేవతలు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వదించారు.
6: అవును స్వామి, మాతృభిక్ష పితృభిక్ష అయ్యాయి, ఆచార్య భిక్ష మిగిలి ఉంది. ఈ మహర్షులు మన చిన్నారికి ఏం భిక్ష వేస్తారో?
8: తల్లి, అతడు ఏమి అడిగితే అదే ఇస్తాం.
9: జ్ఞానభిక్ష కావాలి. భిక్షాందేహి
6: వామన.
9: మహర్షులారా, అగ్ని మనకిచ్చే సందేశం ఏమిటి?
10: ఎప్పుడు పవిత్రంగా ఉండమని.
9: కాదండి.
8: మరి ఏమిటి?
9: అగ్నిదేవుడు త్యాగగుణాన్ని ఆదర్శంగా చేసుకున్నాడు. తనను తాను దహించుకుంటూ లోకోపకారం చేస్తుంటాడు. అగ్ని మనకు ఇచ్చే సందేశం అర్థమైందనుకుంటాను. త్యాగం జన్మ జన్మలకు అందరికూ ఆరాధనీయం. ఈ లోకంలో అగ్ని వంటి త్యాగశీలి దానశీలి ఎవరైనా ఉన్నారా? మీరు దేశాటనం చేస్తుంటారు కదా, చెప్పండి.
10: ఎందుకు లేరు? ఉన్నారు.
9: ఎవరు వారు?
8: ఇంకెవరు? బలిచక్రవర్తి.
9: అంతటి దానశీల బలి?
10: అలాంటి దానశీలి లేనే లేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో. ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు బలి. దానం అంటే బలి, బలి అంటే దానశీలం. ఇది ముల్లోకాలు అంగీకరించిన సత్యం.
9: అలాగా అయితే వెళ్తాను.
3: బలి, ఇది అగ్ని శాంతి హోమగుండం. అగ్నయే నమః. ఇది వరుణ శాంతి హోమం.
1: కర్పూరహ విస్సు వేస్తున్నాను.
3: ఇది పృథ్వీ శాంతి హోమగుండం.
1: నవధాన్య హోమం చేస్తున్నాను.
3: ఇది అంతరిక్ష శాంతి హోమం.
1: నా హృదయాన్ని నివేదనం చేస్తున్నాను.
3: ఇహ ఈ హోమగుండాలకు ప్రదర్శనాలు చేయండి.
1: అలాగే. ఎవరి బ్రహ్మచారి ఇటు వచ్చాడు?
9: భవతు భిక్షాందేహి నవవటువుని ప్రణవోపాసవుణ్ణి. ఓం.
1: ఏం కావాలి బ్రహ్మచారి?
9: బలి.
3: ఏమిటా ఏకవచన సంబోధన?
9: పెద్దల్ని పిన్నలు అలా పిలవవచ్చునని లోకనీతి. ఏం బలి?
1: చెప్పు బ్రహ్మచారి, ఏం కావాలి? ఏ భిక్ష కావాలి? అడుగు.
11: నాయనా బలి.
1: ఆచార్య,
3: ఇది చంద్రుడు జ్యేష్ఠమూల నక్షత్రాలలో సంచారం చేసే దివ్యమైన ముహూర్తం. నీ యజ్ఞ ఫలం అంది వచ్చే సమయం.
9: భవతి భిక్షాందేహి.
1: ఏమి ఇవ్వనయ్యా బ్రహ్మచారి?
9: అడిగింది ఇస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, లేకుంటే వెళ్ళిపోతాను.
3: భిక్షాటనానికి వచ్చి బెదిరిస్తున్నావే. బలి అంటే ఎవరో తెలుసునా?
9: ఏకవచన ప్రయోగం చేయకు బాణా.
3: చేయి చాచిన ఇంద్రుడికి ఆయుర్ధాయాన్ని దానం చేసిన విరోచనల వంశమాది. బలి చక్రవర్తి దానానికి మారు పేరు.
11: బాణా ఆవేశపడకు. ఈ బాలకుడు సామాన్య వటువులే కనిపించడం లేదు.
3: ఇంద్రుణ్ణే గడగడలాడించిన మనకు ఈ అంగుష్టమాత్రుడక లెక్క ఆచార్య.
1: బాణ, చిన్నవారైనా పెద్దవారైనా అతిథిని గౌరవించాలయ్యా.
11: అలా గడ్డిపెట్టు.
3: ముత్తాదా.
1: బాణ. బాలక, నీ నామధేయం?
9: నన్ను వామనుడు అంటారు.
12: వామ అంటే సౌందర్యం అని, శుభకరం అని అర్థాలున్నాయి. నువ్వు నిజంగా అలాగే ఉన్నావయ్యా.
1: నీకేం కావాలో కోరుకోవయ్యా.
9: ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనని మాట ఇవ్వు, అప్పుడే అడుగుతాను.
1: సత్యవాక్పాలనం చేస్తానని పంచభూతాల సాక్షిగా ఇంతకు ముందే శాంతిప్రీతి చేసిన నేను యజ్ఞపురుషుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నానయ్యా. అడుగు.
9: అడుగుతున్నా బలి.
1: అవశ్యం
9: అడుగుతున్నా. ఏం బాణా?
3: అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం.
9: అడుగుతున్నా. ఏం ఆచార్య?
11: ధర్మ సంకటం తెస్తున్నావయ్యా.
1: సందేహించక అడుగు బాల. సప్త ద్వీప విలసితమైన వసుంధర కావాలా?
9: అన్ని చోట్ల ఉండే నాకు భూమి ఎందుకు?
1: మరి బంగారు రాసులా?
9: సువర్ణ వేదాధ్యాయకి వేరే బంగారం ఎందుకు?
1: పోని అశ్వ గజ రథ పదాతి దళాలు కావాలా? ప్రపంచ సుందరాంగనలు కావాలా?
9: ఏమీ వద్దు.
1: ఏమీ వద్దా?
11: మరేం కావాలట?
3: ఇతగాడికి మతిస్థిమితం లేదేమో.
9: ఏమీ అడగకుండానే నాకు మతిస్థిమితం లేదని బాణల వారు హాస్యం చేస్తున్నారు. తీరా అడిగాక వారి మతి పోదు కదా.
3: అధిక ప్రసంగం మాను. అడుగు.
1: అడుగు బాలక.
9: ఏం శుక్రాచార్య, అడగనా?
1: అడుగు.
9: ముగ్గురు మూడుసార్లు అడుగు అడుగు అడుగు అన్నారు గనక

0: మూడు అడుగుల స్థలదానం చెయ్యి బలి, అదే నాకు ఆనందం. నే చెప్పాను కదా నా మాటలు విని బాణుడి మతి గతి తప్పుతుందని.
1: పిచ్చి నాయన, సముద్రము దగ్గరకు వెళ్ళి ఎవ్వరూ రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకోరు. ఆలోచించుకో, ఇంకో అవకాశం ఇస్తున్నాం.
2: చిరంజీవి, మరొక్కసారి ఆలోచించవయ్యా.
0: శుక్రులు అలా చూస్తున్నారేమిటి?
1: నువ్వేదో కుట్రదారుడిలా ఉన్నావు.
2: ఆచార్యదేవ, ఈ యజ్ఞ పరిపూర్తి వేళ దాన మండపంలో అటువంటి నిందలు నేను భరించలేను. బ్రహ్మచారి, ఆలోచించవయ్యా.
0: చక్రవర్తి, నువ్వు సముద్రమంతటి దాతవే, కాని నేను ఆశల్ని వ్యామోహాల్ని జయించిన వటువుని. సంతోషం, సంతుష్టి ఇవే తేజస్సుని కీర్తిని వృద్ధిపరుస్తాయి. అంచేత మూడు అడుగుల స్థలం నాకు చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు.
2: బాలయ్య, నీ ఇష్టమయ్యా.
3: మూడు అడుగుల దానవా? ఆశ్చర్యంగా ఉందే.
1: నేలకు మూరెడున్న మరుగుజ్జువాడు కదా, శరీరమే కాదు బుద్ధి కూడా పెరగలేదు.
3: బాణా, ఈ వటువుని తక్కువగా అంచనా వెయ్యకు. ఇతడు కపటి వలె కనిపిస్తున్నాడు.
1: కుర్ర కుంక, ఏం చేస్తున్నాడు ఆచార్య?
3: బలి, నువ్వు ఈ దానం చేయవద్దు. ఇతడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువేలా మాయావటువు రూపంలో వచ్చాడు.
2: శ్రీ మహావిష్ణువా?
1: మాయావటువా
4: అయి ఉండవచ్చు. అతన్ని చూడగానే నా మనసు ఎందుకో ఆనందపడింది.
0: బలి, దానం ఇవ్వనంటావా? చెప్పు, వెళ్ళిపోతాను.
3: వాగ్దాన వీరుననుకుంటున్నావా వామన? ఏది ఏమైనా ఈ దానం ఇచ్చి తీరతాను.
5: బలి, వద్దు, నా మాట వినవు. ఇతడు కపటి.
3: కానీ శ్రీ మహావిష్ణువే అంటున్నారు కదా గురువరా. శుక్రాచార్య, త్రిభువన పాదకుడైన విష్ణుమూర్తి భిక్షాందేహి అని చేయి చేస్తే అంతకన్నా ఈ బలికి మహద్భాగ్యం ఏముంది? ఆడిన మాట తప్పను.
5: బలి, పట్టుదల వద్దు, కొంచెం కొంచెం ఆలోచించు.
3: నేను ఇచ్చిన మాట తప్పను ఆచార్య. లోకపాలకుడు సృష్టి పోషకుడు అయిన విష్ణుమూర్తి చేయి క్రింద నా చేయి పైన ఉండడం కన్నా ఆచార్య, జీవితానికి ఏం కావాలి?
1: ఇతడు మాయావామనుడు వేషధారి, మీకు ఇతడి కుట్ర అర్థం కావటం లేదు. బలి, ఈ దానం చేయవద్దు.
3: ఆచార్య, నేను వెనుకాడే ప్రసక్తి లేదు, ఇచ్చిన మాట వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. వింధ్య, కమండలోదకం.
6: అలాగే ప్రభు.
3: బలి, ఈ దానం చేయకుండా మాయోపాయం చే నిరోధిస్తాను, కమండల ధారకు అడ్డుగా నిలుస్తాను. తర్ప పడుతుకుందే, కన్ను పోయిందే. వామనవటు రావయ్యా, చతుర్దశ లోకాలు ఆనందించేటట్లు నా దానాన్ని స్వీకరించి మా వంశాన్ని కాపాడు. బ్రహ్మ కడికిన పాదం.
0: ఇంకా కొలత ప్రారంభిస్తాను.
1: ఆచార్య, మీరు చెప్పినట్లే జరుగుతోంది. ఇతడు కపటి.
3: బాణ, ఇతడిని బంధించే మార్గం ఆలోచించు.
1: ఈ విశ్వరూపాన్ని బంధించగలవా ఆచార్య?
3: శాంబరి మాయల్ని ప్రయోగించండి బాణ.
1: శాంబరి మాయలు ప్రయోగించాను, అయినా ఏమీ లాభం లేకపోయింది. ఇదేంటాచార్య?
3: విష్ణుమాయ,
4: నే ముందే చెప్పాను నీ ఆటలు సాగవని. ఎందుకు వృధా ప్రయాసాలు?
1: ముసలి ముత్తాతో
3: ఆవేశపడకు బాణ.
1: ఇంత వైపరీత్యం జరుగుతుంటే విన్నకుంటారేమిటి? ఓడ్జేయమండి. మన సైన్యాలు ఇతడిని నామరూపాలు లేకుండా చేస్తాయి.
4: నామరూప శూన్యుడైన ఆ పరాత్పరుణ్ణి వేరే నామరూపాలు లేకుండా చేద్దామనుకోవటం అమాయకత్వం మనవడా?

0: నేను చెప్పినట్లు ఇతడు మాయావటుడు. వామనుడే వచ్చి గరిమాది అష్టసిద్ధులు ప్రదర్శించి ఇప్పుడు ఏకంగా ఈ భూమండలాన్ని ఏకపాదంతో కొలిచేశాడు.
1: శుక్రాచార్య, తొట్టుపడకండి, మనగడి దానశీలాన్ని భంగపరచకండి. ఈ వటు భూధవుడు మాధవుడు కనుకనే ఈ భూమండలాన్ని ఆవరించాడు. దాన సమయంలో కమండలోదకాన్ని కట్టు తగిలిన నీ కన్ను పొడిచి ఏకాఠుని చేశాడు.
0: ప్రహ్లాద, జరగబోతున్నది చూడు.
2: ఈ కపట వటువు త్రివిక్రముడై రెండవ పాదాన్ని అంతరిక్షంలోకి విస్తరిస్తున్నాడు. బుధాది నవగ్రహ మండలాన్ని అధిగమించి గ్రహ శకల వలయ సీమను తన్ని తోకచుక్కల మండలాన్ని తరించి తారామండలాన్ని కొలిచి అనంత విశ్వాంతరాలాన్ని పాదాక్రాంతాన్ని చేసుకున్నాడు. వేలిడంత వటువు పెరిగి పెరిగి భోన భోంతర విశ్వాంతరాల పరివ్యాప్తుడయ్యాడు. బలిని మోసగించాడు.
1: పిచ్చి ఆచార్య, ధనిష్ఠా నక్షత్ర మండలాంతర్గతమైన గోలోకధామం వైకుంఠం అతని నివాసం, అందుకే అంతవరకు వ్యాపించాడు. నమో నారాయణ.
0: విష్ణు భక్తులైన మీరు అంతకన్నా ఏం చెప్తారులేండి.
1: పరమదయాళు అయిన శ్రీ మహావిష్ణువు బలిని అనుగ్రహిస్తాడు.
3: బలి, రెండడుగులు కొలిచేశానయ్యా, ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు?
4: ఇంకెక్కడ మహానుభావా, నా శిరస్సును అవతరించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి.
3: అటులనే
4: శిరస్సు వంచాను, చేయి చాచాను. నా అరచేతి మీద నీ పాదారవిందాన్ని ఉంచితే శిరస్సును ధరిస్తాను స్వామి. బ్రహ్మగడిగిన ఈ పాదాన్ని, గంగ పుట్టిన ఈ పవిత్ర ప్రసాదాన్ని సేవించుకుంటాను స్వామి.
3: శుభం భూయాత్.
5: ఏమి శుభమో, ఈ రాక్షస కులపు చిరకాల కాంక్ష మరో మన్వంతరానికి వాయిదా పడినది కదయ్యా. ఏమి కాపుట్యము, ఏమి వైష్ణవ మాయ.
6: బాణా, ఏమిటా దీనాలాపాలు? నిగ్రహం పాటించు త్రివిక్రమ. నా భర్తకి ఇటువంటి శిక్ష నీకు భావ్యమేనా?
3: వింధ్య, ఈ సృష్టి విలాసం అంతా నైసిక లీల. ఈ లీలకు ఒక క్రమాన్ని, నియమాన్ని, పద్ధతిని ఏర్పరిచాను. ఇదే సృష్టి పరిపోషణం. ఈ పాలనలో భాగంగా కొన్ని కట్టుబాట్లు నిర్దేశించాను. ఎవరి పనులు వారు చేస్తున్నంతకాలం సృష్టి నియమాలు పరిరక్షితాలై ఋతు కాలమానగతులకు ఎలాంటి వైపరీత్యాలు రావు. కానీ బలి అలా కాక తన పరిధిని అతిక్రమించి వ్యవహరించాడు.
4: మిగిలిన అన్ని లోకాల వలనే నా పాతాళ లోకాన్ని సంపద్వంతం, సమృద్ధివంతం చేశాను. అన్ని లోకాల పాలకులు చేస్తున్నదే నేను చేశాను కాదా స్వామి?
3: బలీంద్ర, ప్రకృతికి ఒక నియమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. ఆ నియమాల్ని, క్రమాన్ని, గ్రహతారకతుల్ని మార్చే అధికారం నీకు లేదు. నువ్వు నీ పాతాళలోక సుఖానికై, అభివృద్ధికై సూర్యకాంతిని అక్రమంగా ప్రసరింపచేశావు. అగ్ని, వాయు, అయస్కాంత ఇంధన శక్తుల్ని ఆకర్షించేశావు. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతిని విపరీత పరిణామాలు వచ్చాయి. ఏ గ్రహానికి, ఏ లోకానికి ఎంతటి కాంతి ప్రసరించాలో, ఎంతటి ఉష్ణం ప్రసారం కావాలో ఒక నియమం ఉంది. అది విచ్ఛిన్నం చేశావు, కనుకనే ఇంతటి కథ నడిచింది.
1: అయినా అతడు మహాదానశీలి, ధర్మనిరతుడే కదా.
3: అందుకే ఈ యుక్తితో అతడికి గుణపాఠం నేర్పాను.
4: నా కళ్ళు తెరిపించావు మహానుభావ.
6: కాలనియంత, నా మాంగళ్యానికి, ఈ సామ్రాజ్యానికి ఎటువంటి కీడు రాకుండా రక్షించవయ్యా.
3: బలిదాన నిరతికి, సద్గుణ సంపత్తికి మెచ్చి అతనికి సావర్ణ మనువు కాలంలో ఇంద్ర పదవిని అనుగ్రహిస్తున్నాను.
4: తమ ఆశీస్సులు.
5: నా జీవితాశయం మన్నంతర కాలానికి వాయిదా పడినది.
3: బలి, నువ్వు పాతాళానికి వెళ్ళి నీ పాలనం నువ్వు చేసుకో. అమరావతిని ఇంద్రుడికి దత్తం చేస్తున్నాను. ఈ మన్వంతరం అంతా ఇదే వ్యవస్థ నడుస్తుంది.
4: తమ ఆజ్ఞ.
3: అంతేకాదు బలి, నీ వంటి చరిత

0: అసభ్యుడి తలపై కాలుంచినందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీ ద్వారపాలకున్నై ఉంటాను.
1: స్వామి, అంతటి శిక్ష మీరే విధించుకొనడం?
0: ధర్మం అందరికీ ఒకటే బలి, ధర్మపాలన అందరికీ విధి కాదా?
1: నాదో చిన్న కోరిక మహాశయ.
0: అడుగు.
1: నాకు ఈ భూలోక ప్రజలపై ఎంతో మక్కువ ఏర్పడినది, వీరిని చూడకుండా ఉండలేను. కనుక ఏడాదికి ఒకసారి పాతాళం నుంచి పైకి వచ్చి నా ఈ లోకవాసుల్ని చూసుకుని ఆనందించే అవకాశాన్ని అనుగ్రహించు.
0: తథాస్తు బలి. ప్రజారంజక పాలనకు మారుపేరుగా 14 లోకాలకు ప్రసిద్ధమవుతుంది. మకర సంక్రాంతి పర్వదినాలలో నువ్వు భూలోకానికి వచ్చి నీ ప్రజల్ని ఆనందంగా చూసుకుంటావు. నీ రాకకు ఆనంద గౌరవ సూచకంగా ప్రజలు తమ లోగిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు అలంకరించి నీకు స్వాగతం పలుకుతారు.
1: ధన్యుణ్ణి స్వామి.
0: బలి, నీ జీవితం లోకానికి గుణపాఠంగా నిలుస్తుంది. భౌతిక సుఖభోగ లాలస ప్రధానమైన ఐశ్వర్య సంపాదన మీ రక్ష సంస్కృతి నాగరికతల లక్ష్యం. ఇక్కడ ఆధ్యాత్మిక మానవీయ స్పందనలకు, మారణాయుధాలకు, వికృత భావాలకు ఉన్న ప్రాధాన్యం నిత్య సత్యాలకు, నియమనిష్టలకు లేదు. అందుకే నువ్వు రక్కసి ధనం, రక్కసి అధికారం మాయలో పడి నీ లోక పరిధిని అతిక్రమించావు. నీవలి ప్రకృతికి విరుద్ధంగా సంచరించి ప్రవర్తించే మనిషి ఎవరైనా, ఎంతటి వాడైనా పాతాళానికి పతనమై తీరుతాడని నీ జీవిత కథ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మానవతామృతం నిండిన సనాతన ధర్మం ఆచరించేట్టు మనిషి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. కేవలం భౌతికవాద విశృంఖలత్వం వద్దు, అలాగే కేవలం ఆధ్యాత్మికవాద అకర్మణ్యత వద్దు. భౌతిక ఆధ్యాత్మిక తత్వ సమ్మేళనమైన జీవన విధానం అందరికీ అనుసరణీయం. వామనావతారంలో త్రివిక్రమ సందేశం ఇదే.
1: ధన్యోస్మి మహానుభావ. తాతగారు మంగళాశాసనం పరగపోతున్నారు.
2: భక్తవత్సల, నారాయణమూర్తి నా తండ్రి కారణంగా ఆనాడు నరసింహాతారంలో దర్శనమిచ్చావు. నా మనవడు పరికారకుడుగా ఈనాడు వామన త్రివిక్రమ రూపంలో కనుల పండుగ చేశావు. ఒక జన్మలో రెండు అవతారాలు చూసి అదృష్టం నాకు కలిగించావు. నీ స్మరణం, నీ దర్శనం అందరికీ శ్రేయదాయకం. ఈ మానవాళిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండు నా స్వామి. ఇంతకన్నా నిన్ను ఏమి కోరగలను?

వామనుడు నాటకం విన్నారు. రచన శ్రీ పురాణ పండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇందులో వామనుడు నీలన్రాజు హరిత, ప్రహ్లాదుడు శ్రీ ఏ శివరామరెడ్డి, శుక్రుడు శ్రీ ముసునూరు రత్నబోస్, బలి శ్రీ ఏబి ఆనంద్, వింధ్యావళి శ్రీమతి వై రాజకుమారి, బాణుడు శ్రీ ఎన్వీఎస్ వర్మ, విప్రచిత్తు డాక్టర్ ఎస్వి సుబ్బరాజు, అదితి శ్రీమతి ఏ లక్ష్మీ.

ఇందు కశ్యపుడు శ్రీ ఎన్ వాసుదేవరావు, ఇంద్రుడు శ్రీ కొప్పుల అశోకానంద్, విష్ణువు శ్రీ సిహెచ్ హేమాద్రి, బృహస్పతి శ్రీ మండూరి వెంకట్రావు, సముద్రుడు శ్రీ జె సంజీవరావు, అగ్ని శ్రీ వివి స్వామి, ఋషులు శ్రీ కె దేవదాస్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ డేవిడ్ రాజు, దౌవారికుడు శ్రీ పసుపులేటి కృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ ఎ మురళీకృష్ణ, వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని, శ్రీతులు ఎస్ జగన్మోహన్ రావు, కెవి కృష్ణ, పికె మల్లికార్జున శర్మ, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. పార్వతి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి పగటికి 3:00 నుంచి పొద్దుమట్ట 5:00 దాకా ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాల్ని 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 సంబూరం చిన్నపిల్ల కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరుపురుట్టిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. గిసుంటి ఎన్నో తిల్ర కార్యక్రమాలు రాత్రి 11:00 ట్యూన్ చేసే ఉంచుండ్రి 100.2 FM. ఇంకా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5:01 దాటి 40 సెకండ్లు.

మాట చెప్పుండ్రి పాటినుండ్రి. మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 295081. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. ఈరోజు మరి దేవీ శరణ్ నవరాత్రులు మొదలైనవి. దేశవ్యాప్తంగా ఈ దేవీ శరణ్ నవరాత్రుల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణం తేడా లేకుండా అందరూ ఎంతో భక్తితో సాంప్రదాయబద్ధంగా ఈ దేవీ శరణ్ నవరాత్రులు జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ముందుగా విందాం శ్యామ్ సింగారాయ్ చిత్రం నుంచి ఈ గీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి. మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి కడప జిల్లా సిద్ధులాపురం గ్రామం నుంచి వెంకటరామరెడ్డి గారు లైన్లో ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే రామరెడ్డి గారు.
2: నమస్తే సార్, సిద్ధులాపురం నుంచి వెంకటరామరెడ్డి సార్ మాట్లాడేది, కడప డిస్ట్రిక్ట్.
1: ఎట్లా ఉన్నారు సార్, మంచిగున్నారా? మేము సుఖ, మంచిగా ఉన్నాం. మరి మీ రాయలసీమలో వర్షం కురిసిందా?
2: లేదు సార్, రాయలసీమలో వర్షమే లేదు సార్.
1: అవును, ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెద్ద వర్షం కురవలేదు.
2: పెద్ద వర్షం ఇప్పటి వరకు లేనే లేదు సార్.
1: ఎట్లా మరి పంటలు ఏం లేవు అనుకుంటా? పంటలు
2: ఏం సార్, అన్ని ఎండిపోయినాయి. ఆమ్లము, పల్లి, అన్ని ఎండిపోయినాయి సార్.
1: మరి ఇప్పుడు మీ జిల్లాలో ఈ దేవీ శరణవరాత్రులు మొదలైనాయి కదా, ఈ రోజు చేస్తున్నారా?
2: ఈ రోజు నుంచి మొదలైనాయి సార్.
1: అవును
2: సార్, ఈ రోజు నుంచి 9 రోజులు జరుగుతాయి.
1: 9 రోజుల పాటు మీ ఊర్లో జరుగుతుందా అండి?
2: జరుగుతా సార్, మా ఊర్లో కూడా.
1: అంటే విగ్రహం పెడతారా, దుర్గాదేవి విగ్రహం?
2: అవును సార్.
1: మంచిదండి, వెంకటరామరెడ్డి గారు. ఏ పాట విందాం మరి?
2: సీతయ్య మూవీ నుంచి ఇదిగో రాయలసీమ గడ్డ సాంగ్ ప్లే చేయండి సార్.
1: తప్పకుండా, ఇందులో రాయలసీమ గొప్పతనాన్ని పాటలు వర్ణించారు రచయిత, విందాం.
2: అవును సార్.

0: అంటే జెంట్స్ అండ్ లేడీసా?
1: లేడీస్ ఉంటాను, ఓన్లీ జెంట్సే.
0: పైన్ షర్ట్ మీరే కుడతారు? ఇంకా కూలీ
1: మళ్ళా టీ షర్టు, కమీసు, లేడీ షర్టు, పైజామా అవన్నీ కుడతాను.
0: మరి మీ చేతి కింద ఉన్నారు ఇంకెవరైనా? మీరే

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట వినుండ్రి. ఇప్పుడు ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరాన్ని తెలంగాణ రాష్ట్రం వనపర్తి నుంచి ఎం రామయ్య పంపించారు. మరి వీరు పూజాఫలం చిత్రం నుంచి నిన్నలేని అందమేదో నిద్రలేచినెందుకో అంటూ సాగే గీతాన్ని వినిపించమంటున్నారు. మరి వీరితో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు మను, రాణా ప్రతాప్, కార్తిక్, యామిని, భవ్యశ్రీ, చైత్రికాశ్రీ, ఎం సుధారామయ్య. మీరందరి కోరిక మేరకు ఈ పాటను అయితే వినిపిద్దాం. కానీ శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరం పంపించి పాటను వినాలనుకుంటే ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే ఎం రామయ్య కోరిన ఈ గీతం

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మాధాసు సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. మరి వీరు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రామగిరి గ్రామం నుంచి మాట్లాడుతున్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే సత్యనారాయణ గారు.
1: నమస్కారం సార్.
0: ఎట్లా ఉన్నారు సార్, మంచిగా ఉన్నారా?
1: బాగున్నాం సార్.
0: మరి మీ యాదాద్రి జిల్లాలో వర్షం పడుతుందా?
1: ఇక్కడ సరిగా ఇదంతా వెళ్ళిన పరిస్థితి అంతా వాతావరణం చేంజ్ అయింది కదా,
0: అంటే పడే అవకాశం ఉందా?
1: లేదు సార్, ఎండలు ఉన్నాయి సార్.
0: ఎండలే ఉన్నాయి, అయిపోయింది. ఇంకా సార్ మరి ఎట్లా ఇప్పుడు మీ యాదాద్రిలో ఇప్పుడు ఈ రోజు నవరాత్రులు మొదలైనాయి, ఎట్లా చేస్తున్నారా మీ ఊళ్ళో?
1: నడుస్తున్నాయి సార్ కార్యక్రమాలు, అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తుంటారు అక్కడ అన్ని కార్యక్రమాలు.
0: అవునవును, ఈ రోజు మొదటి రోజు కాబట్టి చాలా
1: అవును సార్
0: ఎక్కువ పూజా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత రేపటి నుంచి యథావిధిగా ఉంటుంది అన్నట్టు, ఈ రోజు ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా.
1: ఈ రోజు సార్ ఈ రోజు ప్రారంభం కదా సార్.
0: మీకు యాదగిరి గుట్ట ఎంత దూరం మీ ఊరు నుంచి?
1: మా రాయగిరి గ్రామం నుండి 6 కిలోమీటర్ సార్, 6 కిలోమీటర్లు.
0: అరే మరి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, వెళ్ళి రావచ్చు మరి మీరు?
1: నేను డ్యూటీ చేసేది అక్కడే సార్, యాదగిరిగుట్ట మండలంలోనే. కింద మండలం సార్ పైన టెంపుల్ సార్ గుట్ట పైన.
0: అవును
1: అదే సరిగా
0: చాలా
1: భువనగిరి పక్కనే
0: అదృష్టం మరి, ఎందుకంటే చాలా ఎందరో మంది యాత్రికులు వస్తుంటారు మీరు అలాంటి ఊళ్ళో పనిచేయడం.
1: చాలా బిజీగా విఐపీలు అందరూ వస్తుంటారు సార్, అన్ని రాష్ట్రాల నుండి వస్తుంటారు సార్.
0: అవునవును,
1: ఫారినర్స్ కూడా వస్తుంటారు సార్ ఈ టూరిజం విజిట్ చేయడానికి.
0: అవునవును,
1: చాలా ఈ మధ్యలో బాగా ఫేమస్ అయింది సార్ అది.
0: అవునవును, చాలా బాగా చేశారు.
1: పాత కట్టడం వాటి మీదనే కొత్త కట్టడం మళ్ళీ.
0: అవునండి, చాలా మంచిగా చేశారు. మరి ఏ పడ విందాం సత్యనారాయణ గారు?
1: సార్ గోపాలుడు భూపాలుడు ఎంత బాగుంది.
0: మంచిదండి, మీరు కోరిన ఈ పాటను వినిపిస్తున్నాం, ఇందాం మరి.
1: ఓకే థ్యాంక్ యూ సార్.

పాటినుండ్రి. ఈ కార్యక్రమం నిత్యపు జమట్టు 5 నుంచి 5:30 దాకుంటది. ఇక ఇప్పుడు ఫోన్ గలడోళ్ళు ఫోన్ చేయని వాళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయండి. ముచ్చట్టు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాటలు ఇనుండ్రీ.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసునిండ సమయం 5:30 దాటి 38 సెకండ్లు. ఇప్పుడు సంబురం, చిన్నపిల్లల కార్యక్రమం. బడిపిల్లల మాటలు, పాటలు, కథలు, ఏకపాత్రాభినయాలు ఇట్లా అన్ని తీల్రా వినిపించే కార్యక్రమం ఈ సంబురం కార్యక్రమం. ప్రతి ఆదివారం పొద్దుమట 5:30 ఉంటుంది. ఈ కార్యక్రమం వినే ముందు
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎరటి సంబురం బడిపిల్లల పాటలు మాటలు కథలు గేయాలు ఏకపాత్రాభినయాలు ఇనిపించే కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం.
2: చిన్నపిల్లల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సంబరం కార్యక్రమంలో పాల్గొనబోతున్న వారు ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పుట్టి మండలంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల విద్యార్థినులు. నా పేరు రాణి, 9వ తరగతి చదువుతున్నాను. ఈ కార్యక్రమంలో ముందుగా పల్లెటూరి పిల్లగాడా అనే పాట పాడబోతున్న వారు 6వ తరగతికి చెందిన రామ్ టెంకి సౌమ్య మరియు బృందం.

0: తదుపరి నిత్య సత్యాలు ఆనిముత్యాలను వివరించబోతున్నది 9వ తరగతికి చెందిన కత్తెల్ల శ్రీకన్య.
1: కిరణాలు వెన్నీ ఉన్నా వెలుగు ఒక్కటే, చరణాలు వెన్నీ ఉన్నా పల్లవి ఒక్కటే, చదివేది ఎంత చదువు అయినా విద్యార్థి లక్ష్యం ఒక్కటే. మన ఇంట్లో విద్యుత్ లేకపోతే ఇల్లంతా చీకటిగా ఉంటుంది. అలాగే విద్యార్థి జీవితంలో చదువు లేకపోతే ఆ విద్యార్థి జీవితం అంతా చీకటిగా మారుతుంది. నిప్పు అనే అగ్నిలో దూకితే మన శరీరం అగ్నికి ఆహుతవుతుంది, అందవికారంగా మారుతుంది. దానికి బదులుగా చదువు అనే సముద్రంలో దూకితే మన జీవితం ఆనంద హరివిల్లులా విల్లు విరుస్తుంది. గాలి మనకు కనిపించదు, కానీ అదే మనకు ప్రాణం పోస్తుంది. ఓటమి సంతృప్తిని ఇవ్వదు, కానీ అదే విజయానికి దారితీస్తుంది.
0: తదుపరి స్ఫూర్తిదాయకమైన విషయాన్ని వివరించబోతున్నది 9వ తరగతికి చెందిన జాడి అమూల్య.
2: 13 ఏళ్ల వయసులోనే ఎంతో ఘనత సాధించి ప్రపంచంలోని ఆడపిల్లలందరికీ ఆదర్శంగా నిలిచిన మలాలా గురించి తెలుసుకుందాం. బాలికలు చదవరాదని విధించిన ఆజ్ఞను ఉల్లంఘించింది. ధైర్య సాహసాలు ప్రదర్శించి బడికెళ్లింది. చదువుకోవడానికి తనకున్న హక్కును లాక్కోవడానికి మీరెవరని ప్రశ్నించింది. తాలిబన్ల ఉగ్రవాద చర్యలకు ఎదురొడ్డి నిలిచింది. నోబెల్ శాంతి కపోతమై స్వేచ్ఛగా ఎగిరింది. అచంచల ధైర్య సాహసాలతో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ బాలిక మలాలా యూసఫ్జాయ్. 1997 జూలై 12 పాకిస్తాన్లో జన్మించిన మలాలా ప్రపంచం గర్వించే సాహస బాలికగా పేరు తెచ్చుకుంది. సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచిన అతన్ని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరీసాలే నాకు ఆదర్శం అని గర్వంగా చాటింది. అత్యుత్తమ ఔదార్యానికి నిలువెత్తు నిదర్శనమై నిలిచింది. సత్యార్థి కైలాష్ ప్రకాష్ బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడు. ఈయనతో కలిసి 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని అందుకొంది. ఇలా మలాలా అందరికీ ఆదర్శంగా నిలిచింది.
0: తదుపరి పద్య వివరణ ఇవ్వబోతున్నది 9వ తరగతికి చెందిన పూదరి రమ్య.

0: ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, అష్టదిగ్గజాల పేరుతో 8 మందిని తన ఆస్థానంలో నిలిపి రాజ్య పరిపాలన చేశారు శ్రీకృష్ణదేవరాయలు. ఆ రోజుల్లో తుంగభద్ర నది పొంగి ప్రవహించింది. రాజ్యమంతా సస్యశ్యామలంగా ఉంది.
1: తదుపరి వైజ్ఞానిక విషయాన్ని తెలియజేయబోతున్నది 9వ తరగతికి చెందిన జరుపుల మమత.
2: ప్రకృతి సేద్యం పర్యావరణ హితం. వ్యవసాయం కూడా భూమి ఉష్ణోగ్రత పెరగడానికి అంటే గ్లోబల్ వార్మింగ్ కు ఒక కారణమే. వాతావరణంలో హరిత వాయువుల్లో సుమారు 13% వ్యవసాయ పద్ధతుల నుంచి ఉత్పత్తి అయినవే. వాతావరణంలో ఉన్నంత కార్బన్ మట్టిలోనూ ఉంటుంది. దాన్ని దున్నినప్పుడు ఆ కార్బన్ ఆక్సిజన్ లాంటి జీవవాయువులతో కలిసి బొగ్గు పులుసు వాయువుగా తయారవుతుంది. వృక్షాలు ఉన్నట్లయితే ఈ బొగ్గు పులుసు వాయువును పీల్చుకుంటాయి. కానీ ఆహారం కోసం అడవులను నరికి వ్యవసాయం చేయడం వల్ల వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు మట్టం పెరిగిపోతుంది. కృత్రిమ ఎరువులు, పురుగుల మందులు, పంట కోత తర్వాత పొలంలో చెత్తను కాల్చడం వల్ల వ్యవసాయ కాలుష్యం మరింత పెరుగుతోంది. జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహారపు అవసరం కూడా పెరుగుతోంది. అందుకే కనీసం పర్యావరణానికి హాని కలిగించని వ్యవసాయ పద్ధతులను పాటించడం, పొలాల చుట్టుపక్కల చెట్లను పెంచడం, కృత్రిమ ఎరువులను వాడకపోవడం వల్ల పర్యావరణానికి వ్యవసాయం వల్ల జరిగే హానిని ఎంతో కొంత తగ్గించవచ్చు.
1: తదుపరి

0: తదుపరి జానపద కళారూపం ఒగ్గు కథను గురించి వివరించబోతున్నది 9వ తరగతికి చెందిన దుర్గం కీర్తన.
1: ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్థం. ఒగ్గు కథల్ని తెలంగాణ ప్రాంతంలోని గొల్ల కుర్మలు తమ కుల పురాణంగా భావిస్తారు. కుర్మలు ఈ కథలను ఎక్కువ ప్రచారం చేశారు. ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి, ఒక నాటకలను వీక్షించినంత ఆనందం, ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి, ఒక సంగీత కచేరీలో దొరికేంత రసాస్వాదన లభిస్తుంది. ఒగ్గుడోలు అన్ని వాయిద్యాల్లోకెల్లా పెద్దది, ముఖ్యమైనది, గంభీరమైన ధ్వని చేస్తూ ప్రతి సన్నివేశంలో తప్పక మోగే వాయిద్యం డోలు. ఒగ్గు కథ నాటక ప్రక్రియ కాదు, అయినా నాటక సన్నివేశాలు అనేకం ఉన్నాయి. సాంప్రదాయ వేషధారణే కాని పాత్రోచిత వేషధారణ ఉండదు. కథకులు కథను చెబుతూ వెంటనే తమను తాము పాత్రలుగా మలుచుకుంటారు. ఒగ్గు కథ నిర్వహణలో శబ్దం పాత్ర కీలకమైంది. సంభాషణలు, ధ్వన్యనుకరణలు, రాగాలు అన్ని శబ్దంపైనే ఆధారపడి ప్రవర్తిల్లుతాయి. సంభాషణలు స్త్రీ పురుష పాత్రలకు అనుగుణంగా మలుచుకుంటారు. గొర్రెలాగా అరవటం, గొర్రెల కాపర్లు చేసే విచిత్రమైన ధ్వనిని అనుకరిస్తూ శ్రోతల్ని నవ్విస్తూ ఉంటారు. మిద్దెరాములు, చుక్కసత్తయ్య లాంటి ఒగ్గు కళాకారులు ప్రపంచపు జానపద కళావనికపై ఒగ్గు కథా రూపాన్ని స్థిరంగా నిలిపారు. ఈ కళారూపాన్ని భావితరాలకు అందిద్దాం. జై తెలంగాణ, ధన్యవాదములు.
0: తదుపరి సామెతను వివరించబోతున్నది 9వ తరగతికి చెందిన కామ్రే వందన.
2: తా చెడ్డ కోతి వనములా చెర్చినట్లు, అంటే కోతి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటుంది. ఎప్పుడేం చేస్తుందో ఊహించడం కష్టం. అంటే దానికి ఒక పద్ధతి అంటూ ఏదీ ఉండదు. అల్లరి పిల్లలు బుద్ధిగా ఉండే పిల్లల్ని ప్రేరేపించి అల్లరి పనులకు పురికొల్పినప్పుడు ఈ సామెతతో పోలుస్తారు. ఉదాహరణకు, రాజు ఎప్పుడూ క్లాస్కి రాడు, వచ్చినా నోట్స్ రాసుకో.

0: ఆ చెడ్డకోతి వనమల్లా చేర్చినట్లు వాడితో పాటు రాకేష్ను సురేష్ను కూడా ఆటలకు తీసుకువెళ్లి వాళ్లను చెడగొడుతున్నాడు.
1: మబ్బుకు మనసే కరిగితే అనే పాట పాడబోతున్న వారు 9వ తరగతికి చెందిన చల్లూర్కార్ దీక్ష మరియు బెడికల మౌనిక.

0: జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
1: తదుపరి ఏకపాత్రాభినయాన్ని చేయబోతున్నది 9వ తరగతికి చెందిన సుంపుటం జ్యోతి. పాత్ర పేరు రాజకీయ నాయకుడు ప్రగల్భాల పాపారావు.
2: ప్రియమైన ప్రజల్లారా, అక్కా చెల్లెల్లారా, అన్నా దమ్ముల్లారా, మీరంతా నా మాటల్ని శ్రద్ధగా వినండి. సత్య ప్రమాణంగా మీరంతా నా తోబుట్టు లాంటి వాళ్లే. నిజానికి మనమందరం ఒక్కటే. మీ అందరి కోసం రాబోయే ఎన్నికల్లో నిలబడుతున్నాను. మీరంతా నాకే మీ ఓట్లేసి గెలిపించండి. మీకెంతో మేలు జరుగుతుంది, అది మాటల్లో చెప్పలేను. తల్లుల్లారా, తండ్రుల్లారా, మీకంటే చిన్నవాణ్ణి, మీకందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నాకే ఓటేసి గెలిపిస్తే మీ అందరికీ స్థలాలు ఇచ్చేస్తాను. ఇష్టం వచ్చినంతేసి ఇల్లు కట్టేసుకోండి. మన ఆదిలాబాద్ లోని అడవులన్నీ మీకే. మరో మాట చెప్తున్నాను, వినండి. నేనే కనుక గెలిస్తే ఈ దట్టమైన అడవుల్లోని కలపంతా ఉపయోగపడే పథకం వెంటనే ప్రవేశపెడతాను. అది కార్యరూపం జరిగే సమయానికి మీలో ఒక్కరు కూడా నిరుద్యోగిగా మిగలరని హామీ ఇస్తున్నాను. ఈ అడవులన్నీ మంచిగా ఉపయోగిస్తే మీకెవ్వరికి కాలుష్య సమస్య ఉండదు. అయ్యా, బాబు, నన్ను మర్చిపోకండి. మీరంతా ఈ ప్రగల్భాల పాపారావుకే మీ ఓటేసి గెలిపించండి. నా గుర్తు చింత చెట్టు. చింతలు తీరి మీరంతా సుఖంగా ఉండాలంటే చింత చెట్టుకే మీ ఓటు. గుర్తులు ఎన్నున్నా చింత చెట్టే మన గుర్తు. అభ్యర్థులెందరున్నా ఈ పాపారావే మీ శ్రేయోభిలాషి. చివరగా మరొక్క విషయం గుర్తు చేస్తున్నాను. ఆ హరిహరాదులే తలకిందులుగా తపస్సు చేసినా, నా కుర్చీ కాళ్ళు చేతులు విరగొట్టినా సరే మీ యోగక్షేమం కోసం మీ సేవలో ధన్యత పొందుతాను. తప్పితే నాకున్న ఊపిరి ఉండేంత వరకు ఆ స్థానాన్ని వదిలిపెట్టను. విద్యార్థుల్లారా, మీరంతా నిర్భయంగా ఉండండి. విద్యారంగంలో ఎల్కేజీలు యూకేజీలు ఉన్నట్టుగానే లీకేజీలను కూడా ఆమోదించేస్తాను. అందుకే నవ యువతి యువకుల్లారా, మీ ఓట్లన్నీ నాకే, మీ మద్దతంతా నాకే, మీ అండాదండలన్నీ నాకే నాకే నాకే. క్షమించండి, పొరపాటైనా ఏమాత్రం తప్పు చేసినా సవినయంగా ఒప్పుకునే స్వభావం నాది. అందుకే నా మాట దిద్దుకుంటున్నాను. నాకేసిన దండలన్నీ మీకే, మీ అన్న మాత్రం నాకే. మరిచిపోకండి, చింత చెట్టు గుర్తుకే మీ ఓటు, ప్రగల్భాల పాపారావుకే మీ ఓటు. జై హింద్, ధన్యవాదాలు.
1: సూక్తులను వివరించబోతున్న వారు 9వ తరగతికి చెందిన డోంగ్రే ప్రియాంక మరియు రామ్టెంకి లావణ్య.
3: వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు, అన్నారు స్వామి వివేకానంద గారు.
4: ఓడిపోతానేమోనన్న భయం గెలుపులకు దక్కనివ్వకుండా చేస్తుంది, అన్నాడు ఎమర్సన్.
3: కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది, అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు.
4: పారిపోయే వాణ్ణి చూసి పిల్లి కూడా బెదిరిస్తుంది, కాని ఎదురు నిలిచిన వానికి పులి కూడా భయపడుతుంది, అన్నాడు సుభాష్ చంద్ర బోస్.
3: ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువ కరువైపోతే అది కంఠశోష, అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.
4: సత్యాన్ని త్రికరణ

0: శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు అన్నారు స్వామి వివేకానంద గారు.
1: తదుపరి హ్యాపీ న్యూ ఇయర్ అనే పాటను తామే స్వయంగా రాసి బాణీ కట్టి ఆలపించబోతున్న వారు 6వ తరగతికి చెందిన దుర్గం సౌందర్య మరియు కొండగుర్ల రీచా.

0: టు ఆల్ ఇండియన్స్.
1: తదుపరి క్రీడా విషయాన్ని వివరించబోతున్నది 9వ తరగతికి చెందిన గోగర్ల ప్రియాంక.
2: టెన్నిస్ ఆట ఎలా మొదలైంది? ప్రాచీన కాలంలో గ్రీకులు, రోమన్లు టెన్నిస్ ను పోలిన బంతి ఆటను ఆడేవాళ్లు. క్రీస్తు శకం 1050లో ఈ ఆట ఫ్రాన్స్ కు పాకింది. ఫ్రెంచ్ వారు దీనికి జూడేపాము అని పేరు పెట్టారు. తర్వాత టెన్నిస్ అనే ఫ్రెంచ్ పదం నుంచి టెన్నిస్ అనే మాట పుట్టింది. 14వ శతాబ్దం నాటికి ఫ్రాన్స్ అంతటా ఈ ఆట పాకింది. 1496లో ప్యారిస్ ప్రపంచంలో మొట్టమొదటిసారి టెన్నిస్ కోర్ట్ నిర్మించారు. అది ఇప్పటికీ ఉంది. కాలక్రమంలో ఇతర దేశాలకు ఈ టెన్నిస్ ఆట విస్తరించింది. టెన్నిస్ లో డెవిస్ కప్ అనేది తొలివాళ్లలో పేరు పొందిన టెన్నిస్ పోటీగా ఉండేది. తర్వాత వింబుల్డన్ టెన్నిస్ పోటీలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. మొట్టమొదటి ప్రపంచ టెన్నిస్ విజేత క్లేర్చ్ అనే ఫ్రెంచ్ క్రీడాకారుడు, తర్వాత టెన్నిస్ పోటీలకు మహిళా క్రీడాకారులు మరింత ప్రతిష్ట పెంచారు. అలా టెన్నిస్ ను అందమైన ఆకర్షణీయమైన ఆటగా మలిచారు.
1: తదుపరి వింతలు విశేషాలను వివరించబోతున్నది 9వ తరగతికి చెందిన మురుగుడి పుష్పల.
3: అనకొండ ఎదుగుదల ఆగదు, జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వీటి జీవితకాలం 10 నుండి 12 ఏళ్లు, కొన్ని 30 ఏళ్ల వరకు కూడా జీవిస్తాయి. గూస్ట్ క్రాప్ జాతికి చెందిన పీతల కండ్లు నిజంగానే దయ్యాల కండ్లలా ఉంటాయి. చీకట్లో వీటిని చూస్తే ఎవరైనా భయపడటం ఖాయం. మగకంజర గాడిదకు, ఆడగాడిదకు పుట్టిన జంతువును జాంకీ అంటారు. బటర్ఫ్లై ఫిష్ అనే జాతికి చెందిన చేపలను జాగ్రత్తగా చూసుకుంటే 10 ఏళ్ల వరకు జీవిస్తాయి. తాజ్మహల్ నిర్మాణాన్ని క్రీస్తు శకము 1632లో మొదలుపెట్టి 1653 నాటికి పూర్తి చేశారు. దాదాపుగా 22 ఏళ్లు కట్టారు. తాషర్ అనే జంతువు కన్ను పెద్దగా ఉంటాయి. ఒక్కో కన్ను దాని మెదడంతా బరువుంటుంది.
1: తదుపరి విజ్ఞానంతోనే వికసించు జగత్తు అనే పాట పాడబోతున్న వారు 9వ తరగతికి చెందిన దుర్గం శ్రావణి మరియు బృందం.

0: సంబరానికి విద్దు.
1: ఇంతటితో సంబరం కార్యక్రమం ముగిసినది. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రానికి మా ప్రత్యేక ధన్యవాదములు.
2: ఇప్పటిదాక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కండి, మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది ఇయాలటి సంబురం చిన్నపిల్ల కార్యక్రమం. ఈ సంబురం కార్యక్రమం ప్రతి ఐతారం పొద్దామంటూ 5:30 ఉంటుంది. ఇక రేపు పొద్దామంటూ 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు, బజారత్నులకు చెందిన కుంభోజీ నాగజ్యోతితో ముచ్చటింటారు పాటల నడమ, ముచ్చట పెట్టింది సిహెచ్ దివ్యారాణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈపొద్దమట్టు 6:20 పల్లె పదాలు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం, తర్వాత జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గే రాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట, తర్వాత క్యాబేజీ కాలీఫ్లవర్ సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట. రాత్రి 9:30 పాడి తల్లి డాక్టర్ ఉదారి నారాయణ కథానిక ప్రసారమవుతుంది. ఈ కథానికను రేపొద్దు 8:30 మళ్ళా వినొచ్చు. ఇక ఇనుండ్రి రాత్రి 9:45 ఎనకటి గ్రామ పాలన గురించి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళ నలిమెల రాజేవతో ముచ్చటింటూ ముచ్చటపెట్టింది యు దినేష్. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు ఆనంద్ మఠ్ హిందీ రేడియో నాటకం మొదటి భాగం వింటారు. రచన బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రేడియో నాటకీకరణ విశ్వప్రకాష్ దీక్షిత్ బటుక్, నిర్వహణ సుదర్శన్ కుమార్. ఇక ఈపూట ప్రసారమే సినిమా పాటలయాలలో రాత్రి 7:45 దిల్ పసంద్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 8:00-8:45 ఉషారు సరదా సనీ గీతాలతో సందడింటుంది. రాత్రి 10:30 మధురిమ మనసుకు హత్తుకునే పాత కొత్త మధుర గీతాలు నచ్చు. ఇవి ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శివ అమృతవాణి మొదటి భాగం వింటారు. గానం అనురాధ పౌడ్వాల్. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం ప్రాణాయామ సూత్రాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, తర్వాత బాలాలయంలో బాసర నవరాత్రి మహోత్సవాలు సుప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇంటరు సమర్పణ కేలేని, తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 51వ భాగంలో పింగళి సూరణ గురించి ఇంటరు. రేపొద్దమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు బశారత్నూరుకు చెందిన కుంభోజీ నాగజ్యోతితో ముచ్చటింటారు. పాటల నడుమ ముచ్చటపెట్టింది సిహెచ్ దివ్యారాణి. ఇక రేపొద్దమట్టు 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు నిన్పించే కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర విఠల్ బృందం పాడిన గోండీ భజనలు మొదటి భాగం, తర్వాత మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన మర్సకోల గోదావరి బృందం గోండీ భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే పాటలు, వీటిని జువారింగ్ పాటలంటారు మొదటి భాగం. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పత్తి సాగులో చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది పి అశోక్. తర్వాత జున్ను పాలు ప్రాముఖ్యత, ఈ అంశం గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కే లెనిన్. ఇక రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి మేమే మేకపిల్ల అదిగో బస్సు కథలు ప్రసారమవుతాయి. చదివినది వేమూరి సాధన. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సమయం 6:10 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నా నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది, నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవా బయలుదేరి వెళ్లారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గోయ్ రాకోన్ యాత్రలో ఆయన ఈ సాయంత్రం పాల్గొననున్నారు. చీప్టెంప్స్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు సాగే పాదయాత్రలో పాల్గొని అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి గోవా నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎడ్యూటెక్ 2025 సర్వే ప్రకారం ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పిల్లల్లో 77% మంది ప్రాక్టీస్ లెర్నింగ్ కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. సంప్రదాయ విద్యా విధానాలకు సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, విద్యా సంస్థల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి రావాలని సూచించారు. ఈరోజు హైదరాబాద్లో బ్రిలియన్స్ ఏఐ సాఫ్ట్వేర్ సూట్ను మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చుబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ రన్ను వారు జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ధర్నాలు, నిరసనలకు పోలీసులు అవకాశం కల్పించారని, రాహుల్ గాంధీ స్వేచ్ఛగా సభలు నిర్వహిస్తున్నా అడ్డుకోలేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా నేతలను పదే పదే గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు, ములుగు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్లో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖ్య సమావేశం జరిగింది. ప్రజలచ్చే ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ప్రజా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మోదీ అనుసరిస్తున్న నాగరిక్ దేవోభవ సూత్రాన్ని కొనియాడారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి

0: శివరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండరీలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తీసుకొస్తానని, అందుకు తేదీ సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనను తప్పుబడుతూ ఓటు కోల్పోయిన వారెవరైనా ఉన్నారా అని రామచంద్రరావు ప్రశ్నించడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన నాయకులే నేడు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
1: తమ ఉనికిని కోల్పోయిన ఈ జిల్లాలో తమ ఉనికిని మళ్ళీ ప్రభావాన్ని చూపేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఆవిర్భావ దినోత్సవం పేరిట 10 సంవత్సరాలు పూర్తవుతుందని దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి ఒక పేరిట బీఆర్ఎస్ ఈరోజు చేస్తున్నటువంటి నాటకాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
0: రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, వాటి ఉపసంహరణ రేఖ తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాల్పల్లి మీదుగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, పటాన్చెరులో అత్యల్పంగా 17.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారి ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు ఉత్సవాలను ప్రారంభించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాది కొత్తగూడెం జిల్లాలో అటవీ నేరాల నియంత్రణ, అటవీ సంపద సంరక్షణకు ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు అటవీ సంబంధిత ఫిర్యాదులు, సమాచారాన్ని సత్వరమే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. జనగాం జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉద్యమ సాధన కమిటీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులర్పించి ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సైదాపూర్ గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ రాధికా రామ్ గౌడ్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాల వడ్లను గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయించగా, వీటిలో 199 కేంద్రాలను సన్న రకాల ధాన్యం కొనుగోలుకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో 2 రోజుల పాటు ఆసిఫాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కోవా విజయ్ నేతృత్వంలో జరిగే 12వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026ను ఎంపీ గెడమ్ నగేష్, జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజల ఇళ్ల నుంచి బయటికి వెళ్లే ముందు తలుపులు, కిటికీలకు పటిష్టమైన తాళాలు వేయాలని, వెనక తలుపులు, బాల్కనీలను కూడా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.

0: చూసావా?
1: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ. సమయం 6:20 దాటి 24 సెకండ్లు. ఇప్పుడు పల్లె పదాలు. పల్లెల్లో పాడుకునే వివిధ జానపద పాటల్ని, కైగట్టిన పాటల్ని, భజనల్ని, గురుబోధ తత్వాల్ని వినిపించే కార్యక్రమం ఈ పల్లె పదాలు కార్యక్రమం. ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇవాళ్టి కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం, తర్వాత జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గే రాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.

0: ஜஹான் மொட்டிமலா
1: சைபோல்
0: கஜா பபலா
1: சைபோல்
0: நடுவுல தாமரா
1: சைபோல்
0: புரத புள்ளா
1: சைபோல்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபோல்
3: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: LIC ప్రతిక్షణం మీకు తోడుగా.
6: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్లోనైనా. వా,
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పల్లె పదాలు. పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగా లిందాం ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం. ముందుగా ఈ పాట.

0: ఇప్పటిదాకా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం విన్నారు. ఈ భజనలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపోయినకుండ్రి, మా కొత్త కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ని పొందుండ్రి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధాన్ దీది.
3: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
5: బడ్జెట్ రెడీ అయిందా?
4: 5,000 మిగిలాయి.
5: కొత్త చీర తీసుకుంటావా?
4: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
5: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
6: ఆర్బీఐ అంటుంది
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరేంటున్నారు పల్లె పదాలు. పల్లెల్లో పాడుకునే వివిధ జానపద పాటల్ని, కైఘట్య పాటల్ని, భజనల్ని, గురుబోధ తత్వాలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందాం జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గే రాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం. ముందుగా ఈ పాట.
5: శ్రీ సద్గురు బోరి గంగాధరయ్య గారి భజనా మండలి, గ్రామం అడా, మండల్ జైనత్, జిల్లా ఆదిలాబాద్, రామతారకం యొక్క పాటలు పాడేవారు.

0: వారు పేటి ఉగ్గే సుదర్శన్, తబల బోడుకుంటి చంద్రన్న, తీగల పోశెట్టి, పైశెట్టి బాపురావు, దోడ శంకర్, బుర్రి నాగన్న, ఉగ్గెరాజు.
1: రామరామాయని నా స్వామివని నిన్ను నమ్మిన దానికి మమ్ముని రక్షించి నీ అనుగ్రహముని ప్రసాదించుమని మేము కోరుచున్నాం.

రామబ్రహ్మానందమనురా, అతి ప్రేమతోడుట కాని కొనియాడుకోరా, పంచావించతి తత్వం పరిశోధించుమురా, పంచాక్షరి మంత్రము పంచి చదువుమురా. అంటే ఐదు విధములైన తత్వాలని మీరు పరిశోధించుకోండి. ఆ పంచాక్షరి యొక్క మంత్రంని పంచి చదివితే ఏ విధంగా జరుగుతుంది?

వేదాంత శ్రవణమును జాడ తెలిసి భజించుచుండెను. వేడుకతోని వేదాంతము వేదాల యొక్క దాన్ని శ్రవణము చేసి దాని జాడ తెలుసుకున్న వాళ్ళే భజించుచుండినప్పుడే నిజమైన గురు అయిన పుత్రుడు అన్నది దీని యొక్క భావన.

ఇప్పటిదాక జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గెరాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం విన్నారు. ఈ భజనలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి పల్లె పదాలు కార్యక్రమం. ఈ పల్లె పదాలు కార్యక్రమం ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమర విఠల్ బృందం పాడిన గోండీ భజనలు మొదటి భాగం, తర్వాత మావలా మండలం వాగాపురు గ్రామానికి చెందిన మర్సకోల గోదావరి బృందం గోండీ భాషలో వినిపించే ఆడుతూ పాడుతూ

0: పాడుకునే జువారింగ్ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల ఒక సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 2. విద్యా అర్హతలు, అభ్యర్థులు ఫిజిక్స్ లేదా బయోమెడికల్ సైన్స్ విభాగంలో ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ డిగ్రీ కలిగి ఉండాలి. సైన్స్ విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి లేదా సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తులకు ఆఖరి తేదీ 17 అక్టోబర్. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా iithdot.ac.in ను సందర్శించవచ్చు. ఇప్పుడు ఇంకొక సమాచారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు: ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 1, ఫార్మసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సిలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1, మల్టీపర్పస్ పీడబ్ల్యూ 2. విద్యా అర్హతలు: ఆయుష్ మెడికల్ ఆఫీసర్కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద, యునానీ, హోమియోపతి లేదా న్యాచురోపతి విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫార్మసిస్టుకు డి ఫార్మసీ, ద్వి ఫార్మసీ లేదా ఫార్మాడీలో ఏదో ఒక కోర్సు పూర్తి చేసి ఉండాలి. సైకోసోషల్ కౌన్సిలర్కు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఎస్డబ్ల్యూ పూర్తి చేసి ఉండాలి. యోగా ప్రొఫెషనల్, న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఎంపీడబ్ల్యూ కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు విధిగా సైకిల్ లేదా మోటార్ సైకిల్ నడపగలగాలి. వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్లకు 5 ఏళ్లు, పీడీడబ్ల్యూ బీడీలకు 10 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్లైన్లో అందించాలి. దరఖాస్తులకు ఆఖరి తేదీ 22 అక్టోబర్. ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్, వయసు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు మెడ్చల్ మల్కాజ్గిరి .telangana.gov.in ని సందర్శించవచ్చు. ఇప్పుడు ఇంకొక సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి గణేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అరే కృష్ణ మూవెంట్ చారిటీస్ ఫౌండేషన్ కంపెనీలో 67 ఖాళీలు, ఆదర్శ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 34 ఖాళీలు ఉన్నాయని వారు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉద్యోగాలు చేయవలసి ఉంటుందన్నారు. బయోడేటా, విద్య అర్హత పత్రాలు, ఆధార్, ఎంప్లాయ్మెంట్ కార్డు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని వారు సూచించారు. ఇది ఇయాలటి విద్యా ఉద్యోగ సమాచారం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్

0: లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయ గోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ధి చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
1: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్ధికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్ధతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటి నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన 1,000,000 మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటి మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్ లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు

0: మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 26లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో రెండు దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జెమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 అక్టోబర్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:15 దాటి 20 సెకండ్లు.

ఇల్లు యౌసం, యౌసందారుల కార్యక్రమం. యౌసందారులకు అక్కడకచ్చే అన్ని తీల ముచ్చట

0: పించే కార్యక్రమం. వ్యవసాయం ఒకటే కాదు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి ఐతేరం ఉన్నట్టే ఇయ్యలో కూడా రెండు ముచ్చట్లు తెచ్చడం. ఒకటి, అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట. తర్వాత, క్యాబేజీ క్యాలీఫ్లవర్ సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట. ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 63% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి 33 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 22 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందాం. అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు.
2: నమస్కారం.
1: అయితే ముందుగా చెప్పండి మా శ్రోతలకు, అసలు ఈ అధిక సాంద్ర పద్ధతి అంటే ఏమి?
2: సాధారణంగా ఈ అధిక సాంద్రత పద్ధతి అంటే ఏంటంటే, ముఖ్యంగా ఒక ఎకరంలో మొక్కల శాతాన్ని పెంచుకునే విధంగా. మనం చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా 400,000 ఎకరాల్లో పత్తి సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తేలికపాటి భూముల్లో కానీ నల్లరేగడి భూముల్లో కానీ ఈ పత్తి ఎక్కువ సాగు చేస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా మనం చూసినప్పుడు చాలా ప్రాంతాల్లో నేల యొక్క స్వభావాన్ని బట్టి కానీ రైతు సోదరులు వివిధ రకాల స్పేసింగ్స్ను అంటే అడాప్ట్ చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే మంచి నల్లరేగడి భూములలో 3 ఫీట్లు 3 ఫీట్లు పెట్టడము, తర్వాత లేకపోతే 3 ఫీట్లు 2 ఫీట్లు పెట్టడము, లేకపోతే 4 ఫీట్లు 1 ఫీట్ పెట్టుకోవడము, లేకపోతే 4 ఫీట్లు 2 ఫీట్లు పెట్టుకోవడము, ఈ విధంగా రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి రైతు యొక్క నేల స్వభావాన్ని బట్టి వేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలు చూసినట్టయితే 3 ఫీట్లు 1 ఫీట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతులు ఇవన్నీ మనం గమనించినప్పుడు సాధారణంగా మనకు ఒక ఎకరంలో దాదాపు మనకు 4,000 నుండి మ్యాక్సిమం 11,000 మొక్కలు మాత్రమే ఉంటాయి. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో అధిక వర్షపాతం కురియడం కావచ్చు, సడన్ గా వర్షాలు ఆగిపోవడం కావచ్చు, ఈ దీంతో ఏదైతే మనకు దిగుబడి ఏదైతే రావాలో అది తగ్గిపోవడం, అదేవిధంగా ముఖ్యంగా వివిధ రకాలైన చీడపీడలు అందులో గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ముఖ్యంగా మనకు అక్టోబర్ నుండి నవంబర్ మాసంలో రావడము, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా పత్తిలో కూడా మనకు యావరేజ్ దిగుబడులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఏంటంటే మనం ఈ మొక్కల సంఖ్య ఇప్పుడు ఏదైతే చెప్పానో 4,000 నుండి 11,000 మొక్కలు కాకుండా వీళ్ళు ఎంతవరకు ఎక్కువ మొక్కలను పెంచుకుని నేల యొక్క స్వభావాన్ని బట్టి మొక్కలు సాంద్రతను పెంచుకోవడం అంటే దాదాపు ఇప్పుడు చెప్పిన స్పేసింగ్ కాకుండా ఇక్కడ మనము వీలైనంత వరకు వరుసకు మధ్య 3 ఫీట్లు పెట్టుకోవడము, మొక్కకు మధ్య 0.5 ఫీట్ పెట్టుకోవడం అంటే దాదాపు 90x15 సెంటీమీటర్లు పెట్టుకోవడం వల్ల ఒక ఎకరంలో మనకు దాదాపు 30,000 మొక్కల్ని మనం వేస్తూ ఉంటాం ఇందులో. సో ఆ పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు మాక్సిమం 11,000 మొక్కలు ఉండగా ఇందులో మనం 3 రెట్లు అంటే 30,000 మొక్కల్ని మనం పెంచుకోవడం వల్ల అంటే ఎటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా రైతులు నష్టపోకుండా యావరేజ్ ఈల్డ్స్ మనం ఇందులో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దిగుబడులు కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇది
1: అయితే ఈ అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేయాలంటే ఏ రకమైన నేలలకు అనుకూలంగా ఉంటుంది వాటి గురించి చెప్తారు?
2: అంటే సాధారణంగా ఈ అధిక సాంద్రత పద్ధతి సాగు చేసినప్పుడు మరీ బరువైన నేలలు కాకుండా తేలికపాటి భూముల్లో ముఖ్యంగా నీటిని నిల్వ ఉంచుకునే భూములు, ఇసుక భూములు, లేకపోతే ఎర్ర భూములు, ఇటువంటి అన్నిటిలో ఎక్కడైతే మొక్క పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుందో అటువంటి అన్ని భూములలో కూడా మనము ఈ అధిక సాంద్ర పద్ధతిలో మనం పత్తిని సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మధ్యస్థంగా ఉన్నటువంటి నల్లరేగడి భూములలో కూడా మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మురుగునీటి వేసిన ఎప్పటికప్పుడు తీసేస్తూ మనము ఈ బెడ్ సిస్టమ్ లో సాగు చేయడం వల్ల నల్లరేగడి భూములు కూడా మనం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు మన దగ్గర సాధారణ పద్ధతిలో రైతులు ఏదైతే సాగు చేస్తుంటారో ఆ సాధారణ పద్ధతులకు అట్లాగే ఈ అధిక సాంద్ర పద్ధతికి తేడా ఏమిటి?
2: అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి

0: మొక్కల సాంద్రత అనేది దాదాపు ఇక్కడ మనకు 4,000 నుండి 11,000 మొక్కలు సాధారణ రైతులు సాగు చేసే పద్ధతిలో ఉండగా మనం వేష విధానాన్ని బట్టి అయితే ఇక్కడ మనం మాక్సిమం అంటే తక్కువలో తక్కువ మనకు 30,000 మొక్కలు ఉంటాయి. అయితే ఇందులో ఇంకా అధిక సాంద్రత పద్ధతితో పాటు అల్ట్రా హై డెన్సిటీ అనేది ఇంకా దానికంటే ఎక్కువ కూడా అంటే మనం 60x10 అంటే ఇంకా తేలికపాటి భూములు అయితే 60x10, 60x15 కూడా పెట్టుకోవడం వల్ల ఇంకా మొక్కల సాంద్రత 50,000 నుండి 100,000 మొక్కల వరకు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకు సాధారణ పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు వేష విధానాన్ని బట్టి మనకు ఒక ప్యాకెట్ నుండి సాధారణంగా ఎకరానికి 2 ప్యాకెట్ల విత్తనం మోతాదు అవసరం పడుతుంది. అయితే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు మనకు ఎకరానికి దాదాపు 5 నుండి 6 ప్యాకెట్లు అవసరం పడతా ఉంటాయి. అంటే ఇందులో విత్తనం మోతాదు అనేది ఎక్కువగా ఉంటుంది, మొక్కల సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనము ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తుంటామో దగ్గర దగ్గరగా వేసినప్పుడు మనం సరియైన యాజమాన్య పద్ధతులు చేసుకోకపోవడం వల్ల ముఖ్యంగా ఈ పద్ధతులు ఏంటంటే మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే గ్రోత్ ను మొక్క యొక్క పెరుగుదలను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలి. సో ఆ పద్ధతిలో మనం నియంత్రించుకోకుండా కూడా ఈ పద్ధతిలో నియంత్రించుకోవాలి. రెండోది సాధారణ పద్ధతిలో సాగు చేసినప్పుడు మనకు చెట్టుకు కాయలు దాదాపు 30 నుండి 50 మనం చేసే మేనేజ్మెంట్ బట్టి కానీ పద్ధతులు బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు యావరేజ్ గా మనకు ఒక 15 కాయలు ఉన్నప్పటికీ కూడా మన సరాసరి దిగుబడి అనేది 8 నుండి 10 క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్ గా డిఫరెన్స్ వచ్చి ఇక్కడ మొక్కల సాంద్రత తక్కువ ఉంటుంది, ఇందులో మొక్కల సాంద్రత ఎక్కువ ఉంటుంది. రెండోది విత్తనం మోతాదు అనేది అందులో తక్కువగా ఉంటుంది, ఇందులో దాదాపు మనకు 5 నుండి 6 ప్యాకెట్లు. తర్వాత ఈ అధిక సాంద్రత పద్ధతిలో తప్పకుండా మనము ఈ గ్రోత్ నియంత్రణ అనేది అంటే మొక్క పెరుగుదల అనేది ఎప్పటికప్పుడు నియంత్రించుకోవడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి సాధారణంగా మనము ఈ రెండు పద్ధతులు ఉన్నటువంటి తేడాను గమనించింది. అది చాలా ప్రాంతాల్లో గత 2-3 సంవత్సరాలు కూడా మనము కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, తర్వాత విధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పద్ధతిని ప్రమోట్ చేయాలి అంటే చాలా ఎక్కువ మొత్తంలో రైతులు నష్టపోతున్నారు, దిగుబడిని పెంచాలనే ఉద్దేశంతో ఈ కొత్త పద్ధతిని మనము దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ అధిక సాంద్రత పద్ధతిని సాగు చేయాలంటే ఎటువంటి రకాలని ఎంపిక చేసుకోవాలి రైతులు, దాని గురించి చెప్తారు?
0: సాధారణంగా ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనం ఎంపిక చేసుకునేటువంటి హైబ్రిడ్స్ అన్ని కూడా స్వల్పకాలికమై ఉండాలి, మొక్క ఏపుగా ఎక్కువగా పెరగకూడదు, రెండోది ఆకులు కూడా చాలా చిన్నగా ఉండాలి, తర్వాత కాయ సైజు కూడా మనం మధ్యస్థ నుండి లావుగా ఉండాలి, త్వరగా పూత కాతకు రావాలి. ఇటువంటి లక్షణాలు తర్వాత ముఖ్యంగా మోనోపోడియల్స్ ఒకటి ఉండొచ్చు లేదంటే అసలు ఉండకపోతే ఇంకా బాగుంటుంది. సింపోడియల్ బ్రాంచెస్ మాత్రమే ఉండి ఇటువంటి లక్షణాలు కొద్దిగా పొట్టి రకంగా ఉన్నట్టయితే మనకు అధిక సాంద్రతకు అనుకూలమైనటువంటి హైబ్రిడ్స్ ఇవి. ఇటువంటి రకాలు మనం ఎంపిక చేసుకొని మనం సాగు చేసుకున్నట్టయితే రైతుకు మంచి దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో సాగు చేస్తున్నప్పుడు ఎరువుల మోతాదుకు సంబంధించి ఈ ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారు.
0: అంటే ప్రస్తుతానికి సాధారణంగా మనం చూసినప్పుడు సాధారణ పద్ధతులు ఏ విధంగా అయితే మనం ఎరువులు వేసుకుంటున్నామో దాదాపు ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషు దాదాపు 3 నుండి 4 దఫాలుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అంటే మనము రీసెర్చ్ రిజల్ట్స్ మనం చూసినట్టయితే సాధారణ పద్ధతిలో మనం ఏ విధంగా అయితే ఎరువుల మోతాదు వేసుకుంటున్నామో ఈ అధిక సాంద్రత పద్ధతిలో కూడా అదే మోతాదులో ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ముఖ్యంగా ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కూడా మన పూత ఖాత ఉంది కాబట్టి ఈ పూత ఖాత రాలిపోకుండా ఉండడానికి పైపాటుగా మనం తప్పనిసరిగా ఈ 3019 కానీ 13045 కానీ లేకపోతే మిగతా సూక్ష్మ పోషకాలు జింక్ కానీ బోరా కానీ మిగతా పత్తి ఏ విధంగా అయితే మనం స్ప్రే చేసుకుంటా ఉంటామో ఈ పద్ధతులు కూడా తప్పకుండా స్ప్రే చేసుకోవడం వల్ల మనం పూత ఖాత రాలకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఈ పంట పెరుగుదలని మనం ఎట్లా నియంత్రణ ఉంచుకోవచ్చు?
0: అయితే ఇక్కడ ఏదైతే మనం మొక్కలు దగ్గర దగ్గర వేసుకుంటూ పోతుంటామో సాధారణంగా ఏమవుతుందంటే మనకు మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఏపుగా పెరిగినప్పుడు మనకు దాంట్లో పూత ఖాత అనేది తగ్గిపోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అన్నట్టు. సో అందువల్ల మనం పెరుగుదలను వీలైనంత వరకు ఎప్పటికప్పుడు నియంత్రణ అంటే అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా 45 రోజుల దశలో ఒకటి గ్రోత్ రిటార్డెంట్ ముఖ్యంగా మెపిక్ వాట్ క్లోరైడ్ అనేది మనం మార్కెట్ లో చమత్కార్ అని దొరుకుతూ ఉంటుంది. ఈ చమత్కార్ అనే మందును దాదాపు 1 ml 1 లీటర్ నీటి కలుపుకొని 45 రోజుల దశలో ఒకసారి, మళ్ళీ తర్వాత 20 రోజులు మరో 20 రోజుల తర్వాత అంటే 65 రోజుల దశలో ఒకసారి 1 ml కానీ 1.2 ml కానీ మనం పిచికారి తప్పకుండా చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇంకా మరీ ఏదైతే నల్లరేగడి భూమిలో మనం సాగు చేసుకున్నప్పుడు పెరుగుదల అంటే చమత్కార్ మనం అప్లై చేసినా కూడా మన మొక్క పెరుగుతూ పోతూ ఉంటుంది, పూర్తి కంట్రోల్ ఏం కాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఒకవేళ గ్రోత్ బాగుంది, వర్షాలు ఎక్కువయ్యి మరియు రైతులు ఒక్కోసారి ఎరువులు కూడా ఎక్కువ వేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకసారి కూడా మనకు 75 నుండి 80 రోజుల దశలో మరొకసారి అంటే అవసరం అయితేనే, అయితే ఈ చమత్కార అనే మందును మనము వాతావరణ పరిస్థితులు బట్టి ఒకవేళ బెట్ట పరిస్థితులు బాగా వచ్చినట్టయితే 80% కూడా

0: మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మొక్క పెరుగుదల ఎక్కువగా ఉన్నది అన్నప్పుడు మాత్రమే ఈ మనం ఈ చమత్కారం వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బిడ్డ పరిస్థితులు ఉన్నట్టయితే మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు స్ప్రేలు తగ్గించుకున్న కూడా అవసరాన్ని బట్టి అన్ని పరిస్థితులు అనుకూలం ఉన్నప్పుడు మాత్రం రెండు లేదా మూడు సార్లు మనము ఈ చమత్కారిన మందును మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది.
1: అయితే చివరగా చెప్పుకుని, ప్రస్తుతం ఈ అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, ఉంటే ఆ జాగ్రత్తల గురించి సూచిస్తారు.
0: అయితే ప్రస్తుతం మనం చూసినట్టయితే ముఖ్యంగా పంట అనేది 70 రోజులు 75 రోజులు దశలో చాలా ప్రాంతాల్లో ఉన్నది. అయితే ఇక్కడ ప్రస్తుతం మొక్క గమనించండి, దాదాపు 1 మీటర్ 90 నుండి 100 సెంటీమీటర్లు దాటి ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ చమత్కారిన మందును మనము 1 నుండి 1.2 ml లీటర్ నీటి కలుపుకొని తప్పనిసరిగా పిచికారి చేసుకున్నట్టయితే ముఖ్యంగా పూత కాత రాలకుండా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కణుపుల మధ్య దూరం తగ్గడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ చమత్కారం స్ప్రే చేయడం వల్ల కాయ సైజు కూడా పెరగడం వల్ల మనకు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రైతులు ఈ సమయంలో ఒకసారి మళ్ళీ గమనించి తప్పనిసరిగా ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందును స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది.
1: చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ అధిక సాంద్ర పద్ధతి అంటే ఏమి, ఈ పద్ధతిలో సాగు చేస్తున్న రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి అనే దాని గురించి, అట్లాగే సాధారణ పద్ధతికి ఈ అధిక సాంద్ర పద్ధతికి మధ్య ఏ రకమైన తేడాలు ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా సవివరంగా తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటిదాకా అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది కే లెనిన్. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ ముచ్చటనే కాదు, వ్యవసాయదారుల కోసం ఎన్నో విషయాలు, రైతుల అనుభవాలు మా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. మీరు వినొచ్చు, మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందండి. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇల్లు యోసం కార్యక్రమంలో ఇప్పుడిందా క్యాబేజీ క్యాలీఫ్లవర్ సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్.
3: నమస్కారం డాక్టర్ సునీల్ కుమార్ గారు.
4: నమస్కారం అండి.
3: మరి ముందులా చెప్పుండ్రి, ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ అంటే ఆకుగోబీ పువ్వు గోబీని వండించాలంటే ఎసుంటి వాతావరణం ఉండాలి, ఎసుంటి నేలలైతే మంచిగా? మరి
4: ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ అనేవి రెండు కూడా శీతాకాల పంటలు. అంటే మనకు ఈ చల్లని వాతావరణం కలిగి తేమతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో పంట బాగా వచ్చి మంచి దిగుబడి వస్తుంది, ముఖ్యంగా ఈ సమయంలో అంటే శీతాకాలంలో. ఇంకోటి ఏంటంటే మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ రెండు యొక్క పంటలను కూడా సాగు చేస్తుంటారు. ఏంటంటే ఇది తక్కువ కాల పరిమితిలోనే, అంటే మనకు 3 నెలల కాల పరిధిలోనే మంచి దిగుబడి వచ్చి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ పంటలను మన ఏరియాలో రైతులు టమాటా తర్వాత ఎక్కువగా పండించేటటువంటి పంటలు చూసినట్లయితే క్యాబేజీ అట్లానే కాలీఫ్లవర్.
3: అయితే మరి ఈ క్యాబేజీ కాలీఫ్లవర్లో రకాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, మన ఆదిలాబాద్ పట్టుకు ఏవి అనుకూలం? మరి
4: దీంట్లో మనకు ముఖ్యంగా 3 రకాలు అందుబాటులో ఉంటాయి. అంటే స్వల్పకాలిక రకాలని, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు. అంటే పంట కాల వ్యవధిని బట్టి స్వల్పకాలిక రకాలు అనేవి మనకు 60 నుంచి 80 రోజుల్లోనే కోతకు వస్తాయి అన్నట్లు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే క్యాబేజీలో గోల్డెన్ ఏకర్ అనే రకం ఉంది, అదేవిధంగా ఎర్లీ డ్రమ్ హెడ్ అనేటటువంటి రకాలు. మనం కాలీఫ్లవర్లో చూసినప్పుడు కూడా ఈ స్వల్పకాలిక రకాల్లో పూసా దీపాలి, పూసా కట్కి లాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలిక రకాల విషయానికి వస్తే వీటి యొక్క పంట కాలము 85 నుంచి 95 రోజులు. 85 నుంచి 95 రోజుల్లోనే మనకు పంట చేతికి వస్తుంది అన్నారు. దీంట్లో రకాలు క్యాబేజీలో చూసినప్పుడు హరిరాణి గోల్, అదేవిధంగా గణేష్ గోల్ అనేటటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. కాలీఫ్లవర్లో కూడా మనకు మధ్యకాలిక రకాలు పంత్ శుభ్ర, అదేవిధంగా స్నోబాల్ 16. అదేవిధంగా వీటిలో దీర్ఘకాలిక రకాలు 100 నుంచి 120 రోజుల్లో కోతకు రావడం జరుగుతుంది. ఈ క్యాబేజీలో అయితే కనుక లేట్ డ్రమ్ హెడ్, పూసా డ్రమ్ హెడ్ అనే రకాలు, అదేవిధంగా కాలీఫ్లవర్లో చూసినప్పుడు పూసా సింథెటిక్, పూసా స్నోబాల్ 1, పూసా స్నోబాల్ 2 అనేటటువంటి దీర్ఘకాలిక రకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. అంటే రైతులు తమ అనుకూలతను బట్టి ఈ రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకుంటే బాగుంటుంది.
3: అయితే మరి ఒక ఎకరానికి ఈ క్యాలీఫ్లవర్ గానీ ఈ క్యాబేజీ విత్తనాలు ఎంత అవసరం పడతాయి, అసలు ఏ విధంగా విత్తుకోవాలంటారు?
4: ఈ దీంట్లో మనకి ఏంటంటే సూటి రకాలు అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. మనం సూటి రకాలు సాగు చేసినప్పుడు ఒక

0: ఎత్తునయో త్వరగా కోతకు వచ్చేటటువంటి రకాలను సాగు చేసినప్పుడు వరుసల మధ్య 40 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య కూడా 40 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు సాగు చేసినప్పుడు వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. ఇట్లా చేసినట్లయితే గనక మనకు మన వాతావరణ పరిస్థితులను బట్టి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి ఈ రెండు పంటల్లో కూడా అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, నీటి యాజమాన్యం గాని ఎరువుల యాజమాన్యం గాని ఎట్లా చేయాలంటారు?
0: దీంట్లో మనకు నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పుడు సులభంగా ప్రతి 2 రోజులకు 3 రోజులకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాతావరణ పరిస్థితులను బట్టి, నీళ్ల పరిస్థితులను బట్టి బరువైన నీళ్ళు అయితే గనక 10 రోజులకు ఒకసారి నీటి తరలిస్తే సరిపోతుంది. అదేవిధంగా తేలికపాటి నీళ్ళు అయితే గనక వారానికి ఒకసారి నీటి తరలిచ్చినట్లయితే గనక దీంట్లో మనం మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల విషయానికి వచ్చినప్పుడు మనం నేల తయారు చేసేటప్పుడే ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల వరకు పశువుల ఎరువు, సేంద్రీయ ఎరువు, దాంతో పాటుగా రసాయనిక ఎరువులు అంటే భాస్వరం 32 కిలోల నుంచి 40 కిలోల వరకు భాస్వరం ఎరువులు, అదేవిధంగా 40 కిలోల పొటాష్ ఎరువులను అందించేటటువంటి ఎరువులను మనం చివరి దిక్కులో వేసుకోవాలి. తర్వాత మనం నత్రజని ఎరువు విషయానికి వచ్చినప్పుడు మాత్రము మనం పంట విత్తిన తర్వాత 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫాలో మనం పంట నాటినటువంటి 30 రోజుల తర్వాత, 2వ దఫా వచ్చేసి పంట నాటిన 60 రోజులకు, అదేవిధంగా 3వ దఫా పంట నాటినటువంటి 80 రోజుల దశలో ఈ యొక్క 32 కిలోల నత్రజనిని సమపాలుగా చేసుకొని మొక్కలకు అందించినట్లయితే గనక వీటి యొక్క సమగ్ర ఎరువుల యాజమానం చేపట్టినట్లు అవుతుంది. అదేవిధంగా మనకు లాభదాయకమైనటువంటి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి కలుపు సమస్య అంటే ఈ పంటల్లో కలుపు వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకోవాలంటారు?
0: కలుపు విషయానికి వస్తే మనకు వర్షాకాలంతో పోల్చినప్పుడు ఈ శీతాకాలంలో కలుపు సమస్య తక్కువగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా క్యాబేజీ గాని కాలీఫ్లవర్ గాని నాటినటువంటి 48 గంటల లోపల ఈ పెండిమితలిన్ అనేటటువంటి మందును 1 లీటర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి సరిపడా మనం పిచికారీ చేసినట్లయితే కనుక కలుపును పూర్తిగా మనం నివారించవచ్చు. అంటే మొదటి 25 నుంచి 30 రోజుల వరకు ఎటువంటి కలుపు సమస్య లేకుండా నివారించుకోవచ్చు. ఆ తర్వాత మనం ఎటువంటి కలుపు మందులు పిచికారీ చేయడానికి అందుబాటులో లేవు కాబట్టి మనము మనుషుల ద్వారా చేయడం లేదంటే అంతరకృషి చేయడం ద్వారా గానీ ఈ కలుపు సమస్యను అధిగమించవచ్చు.
1: మరి పువ్వు గోబీ ఇంకా ఆకుగోబీ పంటల్లో చూసుకున్నట్లయితే సస్య రక్షణ అంటే పురుగులు రోగాలు ఏమేమి వస్తాయి, మరి ఆ పురుగులు రోగాలు వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ పంటల్లో ప్రధాన సమస్య వచ్చేసి రెక్కల పురుగు. ఈ రెక్కల పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు దాదాపుగా 50 నుంచి 60% వరకు కూడా దిగుబడులు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెక్కల పురుగు యొక్క పిల్ల పురుగులు ఏంటంటే ఆకులు అడుగు భాగాన చేరి ఆకులను తినేస్తూ ఉంటాయి. మనం గమనించినట్లయితే కనుక ఆకుల పైన అన్ని రంధ్రాలు కనబడుతూ ఉంటాయి. అదే దీని యొక్క ఉధృతి ఎక్కువ అయితే ఆకులన్నీ గోధుమ రంగులోకి మారిపోయి వాడిపోయి ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఆ గడ్డ అనేది ఊరకపోవడము, దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ క్యాబేజీ రెక్కల పురుగు లేదా కాలీఫ్లవర్ లో రెక్కల పురుగును నివారించడానికి కేవలం మందులు పిచికారీ చేస్తే నివారించలేము. సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటగా మనం ఈ క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ సాగు చేసేటప్పుడు ప్రతి 25 వరుసలకు 2 వరుసల చొప్పున ఆవాల మొక్కలను మనము నాటుకోవాలి. అదే విధంగా దీంతో పాటుగా బీటీ బెసిల్లస్ తురింజియన్సిస్ అనేటటువంటి మందును కూడా మనము మొక్కలు నాటిన 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా మొక్కలు నాటినటువంటి 45 రోజులకు మరొకసారి 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పురుగు సంబంధించినటువంటి గుడ్డు దశను నివారించడానికి వేప నూనె 10,000 ppm గాఢత కలిగినటువంటి వేప నూనె అయితే గనక 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా అంటే అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడే మనము ఈ రెక్కల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా రెక్కల పురుగుతో పాటు కొంతవరకు పేను బంక ఉధృతి కూడా అప్పుడప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి మన పంటల్లో కనబడుతూ ఉంటుంది. ఈ పేను బంక వచ్చేసి ఆకుల అడుగు భాగంలో చేరి ఎక్కువ సంఖ్యలో గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి కాబట్టి మొక్క లోపల ఎదుగుదల తగ్గిపోతుంది. ఈ గడ్డలు సరిగా ఊరకపోవడం, ఈ క్యాబేజీ గడ్డలు కానీ కాలీఫ్లవర్ గడ్డలు కానీ అంటే వాటి యొక్క బరువు తగ్గిపోయి మనకు దిగుబడి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా నివారించడానికి మనకు తెలిసినటువంటి మందులే ఎసిఫేట్ కావచ్చు. ఎసిఫేట్ అయితే కనుక 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున, అదేవిధంగా డైమీథోయేట్ అయితే కనుక 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకు దీంట్లో తెగుళ్ళు కూడా నారుమడి దశలోనే మన నారుమడిలలో సాగు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ నారుకుళ్ళు తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఈ తెగు

0: సోకినప్పుడు నారు గుంపులు గుంపులుగా చనిపోతుంటది. కాబట్టి మనము నారు మడిలో
1: నీళ్ళు
0: విత్తనం విత్తినటువంటి 10 రోజుల తర్వాత, అదే విధంగా 20 రోజుల తర్వాత తప్పకుండా కాపర్ ఆక్సిక్లోరిన్ అనేటటువంటి మందును మొక్కల యొక్క నారు మొక్కల వేరు భాగాలు తడిచే విధంగా మొదలలో ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి మందును పోసినట్లయితే గనక ఈ నారు కుళ్ళు తెగుల్ని మనము నివారించవచ్చు.
1: చాలా మంచిదండి సునీల్ కుమార్ గారు, ఈ ఆకుగోబీ పువ్వు గోబీ సాగులో చాలా చక్కని మెరుగుదలు తెలియజేశారు. అంటే ఏ రకాలను ఎంపిక చేసుకోవాలి, మరి విత్తన మోతాదు, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కలుపు, ఇంకా ఈ పంటల్లో వచ్చే పురుగులు తెగుళ్ల నివారణ కూడా చాలా చక్కగా చెప్పినారు. మరి తక్కువ కాలంలోనే ఈ రెండు కూరగాయ పంటల్ని కూడా వ్యవసాయదారులు పండించి లాభాలు సాధించాలని కోరుకుంటూ, మీరు చెప్పిన విషయాలు ఆ రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా క్యాబేజీ క్యాలీఫ్లవర్ సాగులో మెలకువలు ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది పి అశోక్. ఈ ముచ్చట సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతం.
3: నేల తల్లి పైన మొక్కలే కాదు, మహావృక్షాలే కాదు, పక్షులు జంతువులు అన్నిటికీ ఆ తల్లి గుడిలాంటిది, ఒడిలాంటిది. ఆ నేల తల్లి పైన ఉన్నటువంటి పళ్ళ చెట్లను ప్రతి మనిషి తిని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా పాడుకునే పాటని ఈ ఏలో ఏలో ఎన్నియలో.

0: ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసం, వ్యవసందారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతం.
1: నేల తల్లి పైన మొక్కలే కాదు, మహావృక్షాలే కాదు, పక్షులు జంతువులు అన్నిటికీ ఆ తల్లి గుడిలాంటిది, ఒడిలాంటిది. ఆ నేల తల్లి పైన ఉన్నటువంటి పళ్ళ చెట్లను ప్రతి మనిషి తిని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా పాడుకునే పాటని ఈ ఏలో ఏలో ఎన్నియలో.

పాత్రలు ఇప్పుడు దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం. ఈరోజు దేవి శరన్నవరాత్రులు మొదలైన సందర్భంగా హిందీ సినిమాల్లో దుర్గామాతను స్తుతిస్తూ కీర్తిస్తూ వచ్చిన హిందీ సినిమా పాటలు విందాం. ముందుగా తానహాజీ చిత్రం నుంచి ఈ గీతం. ఈ గీతాన్ని గానం చేస్తున్నవారు సుఖ్వీందర్ సింగ్, సంగీతం అజయ్ అతుల్, సాహిత్యం స్వనంద్ కిరికిరే.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా దిల్ పసంద్ కార్యక్రమంలో ఈరోజు దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను స్తుతిస్తూ వచ్చిన హిందీ చిత్ర గీతాలు వింటున్నాం. ఇప్పుడు సుహాగ్ చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం. గానం ఆశా భోంస్లే, మహమ్మద్ రఫీ, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారలాల్, సాహిత్యం ఆనంద్ బక్షి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా దిల్ పసంద్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు క్రాంతివీర్ చిత్రం నుంచి గీతాన్ని విందాం. గానం ప్రఫుల్ దావే, స్వప్న అశ్వతి, సంగీతం ఆనంద్ మిలిన్, సాహిత్యం సమీర్.

ఈ ప్రదంక దిల్ పసంద్ హిందీ చిత్రగీతాల కార్యక్రమంలో ఈరోజు దేవీ శరన్నవరాత్రులు మొదలైన సందర్భంగా హిందీ సినిమాల్లోని దుర్గామాతను స్తుతిస్తూ వచ్చిన కీర్తిస్తూ వచ్చిన గీతాలు విన్నాం. ఇది ఇయాలటి దిల్ పసంద్ కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. 45 నిమిషాల సేపు మిమ్మల్ని పాటలతో మాటలతో ఖుషి చేయందుకు నేనైతే సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ ని. మీలుసుక ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081. ఈ కార్యక్రమం 8:45 వరకు కొనసాగుతుంది. హుషారు కార్యక్రమంలో ముందుగా పుష్పాటు చిత్రం నుంచి ఈ గీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండు. మీరింటున్నారు హుషారు, జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్ గారు ఉన్నారు. హైదరాబాద్ నుంచి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే సదానంద్ గౌడ్ గారు.
2: నమస్తే సార్.
1: ఎట్లా ఉన్నారు సార్? మంచిగా ఉన్నారా?
2: మంచిగానే ఉన్నాం సార్. పాటలు వింటూ జరా. మాకు ఎల్ఆర్ఎస్వరి పాటలు అంటే చాలా ఇష్టం సార్. ఇప్పుడు బాలమిత్రుల కథ చిత్రంలో ఎల్ఆర్ఎస్వరి పాట, పుట్ట మీద పాల పిట్టో ఈ నా స్వామి, పట్టబోతే తేలి కుట్టిందో అయిన పాట వినాలని కోరుకుంటాం. మీతో మాట్లాడినట్టుంది, పాట విన్నట్టు ఉంటుంది. ఇలాంటి పాటలు శ్రోతలకు వినిపించినందుకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది సార్.
1: చాలా మంచిదండి సదానంద్ గౌడ్ గారు, మీకోసం ఈ పాటను అయితే వినిపిద్దాం అలనాటి ఆనిమత్యాన్ని.
2: ఓకే సార్.
1: విందాం మరి.
2: ఓకే సార్.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వింటున్నారు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి జైనత్ మండలం ఆనందపూర్ గ్రామం నుంచి రేష్మా గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే రేష్మా. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? ఏం నడుస్తుంది మరి ఇప్పుడు వ్యవసాయ పనులు? సోయలు కోయడం నడుస్తుంది, పత్తి ఏరడం మొదలైందే? అసలు రైతులు పత్తి పాలు పొంగించినరా? కొన్ని కొన్ని ఊర్లో పొంగించారు, అంటే మొదలు పెట్టినరా, కానీ ఇంకా ఎరలేదు. అంటే పూజ చేసి ఉంచుకున్నారా అన్నట్టుగా, తర్వాత ఎక్కువ పలుగుతే ఏర్పిస్తారు. మీరు మీ ఊళ్ళోనే పత్తి ఎడతారా లేకుంటే వేరే ఊరికి పోతారా? మీ ఊళ్ళోనే సరిపోతారు. మీ ఊళ్ళోనే పని ఉంటుంది మీకు మొత్తం. మంచిదమ్మా, ఏ పాట విందాం మరి ఇవాళ హుషారు కార్యక్రమంలో? బల్గం నుంచి ఊరు పల్లెటూరా? మంచిదమ్మా, మీకోసం మీరు కోరిన ఈ పాటను వినిపిస్తున్నాం, వినండి.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిన్న మీరు వింటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి తలమడుగు మండలం పల్లీకే గ్రామం నుంచి లక్ష్మణ్ ఫోన్ లైన్ ఉన్నారు. మరి ఇతడు గొర్రెల కాపరి, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే లక్ష్మణ్. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? మేము మంచిగా ఉన్నాం. మరి మంచిగా నడుస్తుందా మీది గొర్రెలు గాయడం?
1: అంతా మంచిగా నడుస్తున్నాయి సార్. మీ స్టాఫ్ వాళ్ళకి మొత్తము దసరా శుభాకాంక్షలు సార్.
0: మీకు కూడా ముందుగానే శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సార్.
0: చెప్పండి, మరి మీ ఊర్లో ఇప్పుడు ఏం పండుగ నడుస్తుంది?
1: పండుగ ఏం లేదు సార్. దసరా ఇయర్ అయితే మన దసరా ఇంకా ముందు ఉంది.
0: బొడ్డెమ్మ పండుగ మొదలైందంటారు?
1: బతుకమ్మ లై ఇయర్ తీసింది.
0: మీ ఊర్లో శారదాదేవి విగ్రహాలు పెట్టడం గానీ, అంటే దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించడం ఉన్నదా?
1: అవి పెట్టలేదు సార్.
0: అవి కూడా ఉన్నాయా లేదా?
1: లేవు సార్, లేవు.
0: మరి ఇప్పుడు మీరు గొర్రెలు మేపడానికి వెళ్తుంటారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఏం పనులు దొరుకుతున్నాయి మీ అడవి ప్రాంతంలో? అటు
1: పండ్లు ఇది అవి ఏం లేదు సార్. మొత్తం ఆకులు మొత్తం ఎండిపోయిన వార్తలు లేక పరిచయం ఉంది సార్.
0: సీతాఫలాలు కాలేదు ఇంకా?
1: లేదు కదా సార్.
0: మీకు అవి చాలా దొరుకుతాయంటారు కదా?
1: లేవు సార్, ఏం లేవు. ఈ మొత్తం కరువు ఉండేది సార్.
0: అవును, వర్షాలు లేక చాలా పరిచయం ఉన్నది మరి.
1: అవును సార్.
0: అందుకే మనం ఉన్న నీటిని సక్రమంగా కాపాడుకోవాలి, పొదుపు చేసుకోవాలి.
1: అవును సార్.
0: చెప్పండి, మరి ఏ పాట విందాం?
1: మన బతుకమ్మ వాన చిన్కమ్మ అనే పాట ఉన్నారు సార్.
0: మంచిది లక్ష్మణ్, నీకోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ సార్.

0: మనస్సు నిండా మీరు వింటున్నారు హుషారు, జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి బంగారిగూడ నుంచి ప్రశాంత్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో ప్రశాంత్, హాయ్. హలో,
1: హాయ్ సార్.
0: ఎట్లున్నావు,
1: మంచిగున్నావా?
0: ఏం నడుస్తుంది మరి నవరాత్రులు? అది నడుస్తుందా నవరాత్రులు? మొదటి రోజు
1: సాఫ్ సఫాయి చేసిన
0: మీ వాడకట్లో ఉందా విగ్రహం?
1: ఉంది, ఇంటి దగ్గరనే.
0: మండపం వేసి విగ్రహం పెట్టిండ్రు.
1: ఇంకా ఆరతి ఇవ్వాలే పబ్లిక్ ఇప్పుడు వచ్చింది.
0: మొదటి పూజ ఇంకా కాలేదు?
1: కాలేదు, ఇప్పటిదాకా అక్కడ నుండి వచ్చి మీ ఎఫ్ఎం ఛానల్ అయితే ఇక పాటలు విందామని.
0: ఆ
1: తర్వాత న్యూస్ వస్తాయి మీ దగ్గర.
0: అవును,
1: అది ఏమైనా మన ప్రోగ్రామ్స్ చాలైతాయి.
0: అవును, మీరు మొత్తం వింటుంటారు మొత్తం ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలన్నీ కూడా?
1: అంబటాల సంగతి,
0: అంబటాల సంగతుల నుంచి అయితే మధురిమ వరకు.
1: సాటర్డే రావట్లేదు.
0: ఆ సాటర్డే శనివారం రాదు, ఎందుకంటే ఆ రోజు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటది.
1: ఢిల్లీ కేంద్రం.
0: అవును, మంచిదండి. ఏ పాట విందాం?
1: ఇది గుడుంబ శంకర్ నుండి.
0: మంచిది ప్రశాంత్, నీకోసం గుడుంబ శంకర్ చిత్రం నుంచి ఈ గీతం.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండి మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామం నుంచి గంగన్న ఫోన్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే గంగన్న గారు. ఎట్లా ఉన్నావు? మంచిగా
1: ఉన్నావు?
0: ఏం నడుస్తుంది మరి మీ పిప్పలకోటిలో? నవరాత్రులు మొదలైనాయి మరి ఈ రోజుతో. అన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది మీ ఊరు. భోజనాలు కూడా ఉంటాయా? ప్రసాదాలు భోజనాలు?
1: భోజనాలు రెండుంటాయా?
0: బూరెల భోజనం పెడతారా?
1: బూరెలు పెడతారు, బాలు ఏదైనా.
0: మరి ఇప్పుడు మీ వడ్ల పని ఎట్లా నడుస్తుంది? మంచిగా నడుస్తుందా?
1: మంచిగా నడుస్తుంది.
0: మీరు అన్ని పనులు చేస్తారు అంటే చేన్ల అంటే వ్యవసాయ పనిముట్లు ఇంకా ఇవి ఇండ్లకు సంబంధించినవి?
1: పని లేకుండా
0: ఆ పని కూడా చేస్తావు? మొత్తానికి ఖాళీ ఉండవు అన్నట్టు. సరేనండి, మరి ఖాళీ ఉండకూడదు మనిషి. ఏ పాట విందాం మరి? మంచిది గంగన్న గారు, మీకోసం మీరు కొన్ని ఈ పాట.
1: మంచిది.
2: Hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey

పథ ఫలస ఉడుకు నీలో పలిసిపోయిందా, ముట్టుకుంటే ముద్దులైనే పట్టుకుంటే జారిపోయే సిగ్గు వరకు మొగ్గలేసిందా.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరుంటున్నారు హుషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ శాంతినగర్ నుంచి ఆదినాథ్ సార్ లైన్లో ఉన్నారు. వీరు విశ్రాంత ఉపాధ్యాయులు, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం సార్.
1: నమస్కారం.
0: ఎట్లున్నారు సార్? మంచిగా ఉన్నారా?
1: బాగున్నా.
0: మరి ఎట్లా మీ శాంతినగర్ లో ఈ దేవి శరణ్ నవరాత్రులు ఎట్లా జరుగుతున్నాయి? ఎన్ని
1: ప్రారంభమైన?
0: మీ ఇంటి దగ్గరనే పెట్టిండ్రా?
1: సరస్వతి దేవిని కూర్చోబెట్టారు ఇక్కడ. ఇప్పుడే పూజ ఆరతి చేసి ఇంటికి వచ్చి భోజనం చేసి
0: ఆకాశవాణితో మాట్లాడుతున్నారు హుషారు కార్యక్రమానికి. చెప్పండి సార్, మరి ఇంకా ఏదైనా మా శ్రోతలకు ఏదైనా మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు?
1: మంచి మాట చెప్పాలంటే హిందువుల్లో భక్తి భావన ఎక్కువైంది, కానీ మూఢనమ్మకాలు బాగున్నాయి. మూఢనమ్మకాలు ఉండకూడదు. భౌతిక చింతనతో పాటు ఆధ్యాత్మిక చింతన ఉండాలి. భజన చేయడానికి కూడా సిద్ధపడతారు, బొట్టు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. ప్రతిరోజు పరమాత్మని గురించి స్మరణ చేయాలి. రోజొక్క కీర్తన, కనీసం 5 కీర్తన లేకుండా రోజొక్క కీర్తన పాడాలి.
0: మంచిదండి, మంచి సూచనలు చేశారు. మరి మీకోసం ఒక మంచి పాటను వినిపిస్తున్నాం, విందామా సార్? ఇది
1: వినిపించండి.
0: దేవతా చిత్రం కోసం పాడినటువంటి పాట విందాం.
1: థ్యాంక్ యూ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింద. మీరింటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్నింపే కార్యక్రమం. మన కంటి చూపు బాగా మెరుగుపడాలంటే ఇవి తినాలని ఆహార నిపుణులు చెప్తున్నారు. అవేమిటంటే క్యారెట్లు, పాలకూర, చిలకడ దుంపలు, కోడిగుడ్లు, బ్లూబెర్రీలు, చేపలు, ఎరుపు రంగు క్యాప్సికం, బాదం పప్పు, కివి, నారింజ పండ్లు. ఇవి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

0: అన్నారు. వీటిలో ఉండే బీటా కెరాటిన్ మన శరీరంలో విటమిన్ ఏగా మారి కళ్లకు రక్షణిస్తుందట, కంటిచూపు మెరుగుపరుస్తుందట. హుషారు కార్యక్రమంలో ఆఖరిగా రాజాసాబ్ చిత్రం నుంచి ఈ గీతం.
1: We got style. Make it move with a smile.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 1.2 FM மனசு நின்ற சமயம் 9:30 தாட்டி 15 செகண்ட்லு. இப்படு கதானிகலோ பாடி தள்ளி டாக்டர் உதாரி நாராயண கதானிகின்றரு. ஆதிலாபாத் ஜில்லா தாம்சி மண்டலம் பண்டல் நாகாபூர் கிராமானிக்கு செந்தின டாக்டர் உதாரி நாராயண காரு தெலுகு சாகித்யம்லோ PhD పొందిన మొట్టమొదటి ఆదిలాబాద్ జిల్లా వ్యక్తి. ఇతడు అనేక వచన కవితలను వ్రాశారు. అంతేకాకుండా అనేక రేడియో నాటికలు, వ్యాసాలు, సమీక్షలు, తెలంగాణ ఉద్యమ పాటలు వ్రాసి అనేక పత్రికల్లో ప్రచురించారు. పొక్కిలి, అలుగుదుంకిన, అక్షరం, తంగేడు వనం, తొలిపొద్దు, మట్టిముద్ర వంటి కవితా సంకలనాల్లో ఇతని కవితలు చోటు చేసుకున్నాయి. మరి వారి కలం నుంచి జారువారిన ఈ కథానికను ఇప్పుడు విందాం వారి మాటల్లోనే.
1: సూర్యోదయాన్ని పక్షులు రెక్కలతో పిలుస్తున్నాయి. ఎడ్లు ఒళ్ళు విరుచుకుంటూ నిన్నటి నిద్రను విదిలించుకుంటున్నాయి. పెండగుళ్ళ ఎత్తుకొని కొట్టం లోపల నుంచి బయటకొస్తున్నాడు ధర్మన్న. కొట్టాన్ని వాకిలిని చీపురుతో ఊడ్చేసి గుళ్ళా చేపులను కొట్టం సూరి కింద పెట్టి ఎడ్లకు మేత వేసి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. మేత నములుకుంటూ ఆ రోజు పనికి సిద్ధమవుతున్నాయి ఎడ్లు. ఆ రోజు చేనులో ఏం పనుందని ఆలోచిస్తూ ఎడ్ల వైపు చూస్తూ జేబులోంచి బీడి తీసి ముట్టించాడు ధర్మన్న. 2 దమ్ములు గుంజిండో లేదో. రింగవుతున్న సెల్లును బనియన్ జేబులోంచి తీసి హడావిడిగా, హలో, ఓళ్ళు మాట్లాడేది, హలో. సరిగా వినబడకపోవడంతో కొంచెం దూరం వెళ్ళి బీడిని కాలుతో నలిచేసి, హలో ఓళ్ళు, అదే హడావీడితో అన్నాడు. నేను ధర్మన్న. గాలిరెడ్డిని వినబడలేదా? ఇప్పుడు వినబడుతున్నది. అంతా మంచిదేనా పటేలా? అంతా మంచిదే.

వరకు చదివించాడు. గాలిరెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉన్నా ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండే. అందులో 10 ఎకరాల నల్లరేగడి భూమి ఉన్నది. తాను మాత్రం తన కొడుకును ఎంటెక్ వరకు, కూతురును డాక్టర్ కోర్సు చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. అల్లుడు, కూతురు డాక్టర్ ఉద్యోగం చేస్తూ అమెరికాలో స్థిరపడ్డారు. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం, బెంగళూరులో ఉంటున్నాడు. 2 ఏళ్ల వ్యవధిలోనే గాలిరెడ్డి తల్లిదండ్రులు మరణించారు. పిల్లల చదువులు పెళ్లిళ్లు అయ్యేదాకా గాలిరెడ్డి భార్యతో ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చూసుకునేవాడు. తర్వాత కొడుకు కోడలు ఒత్తిడితో బెంగళూరుకు వెళ్ళిపోయాడు. ధర్మన్ననే 10 ఏళ్ల నుంచి జీతముంటూ వ్యవసాయంతో పాటు గాలిరెడ్డి ఇంటిని చూసుకుంటున్నాడు. వరుసగా 6 గదుల మిద్దె ఇల్లు, కింద ఫ్లోరింగు, మధ్యలో 3 గదులకు చిలక చెక్క, గదులకు ఎడమవైపు 3 గాదెలు, ఇంటి వెనుక పెరట్లో మంచినీళ్ల బావి, జామ మల్లె మందారం చెట్లు, ఇంటి ముందర 100 మంది కూర్చునేట్లు విశాలమైన వాకిలి, వాకిట్లో వచ్చిపోయేవాళ్లకు ఆహ్లాదాన్ని పంచే వేప అరటి ఎర్రగన్నేరు చెట్లు, ముందర 7 గదులంతా విశాలమైన కొట్టం, చుట్టూ ప్రహరిగోడ, ముందర పెద్ద దర్వాజా. ధర్మన్న ఎప్పుడూ ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుతూ నిగ్రాన్ చేస్తుంటాడు. పంటకాలంలో అక్కడే పండుకుంటాడు. గాలిరెడ్డి చెప్పినట్లుగానే ధర్మన్న ఇంటి బూజు దులిపి కడిగి శుభ్రం చేశాడు. పక్కబట్టలు మడేలుకు చెప్పి ఉడకబెట్టించాడు. నీళ్లపోయి కిందికి కట్టెలు, వాకిట్లో నీళ్ల డ్రమ్ము కడిగి అన్ని సిద్ధం చేసి ఉంచాడు. వాకిట్లో మొరం పోసి లొందలు నింపి మైదానం చేశాడు. రోజు ఉదయం సాయంత్రం 2 రోజుల నుంచి పటేలు ఇంటి పనులు చేస్తున్నాడు. ఆ రోజు ఎప్పట్లాగే ఎడ్లకు మేత వేసి పెద్ద దర్వాజకు తాళమేశాడు ధర్మన్న. ఇల్లు సాపుజేసుడైందా, మొగనికి నీళ్ళిస్తూ అన్నది ధర్మన్న భార్య గంగ. ఇంకా కొంచెం పెరట్లా సగవెట్టేదున్నది, రేపు అయిపోతుందేమో. తువాల చిలుక్కొయ్యకు తగిలేస్తూ అవ్వ తిన్నదా అన్నాడు ధర్మన్న. ఆవు ఇప్పుడు తిన్నది బదులిచ్చుకుంటూ, గోళీలు సాపైనయి, రేపు ఎట్లన్నా తెప్పియాల అత్త పరిస్థితి చెప్పింది గంగ భర్తకు చాయిచ్చుకుంటూ. చప్పుడవుతున్న ఫోన్ను జేబులోంచి తీస్తూ, మరలా పటేలే ఫోన్ చేస్తున్నాడు ఆందోళనగా భార్య కేసి చూస్తూ అన్నాడు ధర్మన్న. లేపవు, లేపి మాట్లాడు, ఇంకా ఏమడుగుతాడో ఏమో కంగారుగా అన్నాడు ధర్మన్న. ఏమన్నానని, ఫోన్ లేపకుంటే ఏమన్నా అనుకోడా అన్నది గంగ. హలో, ఆ పటేలా, నేను ధర్మన్నని. ఏంటిదో? ఏమి లేదు, ఈసారి మా కొడుకు కుటుంబం మేమంతా 2-3 నెలలు ఉండటందుకస్తున్నాం. కొంచెం కరెంటు ఎలుపరును పిలిపించి చెక్ చేపియ్యు. ఆదిలాబాదు దిగంబరు సేడు దగ్గరికెళ్ళి బియ్యము పప్పు చక్కరి గోధుమలు నూనె అన్నీ 3 నెలల సామాను తెచ్చి ఉంచు. ఇద్దరు పని మనుషులను చూగా మాట్లాడి ఉంచు అని ఫోన్ పెట్టేశాడు. ఏమైంది, గట్ల చూస్తున్నావు? అదే, ఏమన్నాడు అన్నది గంగ కంగారుగా. ఏమిలేదే, అలా కొడుకు కట్ల పటేల్ జోడ 2-3 నెలలు ఈయన్నే ఉండిపోతందుకు వస్తున్నాలట. కిరాణా సామాను అది ఇది అంతా కొని ఉంచుమన్నాడు. ఆడికెళ్ళి ఫోన్లా పైసలు కడతాడట అని చెప్పాడు ధర్మన్న. అబ్బా, గన్నొద్దులు ఉండతందుకస్తున్నలా, అటు షేను పని చూసుకుంటావా, ఇటు మాలకిల్లును చూసుకుంటావా అని అసహనంగా అన్నది గంగ. ఆవే నాకు సుఖం అనిపిస్తున్నది, అలా లగ్గమై నుంచి గిన్నొద్దులుండటందుకు ఎన్నడూ రాలేదు. మాలక్ మాలక్సాని దివిలకు ఉగాదికి దగ్గరోళ్ళ లగ్గాలకు వస్తుండ్రి, ఇప్పుడు అందరస్తున్నలు, నాకు కూడా ఏదో అనుమానంగున్నది అన్నాడు ధర్మన్న. అలయిల్లో మనమేమనస్తుంది, ఏడాది చుకా ఉన్నా ఉండొచ్చు అని విషయాన్ని ముగించింది గంగ. ధర్మన్నకు ఆ ఊరిలో మంచి పేరున్నది. నమ్మకమైన మనిషని, నిజాయితీపరుడని అందరంటారు. 10 ఏళ్ల కంటే తక్కువ ఎవరికి జీతముండలేదు. అతను జీతమున్నా ఇంటిళ్ళు వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. ధర్మన్న భార్య గంగ, 2 కూతుళ్ళు, 1 కొడుకు. పెద్ద కూతురు పెళ్లి చేశాడు. చిన్న కూతురు మండల కేంద్రంలో ఇంటర్, కొడుకు జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతున్నారు. తల్లి 7 పదులు దాటిన పెద్ద మనిషి,
ఆరోగ్యము అంతంత

మాత్రమే. సాయంత్రం చెట్ల మీద పక్షులు అలరిచేస్తున్నాయి. కొన్ని వాటి పిల్లలతో గూట్లో ముచ్చట్లు పెడుతున్నాయి. ఊరి ఆవులు గేదెలు దుమ్ములేపుకుంటూ ఇండ్లకు చేరుతున్నాయి. వాటి పిల్లలు తల్లుల అరుపులతో ఊరు ఊరంతా సందడిని సంతరించుకున్నది. నారింజ బూడిద రంగులు పశ్చిమ దిక్కునున్న సూర్యుని కప్పేశాయి. ఇండ్ల గుణపెంకుల సందుల్లోంచి వంటపోగా మేఘాల్లా కనబడుతున్నది. ధర్మన్న ఎడ్లను కట్టేసి తాళాలన్నింటినీ మళ్లీ ఒకసారి చూసి బయటకొస్తుండగా కారు హారన్ చెవిలో పడ్డది. పాటాకు తలుపులు తీసి పక్కకు నిల్చున్నాడు. కారు లోపలికొచ్చి ఆగిన వెంటనే గాలిరెడ్డి కుటుంబమంతా ఒక్కొక్కరు దిగారు. సూటుకేసులు బ్యాగులన్నింటినీ లోపల పెట్టాడు ధర్మన్న. అంతా మంచిదేనా ధర్మన్న? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు గాలిరెడ్డి. మంచిగానే పటేలా, వినయంగా అన్నాడు. ఇల్లు మొత్తం సఫా చేసినవా? అవునన్నట్లు తల ఊపాడు. ఇంకా కొంచెం సగవెట్టేదున్నది. కొడుకు కోడలు పిల్లలు వాకిలంతా తిరుగుతూ ఇంటిని కొట్టాన్ని పెద్ద దర్వాజాని పూల చెట్లని వింతగా చూస్తున్నారు. పోయస్త పటేలా అని ఇంటికి బయలుదేరాడు ధర్మన్న. ఇంట్లోకి వస్తూ ఏమైంది అవ్వకు గునుస్తున్నది ఆశ్చర్యంగా అడిగాడు. పగడ్నుంచి పానం మంచిగలేదు, దగ్గు ఎక్కైంది, దమ్ముసుక సతాయిస్తున్నది, అత్తవైపు చూస్తూ భర్తకు చెప్పింది గంగ. తల్లి దగ్గరికి వంగి కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ గోళీలు వేసుకున్నదా, తిండి పెట్టినాక వేస్తా అన్నది గంగ. ఈయన్ని కూసుంటా అవ దగ్గర, ఇద్దరికి ఇడికే తీసుకురా. పప్పులో నానబెట్టిన జొన్న రొట్టె ముక్కలను తల్లికి తినిపిస్తున్నాడు. గంగ చేతులు కడుక్కొని అత్తకు గోళీలు వేసింది. తెల్లారి పటేల్ ఇంట్లో మోదాళ్లు తిప్పి బయట కట్టేయడానికి ఎడ్లను తీస్తున్నాడు ధర్మన్న. గాలిరెడ్డి కొడుకు వాకిట్లో వేప చెట్టు కింద ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నాడు. గాలిరెడ్డి ధర్మన్న కొంచెం దూరంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ధర్మన్నను పిలిచి, ధర్మన్న, ఈ ఊళ్ళో రోజు 2-3 లీటర్ల పాలు దొరకడం కష్టమే. బయటకున్న పాలు మా పిల్లలకు పసందుగావు. మీ బర్రెని మేమున్నన్ని రోజులు మా ఇంట్లోనే కట్టెయ్యు. దినా మాకు పాలు వెండించి ఛాయపూర్త మీ ఇంటికి కొన్ని తీసుకపో అన్నాడు గాలిరెడ్డి. గాలిరెడ్డి మాటలు పూర్తి కాకముందే ధర్మన్న ముఖంలో నెత్తు రింకిపోయినట్లయింది. ఏమనాలో తోచడం లేదు. తువాలతో ముఖాన్ని తుడుచుకుంటూ, ఇక్కడెందుకు పటేలా, మా ఇంటికెళ్లే పిండుకొని తెస్తా ధైర్యం చేసి అన్నాడు ధర్మన్న. మా పిలగాన్లు ఎప్పుడస్తారా ధర్మన్న? వాళ్లకు ఎడ్లు బర్లు చేను చెట్టు చూసుడంటే ఎంతో గమ్మతు. గందుకే ఈయన్నే గట్టేయమంటున్నా మనసులో మాట చెప్పేశాడు గాలిరెడ్డి. మంచాల విచారంతో పడుకున్న తండ్రిని చూస్తూ, ఏమైందే బాపు, ఏమైంది? అదేనే నెత్తునొస్తున్నదా? కూతురు మాటలు విని పరిగెత్తుకుని వచ్చి, ఏమైంది, అస్తకాస్తేన వన్నావు, భయపడుతూ అన్నది గంగ. ధర్మన్న లేచి కూర్చొని, మాలకు ఇంటోళ్ళు ఉన్నన్ని రోజులు మన బర్రెని ఆలింటికాడనే కట్టేయమన్నాడు, అయితే నువ్వేమన్నావు? తాతాలాడుతూ అన్నది గంగ. మీ ఇంటికే పాలు విండుకొని తెస్తా అన్నా. అయ్ ఇలా శాంతానంగాని, ఓలన్న బర్రెని ఇంటికాడ కట్టేయమంటాలా? ఈళ్ళేమంది, చెరుకు మెత్తగున్నదంటే ఏలేదంక శీకుడేనా? అద్దననుంటివి కసురుకుంటూ అన్నది గంగ. అన్ని తీళ్లు చెప్పినా ఆడా ఆళ్ళు ఇనెట్టు లేకుండే. అయ్యో, బర్రె ఆళ్ళింటికాడ ఉంటదా? రేపటినుంచి కాలేజీకెట్ల ఓకండే బాపు, బాధతో అన్నది కూతురు. అద్దనుంటివి కదనే, మాకు తక్లీఫ్ అవుతుందని అననుంటివి అన్నాడు కొడుకు. ఏం మంది దునియలా అల్కగున్నోళ్ళ బతుకులేగింత, కొత్తలు సుఖ అస్తయు రావు దిగులుగా అన్నది గంగ. తిండి పొయ్యి మీదనే ఉన్నది. ముసలమ్మ దగ్గు తప్ప ఆ ఇల్లంతా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. బర్రెని మాలకింట్లో ఉంచడం ధర్మన్నగని గంగని తీరని వేదనకు గురిచేసింది. ఇల్లు గడవడం కష్టమవుతుంది, వద్దు అనొస్తదా? పటేల్ దగ్గర పెద్ద కూతురు పెండ్లికి 2 లక్షల బాకీ తీసుకున్నాడు. ఏడాదికి 40,000 జీతం పైసలు 70,000 నుంచి కట్టు చేసుకుని 30,000 ఇస్తున్నాడు. ఇంకా 2 సంవత్సరాలకు గాని బాకీ తీరదు. బండ కింద చెయ్యి మనదున్నప్పుడు అడిగే ధైర్యం వస్తుందా?
రోజు పొద్దున పూట ధర్మ

నా మాలకింటికి పనికెళ్తే కొడుకు బర్రె గూటం దగ్గర పెండ తీసి ఊడ్చేయడము, నీళ్లు కుడితి పెట్టడము, గడ్డిమోపు తేవడము, పేదుడెకు సన్నంగడ్డి లాంటి పనులన్నీ చేసి కాలేజీకి వెళ్తాడు. గంగ పాలు పిండి ఊర్లో ఇంటింటికి తిరుగుతూ పాలమ్మడం, కూతురు ఇంటి పని వంట పని చేసి కాలేజీకి వెళ్తుంది. ఇలా ఎవరూ ఖాళీ ఉండకుండా పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇంట్లో బర్రె లేకపోవడంతో ఇబ్బందులతో పాటు దాని యాది అందరినీ కలిచివేస్తున్నది. ధర్మన్న కూతురుకు బర్రె జ్ఞాపకాలు ఒక్కొక్కటి కళ్ళ ముందు కదులుతున్నాయి. సరిగ్గా నెల ముందు సట్టి పండుగ నాడు ధర్మన్న బర్రెను దుడ్డెను చెరువులో శుభ్రంగా కడుక్కొని వచ్చాడు. సట్టి పండుగకు రావాలని కూతురు అల్లుడు వియ్యంకునికి ఫోన్ చేసి చెప్పాడు. సాయంత్రం గంగ సల్లచారు పప్పు పాయసం రెండు శాఖాలు సిద్ధం చేసింది. ధర్మన్న పాలకుండలు పెరుగుదుత్తలకు బంతిపూల దండలు కట్టాడు. అన్నిటినీ వరుసగా పెట్టి పాలు నింపి పసుపు కుంకుమ బొట్టు పెట్టింది గంగ. కొడుకు బర్రెకు దుడ్డెకు ఇంటికి పంటకు ఎప్పుడు కాపలా ఉండే కుక్కను మల్లన దేవునిగా భావించి పూలదండలేశాడు. ముద్దుగా ముస్తాబైన పేదుడ్డెను మెడనిండా చేతులేసి ముద్దు పెట్టుకున్నది కూతురు. కుక్కను తలపై పునుకుతూ హత్తుకున్నది. సల్లంగా చూడుండ్రి, పాడి పంటలు ఇంటి నిండా అయ్యుండ్రి అని బర్రెకు కుక్కకు ఇంటి వాళ్ళంతా మొక్కి నైవేద్యం పెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలంతా భోజనాలు ముగించుకున్నారు. అమ్మా, పెద్దగా అయినాక ఈ దుడ్డెని అమ్మద్దు, మనమే ఉంచుకుందాం, దుడ్డెను పునుకుతూ గారాబంగా అన్నది కూతురు. మనమే ఉంచుకుందాం కొడుక అన్నది తల్లి. ఐదేండ్ల కింద గంగ వాళ్ళమ్మ ఇంట్లో పాడిబర్రే పాము గుట్టి చనిపోతే పేదుడ్డెని తెచ్చుకున్నది గంగ. అదే ఈ బర్రె పెరిగి పెద్దగై నిరుడు ఈని ఆడబిడ్డెను కన్నది. బర్రె తొందరగా ఈనకపోతే తెలిసినోళ్ళని తీసుకొచ్చాడు. తల్లి బిడ్డే సుఖంగా బయటపడాలి మల్లన దేవుడా అని ఇంటి వాళ్ళంతా చేతులెత్తి వేడుకున్నారు. రోజూ రెండు మూడు లీటర్ల పాలిస్తున్నది. ధర్మన్న జీతం పైసలు సంవత్సరం ఖర్చుకు పనికొస్తే ఈ పాల పైసలతో పిల్లల చదువుకు ఆటో పుస్తకాలు నోటుబుక్స్ పెద్ద మనిషి మందులు పాల పైసలతోనే తీరిపోతాయి. ఈ బర్రెనే కన్నతల్లిలా సాదుకున్నది. ఇప్పుడు బర్రె లేదు, పాలు లేవు, పైసలు లేవు. తెల్లారి మరునాడు కాలేజీకి వెళ్లలేక బర్రె లేనిది చూసి బోరున ఏడ్చింది కూతురు. తల్లికి ఏడుపాగలేదు. నెల రోజులు దాటిపోయింది. ధర్మన్న పటేలు ఇంటి దగ్గరనే పాలు పిండి కుడితి పెట్టి ఎప్పట్లాగే చూసుకుంటున్నాడు. గాలిరెడ్డి కొడుకు భార్య పిల్లలకు ఊరు బయట పంట పొలాలు వాగులు వంకలు చెరువులు కారులో తిప్పుతూ చూయిస్తున్నాడు. ధర్మన్న పాలు పిండుతున్నప్పుడు పిల్లలకు చూయిస్తూ, మన బెంగళూరు ఇంట్లో మిల్క్ పాకెట్స్ వస్తాయి కదా, ఆ పాలు ఈ బఫెల్లో నుంచే తీసి పాకెట్లో అమ్ముతారు అని ఇద్దరు పిల్లలకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు. పిల్లలు ఆశ్చర్యంగా వింటూ, వాట్ ఈస్ దిస్ పప్పా అడిగింది కూతురు. దానిని గ్రాస్ అంటారు, తెలుగులో గడ్డి అంటారు, మనకు అన్నంలాగే దానికి ఇది అన్నం అని చెప్పాడు. మరి అవేంటి పప్పా, ఎడ్లను చూయిస్తూ అడిగాడు కొడుకు. వాటిని బుల్లకాట్స్ ఎడ్లు అంటారని చెప్పాడు. ధర్మన్న తల్లి పరిస్థితి రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నది. బర్రె ఉన్నప్పుడు తల్లి రోజూ కొన్ని పాలు తాగేది. ఒకరోజు తల్లికి ఒంట్లో బాగలేదని ఇంట్లోనే ఉండిపోతే రాత్రంతా బర్రె అరిచిందట. రాత్రి 10 దాటింది. నిద్రలోకి జారిపోయాడు ధర్మన్న. అంతలోనే ఫోన్ మోగింది. హలో హలో, ఆ పటేలా, ఏం చెప్పు. మన బర్రెకు కడుపుబ్బింది, కాళ్ళు కొట్టుకుంటా ఒర్లుతున్నది. పటేలు మాట పూర్తి కాకముందు ఇంట్లో ఎవరికి చెప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ధర్మన్న. అప్పటికే చాలామంది అక్కడ గుమిగూడారు. పశువులకు నాటుమందులు పోసే లస్మన్న రాంకిష్ఠులను పిలుచుకొని వచ్చాడు. కొందరు పొట్టగొట్టి చూస్తున్నారు. కొందరు కాళ్లకు పెయ్యంతా గాట్లు గాయాలు చూస్తున్నారు. ఆముదం తాగించాలని కొందరు, తమలపాకులు ఎల్లి అల్లం ఉప్పు తాపాలని కొందరు, గాదరి చెక్క ఇంగు పొయ్యాలని ఇంకా కొందరు,
కొందరేమో వెటర్నరీ డాక్టర్కు ఫోన్ చేస్తున్నారు.

0: ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయినా తగ్గలేదు. పరిస్థితి విషమిస్తున్నది. గాలిరెడ్డికి లోపల భయం భయంగా ఉంది. ఏమైనా జరగరానిది జరిగితే? ధర్మన్న కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చేసేదేమి లేక ఒక మూలకు వెళ్లి కాళ్ల మధ్యన తలపెట్టి ఏడుస్తున్నాడు. ఏ ముఖంతో ఇంటికెళ్లాలని దుఃఖిస్తున్నాడు. కానికాలంలో కన్నీళ్ల గాయాల్ని తుడిచిన కొంగుని చివరిదాము గుండె నిండా కండ్ల కట్టుకొని రేపటి తన బువ్వ గిన్నెల్ని పాలబుగ్గల్ని మనసారా దయతీసుకొని మృత్యులోయ అంచును తాకుతూ వస్తున్న ఆ మట్టి మనిషి రేపు ఖచ్చితంగా పొద్దును చూస్తాడని చెప్పలేము అన్నట్టు ధర్మన్న పరిస్థితి మారిపోయింది. ఉదయం 6 గంటలు. తూర్పు దుప్పటిని చీల్చుకుని సూర్యుడు మెల్లగా లోకాన్ని చూస్తున్నాడు. పక్షులు జంతువులు నిద్రను దులిపేసుకుంటున్నాయి. పేదూడ పాల కోసం అరుస్తున్నది. బర్రె మంచిగైందా బాపు? బాధగా అడిగాడు గాలిరెడ్డి కొడుకు. ఏమీ మాట్లాడక బర్రెవైపు చూస్తూ ఉండిపోయాడు గాలిరెడ్డి. బర్రె కొమ్ముల నుంచి మూతి చెవులు అన్ని ముద్దించుకుంటూ ఏడుస్తున్నాడు ధర్మన్న. ఇక నా పాలుడ్చిన కొడుక అన్నట్లు గేదె రెప్ప వేయకుండా ధర్మన్న వైపే చూస్తున్నది. తల్లిలాంటి బర్రె తల్లిని పిల్లల్ని ఇల్లును సాదుతున్న బర్రెను చూస్తూ దుఃఖిస్తున్నాడు ధర్మన్న. ఆ ఏడుపుకు చుట్టుపక్కల వాళ్లంతా గుమిగూడి గేదె వైపు ధర్మన్న వైపు దీనంగా చూస్తున్నారు. చూసినవా బాపు, అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది. బర్రె ధర ఇప్పుడు దాదాపు 1 లక్ష రూపాయలు. పాపం ధర్మన్న మామ కుటుంబానికి ఇదే ఆధారమట. నువ్వు మామీద ప్రేమతో మమ్మల్ని ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంచుదామనుకున్నావు. మంచి పాలు దొరుకుతాయని మనింట్లో బర్రెను ఉంచావు. ఇన్నేళ్ల నుంచి మనకు జీతం ఉండి ఆయన నెత్తురును చెమటగా మార్చి మన గాదెలు నింపిండు. తాను మాత్రం చాలీ చాలని తడకలింట్లో గడుపుతున్నాడు. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. పాపం వాళ్ళ అమ్మకు పాలు లేక మందులు లేక పరిస్థితి ఘోరంగా మారిందట. పిల్లలు కాలేజీకి పోతలేరట. ఇక్కడ ఉన్నన్ని రోజులే కదా ఈ పాలు, తర్వాత అక్కడ అవే పాలు కదా. కొడుకు మాటలకు గాలిరెడ్డి శరీరంతో భయంతో వణికిపోతున్నది. ఆ మాటలు వింటూనే బర్రె వైపు చూస్తున్నాడు. ధర్మన్న ఏడుపు ఆగడం లేదు. అంతలోనే బర్రె పెండ మూత్రము కాలువలా పారుతున్నది. కడుపు మెల్లగా దిగుతున్నది. కదలడం మొదలుపెట్టింది. ఇద్దరూ చెప్పలేని ఆనందంలో మునిగిపోయారు. బర్రెను దుడ్డెను అదిలిస్తూ గాలిరెడ్డి ధర్మన్న ఇంటివైపు నడుస్తున్నారు. బర్రెను దుడ్డెను చూసి గంగ సంతోషం గంగలా పారింది. పిల్లలు దూడల్లా గంతులేశారు.
1: ఇప్పటిదాకా పాడితల్లి డాక్టర్ ఉదారి నారాయణ కథానికిన్నారు. ఈ కథానికను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఈ కథానికను రేపొద్దున 8:30 మళ్ళా వినొచ్చు. రేపు రాత్రి 9:30 కథనం సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి మేమే మేకపిల్ల అదిగో బస్సు కథలు ప్రసారమవుతాయి. చదివినది వేమూరి సాధన. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM మనస్సు నిండా. ఇగై నుండ్రి కార్యక్రమంలో ఎనకటి గ్రామ పాలన గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళ నలిమెల రాజవ్వతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది యు దినేష్.
2: నలివేల రాజవ్వ, నీకు నమస్తే అవ్వ.
3: నమస్తే.
2: ఎంత భూమి ఉంటదవ్వ నీకు?
3: నాకు 1 ఎకరం ఉన్నది. నా బిడ్డకు 5 ఎకరాలు ఉంది.
2: 5 ఎకరాలు నువ్వే చేస్తావా?
3: నేనే చేస్తాం.
2: బిడ్డను ఇద్దరు కలిసి చేస్తారా? ఈ భూమి మీకు ఎట్లా వచ్చింది?
3: మా అయ్యప్పుడే కొన్నాడు. 1 ఎకరం భూమి మేమే కొనుక్కున్నాం. కష్టం చేసే కొనుక్కున్నాం.
2: ఎన్నేళ్ల కింద కొన్నారు అట్లా?
3: 20-30 ఏళ్ళ.
2: మళ్ళీ ఇంకెక్క కొనలే? మరి ఎకరమే కొనుక్కున్నాం.
3: ఎకరమే ఎందుకు కొన్నాం? అంత మంచిగా పానాలు మంచిగా లేక ఇంకో బిడ్డ చనిపోయింది. అయితే అమ్ముకుంటా పెట్టుకుంటా వచ్చిన 8 ఎకరాలు కొన్నా. దవాఖానలకు పెట్టడానికి ఎక్కడి పైసా దాలలేదు. అమ్ముకుంటా వచ్చిన.
2: కొడుకులు లేరా? మరి
3: లేరు.
2: బిడ్డలు ఎందరు?
3: ముగ్గురు.

0: బిడ్డలైతే ఒక బిడ్డ చనిపోయింది, ఇద్దరు బిడ్డలే.
1: మరి బిడ్డే భూమి కూడా మీరే చేస్తామంటే, మరి అల్లుడు ఏడా?
0: అల్లుడు హైదరాబాద్ అక్కడ ఉంటాడు. ఈడ అంతగానం పనులు లేవి, పొలముల పని ఆయన ఎక్కువ చేయడు.
1: రాదేమో,
0: అచ్చడం అందుకు రాదు, వస్తుంది కానీ భయపడతాడు, దిగాడు పొలంలోకి ఎక్కువ.
1: నేను ఫస్ట్ నుంచి వ్యవసాయం పనేనా నీకు?
0: ఫస్ట్ నుంచి వ్యవసాయం పనే.
1: మీ పెద్ద మనిషి?
0: పెద్ద మనిషి వ్యవసాయం పనే, నేను వ్యవసాయం పనే, బుద్ధి వచ్చింది ఉంది వ్యవసాయం పనే.
1: పెద్ద మనిషి దూరం అయ్యింది మరి?
0: మంచి పదేళ్ళ.
1: ఆయన ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తుండేనేమో. ఇప్పుడు ఆయన పోయి నుంచి భారం అంతా నిమ్మిన్నే పడ్డది.
0: భారం అంతా నా నిమ్మే.
1: బిడ్డ భూమి నువ్వు వేస్తావు. ఇప్పుడు పొత్తుల్లో ఉంటారా మీరు బిడ్డ? నువ్వు
0: పొత్తుల్లో ఉంటావు.
1: ఏం పంటలు ఇస్తున్నావా మరి?
0: ఇగో ఇదే ఆరి, ఏ సిక్కి ఇదే ఆరి, ఆనకాలం ఇదే ఆరి.
1: ఎందులో అవి నాట్లేసి
0: ఆరం అవుతుంది
1: అంటే ఆనలు పడ్డాక పెట్టినావా? పార్కం ఉన్నదా మరి మంచిగా?
0: అదేంది, ఈడొక్క భయం ఆడొక్క భయం గడ.
1: మరి పార్కం అప్పుడు ఎట్లా వేస్తావా? ముఖ తోడు లేదు,
0: నీళ్లు వారిచ్చుడే.
1: ఎట్లా మొగ మనిషిని పెట్టుకుంటా? నువ్వు వారిస్తావా?
0: నేనే వారిస్తా.
1: అంత బురద నడుస్తావా పా ఈ వయసులో?
0: నడుచుడే, ఇక నడకుంటే ఎట్లా, ఎవరి కోసం?
1: 60 ఏళ్ళు ఉంటాయా?
0: ఉంటాయి.
1: కష్టం అనిపిస్తలేదా ఇంత?
0: కష్టం అనిపిస్తే ఈ కడుపు ఎట్లా, ఇంత అంత కడుపు కోసం ఎన్ని బాధలు పడితే నిండాలి ఈ కడుపు, ఎన్ని పనులు చేస్తే ఈ కడుపుకి అన్ని తీరులో దొరకాలి.
1: మీ బిడ్డే కూడా వచ్చి నీళ్ళు
0: వారిస్తావా?
1: ఇద్దరు వారిస్తారు.
0: ఇద్దరు వారిస్తాం.
1: ఇద్దరు ఆడులే కైకిలు పెట్టుకుంటే వాళ్ళకి ఒక రోజుకి 500 ఇవ్వబడతాదేమో.
0: 500 రూపాయలు
1: ఇయ్యాల. మందు కొట్టేటప్పుడు ఇస్తావేమో మొగోళ్ళు?
0: మందు కొట్టేటప్పుడు, మందు చల్లేటప్పుడు మొగోళ్ళని వెళ్తారు.
1: మొగోళ్ళు నాట్లేసేటప్పుడు ఆడులు ఎత్తారు. ఇక
0: ఆడోళ్ళు నాటేస్తారు, మొగోళ్ళని వెళ్తే నారేస్తారు.
1: నారేస్తారు అంతే, మళ్ళీ పని ఏం లేదు మొగోళ్ళది.
0: ఇయ్యలేదు, ఇక మందు చల్లుడు, మందు కొట్టుడు, మొగోళ్ళ పని.
1: అలాగే ఏమి ఇస్తారు మందు కొట్టేటప్పుడు మొగోళ్ళకు?
0: అలాగే డబ్బ గుత్త, డబ్బకు 70 రూపాయలు.
1: ఎన్ని డబ్బాలు కొడతాయి?
0: కొడతారు 40 డబ్బా దాకా కొడతారు.
1: మొగోళ్ళ పని మందు కొట్టేటప్పుడు, మందు చల్లేటప్పుడు. ఇక ఈతరుల మొగల పని లేదు అంటే ఆడోళ్ళ పని ఎక్కువ మరి వ్యవసాయం?
0: ఆడోళ్ళ పని ఇక కలుపు గడ్డి కోసుడు ఒడ్ల పొన్న, ఇక ఎల్లకాలం ఇది కోసేదాకా ఇంట్లోనే పని ఉంటది.
1: ఇప్పుడు గడ్డి కూడా మీరు కోస్తారా? ఒడ్ల పొన్న గడ్డి
0: కోస్తాం.
1: గడ్డి కోస్తావు, కలుపు కూడా మీరు గుత్తలకి ఇచ్చేస్తారా? మీరు?
0: మేమే కలుతాం.
1: ఇద్దరు తల్లి బిడ్డలు. గుత్తలకి ఇస్తే మరి జల్లు అయిపోతుందేమో కదా. మరి
0: జల్లు అయిపోతే ఒక కాడ బీగుతారు, ఒక కాడ ఇచ్చి పెడతారు.
1: సరిగా ఇయ్యారు,
0: సరిగా ఇయ్యారు.
1: ఆయన కడిగి ఇద్దరు తల్లి బిడ్డలు ఒక తోడు పెట్టుకుంటారు కైకి?
0: ఏమాకు తోడేం అవసరం లేదు, బాగా గడ్డి ఉంటేనే ఒకళ్ళని ఇద్దరిని పెట్టుకుంటాం, లేకుంటే ఇద్దరమే తిరుగుతాం.
1: గడ్డి మందు కొడతారా?
0: గడ్డి మందు ఇస్తాం.
1: రోజు ఉండదు పని మరి చేయాలి ఉంటుందా పొలంలో?
0: రోజు అంటే గిట్లనే నీళ్ళు నిప్పులు.
1: నీళ్ళు రోజు భారీ పడతా?
0: రోజు వాన కొడితే ఎందుకు పడతాయి, పట్టాయి.
1: ఏం చల్లినావు మరి వీటికి?
0: డిఎఫ్ చల్లలే. అప్పుడు మనుషులు దొరకలేదు, ఒకటే మగ మనిషి దొరికితే ఇక నాటేసుకుంటే వేయను. ఇక ఇప్పుడు చల్లాలి.
1: ఏం తీసుకున్నారు నాట్లు వేసే వాళ్ళు మరి?
0: 4,000 ఎకరానా?
1: 20,000 అయింది మరి నీకు?
0: 20,000
1: నాట్లు వేయదాలి. ఎంటనే పైసలు ఇవ్వబడుతుంది ఏమో?
0: ఎంటనే ఆడుకోరు, నెలదాకా ఆగుతారు.
1: మరి తుకం వాళ్ళకి 9,000 తుకం వాళ్ళకి ఎన్ని రోజులు పెరిగింది అట్లా?
0: నెల
1: నెల కాగానే కరెక్ట్ టైం కానలు పడ్డాయి నీకు. ఆఖరి దాకా ఎన్ని సార్లు మందు కొట్టబడుతుంది అవ్వ దీనికి?
0: 4 సార్లు కొట్టాలి, 3 సార్లు మందు చల్లాలి.
1: మళ్ళీ ఎప్పుడు కోతకు వస్తుంది ఇది?
0: దీపావళి వేయడానికి వస్తుంది.
1: అప్పుడు వచ్చిందంటే మళ్ళీ అది వరి కోసేస్తావు, మొత్తం కోసేస్తుంది మిషన్ వచ్చి. మరి ఎండ కోసేటప్పుడు మీరు ఎండ కోస్తారు అట్లనే? మళ్ళీ
0: మేము ఎండ కోస్తాం.
1: కైకిలు పెట్టుకోరు అప్పుడు కూడా?
0: ఏం అవసరం లేదు కైకిలి.
1: మళ్ళీ సంచులు నింపేటప్పుడు అవసరం లేదు?
0: సంచులలో నింపుకుంటారు, అమాలోళ్ళే నింపుకుంటారు.
1: అలా అయిపోయింది పని కదా బాగా. ఇప్పుడు వ్యవసాయం పని ముందటంతా లేదేమో, ముందు ఇంత కష్టం బాగుంటుండే.
0: ఇప్పుడు అల్లే కాంట పెట్టుకుని కుప్ప పోసి కొంత ఎండ ఎండ పోయిన వాళ్ళ కుప్ప కొత్త అయిపోయి అల్లె పెట్టుకుంటారు.
1: ముందు కళ్ళం కడుతుండే.
0: ఇప్పుడు కళ్ళం లేదేమి లేదు, పరదలేసి పోసుడే.
1: ఇట్లా ఎన్ని రోజులు కళ్ళం కడుతుంటారు ముందు?
0: ముందు 4 రోజుల దాకా కళ్ళం చెక్కుడు, ఊడ్చుడు, ఆలుకుడు బాగా దిరాంగి.
1: తెల్లం దాకా పొద్దున్న దాకా ఎడ్లు దింపుడు అట్లే ఉంటుండే. మళ్ళీ ఎగబోసుడు ఉండేమో.
0: ఎగబోసుడు ఇది ఉడకపోండే. ఎలా
1: అప్పుడు సార్ రెండు పంటలు తీసిండా?
0: అప్పుడు ఒకటే పంట.
1: ఎందుకు ఒకటే పంట తీసిండు అప్పుడు? నీళ్లు లేకుండా?
0: నీళ్లు లేవు, బయల.
1: ఇప్పుడు నీళ్ళు వచ్చినాయేమో ఫుల్. ఇప్పుడు అలకగా ఉన్నదా వ్యవసాయం? అప్పుడు అలకగా ఉండేనా?
0: ఇప్పుడు అలకగా ఉంటది
1: వ్యవసాయం చేసి. మరి పంట అది బిర్రా ఇది బిర్రా?
0: పంట తక్కువ కాదు, ఇది ఎక్కువ కదా.
1: అప్పుడు మందులు లేదు తిండుండేనేమో?
0: మందులు లేవు.
1: మరి ఇప్పుడు మందులు ఎందుకు వెళ్తున్నారు?
0: ఒకళ్ళని చూసావు కదా, ఇంకేం చేస్తారు? నీకెకరాని 20 వల్ల 20 క్వింటాలు వెళ్ళే, నాకు కూడా వెళ్ళాలని నేను ఒక బత్త ఎక్కువ ఎత్తి.
1: కానీ మందు మందు అయిపోతుంది తెలుస్తలేదా రైతుకు?
0: ఇసమే అవుతుంది మరి.
1: మరి ఇసం తిండి తినే పెడుతుంది కదా మీరు మందికి? మరి
0: ఇసం తిండి తింటేనే గీసేడారు ఒకళ్ళు వస్తాయి.
1: మరి మీరు మందులు పోసిందే తింటారా?
0: ఇక మేమేం తింటాం.

0: ఇంకా మేము ఇంకా వేరే ఉంచుకుంటాం.
1: మీ పుడతావారు రెండు మళ్ళు మందులు వేయకుండా వండించుకున్నారా?
0: అవి వాండాయి, అలవాటు పడ్డది వాండాయి.
1: పెంట ఎరువు కూడా వేయరు మీరు?
0: పెంట వేస్తారు.
1: వేస్తారు కానీ 5 ఎకరాలు ఏడకి ఏం తీసుకొస్తారు? ఎంత వేస్తారు?
0: ఏ అడుగు ఎత్తి 2-3 ఏళ్ళ దాకా మళ్ళా బాందు. ఒక పక్కకి ఎత్తు పక్కకు బాందు.
1: ఉన్నదా గోదా గొడ్డు? ఎన్ని ఉన్నాయి?
0: గొడ్లు 2 ఉన్నాయి.
1: 500 కొట్టేస్తారేమో. ఏం రకం ఇదో? సన్న రకమేనా? మళ్ళా ఏసుకిల్లా దొడ్డు రకం వేస్తారా?
0: దొడ్డు రకం.
1: ఎందుకు దొడ్డు రకం వేసుకెళ్ళి? అప్పుడు సన్న మేరా?
0: అప్పుడు లేబికోతాయి కదా సర్కారికి దొడ్డు బియ్యం. ఇవి అయితే పంట వండాయి అప్పుడు.
1: ఇప్పుడు దొడ్డు వేసా వండాయి?
0: ఇప్పుడు వండుతాయి దొడ్డు చేస్తే.
1: సన్నం చేస్తారేమి ఇప్పుడు? ఇప్పుడు తిందలు ఇవ్వుంచుకుంటారా ఏసికి ఇవ్వుంచుకుంటారా?
0: ఏసుకడ్లు తినేస్తుందా? దొడ్డు ఉండే
1: దొడ్డు ఉండే తినరాదు.
0: తినరాదు. ఇయ్యే
1: మీకు ఎన్ని కుంటాలు వడతాయి మరి?
0: వడతాయి 10 క్వింటాల దాకా.
1: అడ్లు
0: 10 క్వింటాలు ఇక మా మనమడు ఉండే ఇంకో అల్లుడు ఉండే
1: అందరికి పోసి
0: అందరికి పట్టించి వాళ్ళ హైదరాబాద్ కాడ ఉండిరి అందరికి బియ్యం బత్తలు వేసుకపోతారు.
1: కంట్రోల్ బియ్యం తింటారా మీరు?
0: మాకు ఈ బియ్యం ఏముండే.
1: ఇంత మంచి బియ్యం కంట్రోల్ బియ్యం ఏం తినబుద్ది కదా? అవి సన్న బియ్యమే కదా కంటల బియ్యం?
0: సన్న బియ్యమే.
1: అవి తినరు, అవి అమ్మెత్తారేమో. మరి ఏసికీలా వరి లాభం ఎక్కువ ఉంటదా? ఈ ఇప్పుడు ఈ ఆనకాలం వరి లాభం ఎక్కువ ఉంటదా?
0: ఏసికే లాభం
1: ఇప్పుడు ఎక్కువ. ఎందుకు? ఎందుకు?
0: వర్షాలు కొట్టి అర్రలు పడి ఇంత కొట్టుగా పోయి ఇంత రోగాలు వచ్చి సరిగా పంట పండది. అప్పుడు వానలు లేవు కదా, అది పంట ఎక్కువ పండుతుంది.
1: కాలం అనుకున్నట్టు ఉంటదా? ఇప్పుడు అనుకున్నట్టు ఉండదేమో.
0: ఉండదు.
1: ఎన్నిసార్లు కలబడుతుంది అప్ప దీన్ని?
0: ఒకటేసారి.
1: ఒకసారి కలిసి వచ్చేస్తా వరి? ఆ తొడంగలు ఉంటాయి కదా కొన్ని?
0: ఉంటాయి ఇక. ఒకటేసారి గట్టిగా వీస్తే అయిపోయి
1: ఒడ్ల కొన్న గడ్డి కోసేస్తారు.
0: ఒడ్ల కొన్న గడ్డి కోసి మొదలు ఒడ్ల గడ్డి వారేసినాక ఇక ఈ నడుమ మంచిగా తాజపరంగా అంతా ఏ పోసున్నా వీక్కుంటా ఇక మళ్ళా పడదు. గడ్డి మందు కొడితే ఆరిలేపది. చల్లే మందు చల్లుతాము నాటేయంగానే.
1: జీలుగు దొక్కుతారా?
0: ఆ జీలుగు అలికడం.
1: అలికి ఎన్ని రోజుల దొక్కేసిండు దాన్ని?
0: దాన్ని నెలుంచడం.
1: వాళ్ళని తీసుకుంటారు ట్రాక్టర్ వాళ్ళు?
0: గంటకు 1500.
1: 5-6 గంటలు అయిపోయింది మీది?
0: 5-6 25 గంటలు పడుతుంది.
1: అబ్బాబా మస్తు పట్టింది మరి. దానికి 50-60 వేలు పోతాయి అబ్బా మరి?
0: పోతాయి.
1: 5 ఎకరాలల్లా వరి తీయాలంటే మీరు ఎంత పెట్టుబడి పెడతారమ్మా?
0: 50-50 వేలు దాకా.
1: అచ్చుడు ఎంత వస్తుంది? 3 లక్షల పంట వెళ్తుందా?
0: వెళ్తుంది. 2,50,000 పంట దాకా
1: ఒకసారికి. 2 పంటలు తీస్తే 5 లక్షల పంట దాకా వెళ్తుంది. ఇక మీకు 5 కిలో పడుతుంది అవ్వ? ఇక
0: ఇక 5 కిలో ఇక ఇంటెందుకు బాగలేదన్నట్టుగా ఇక ఊకే ఓగానికి 5 కిలో పోతే ఏమవుతుంది మనకు? ఇవాళ వస్తాయి రేపు పోతాయి. ఇక అత్తో 10,000 ఒక కాయ వచ్చే అట్లా బాధపడు.
1: సంతోషంగా ఉన్నావా మరి వ్యవసాయం మీద?
0: సంతోషమే ఇక మేము చేసేదే కా పని.
1: ఇంటి కాడ మబ్బునలు ఇవ్వాలా, ఇంటి పనులు చేసుకోవాలా, చేనులకు రావాలా, చేన పనులు చేయాలా, మళ్ళీ ఇంటికి పనులు చేయాలా, కష్టం అనిపించదా?
0: ఏం కష్టం? ఎవరి పని వాళ్ళు చేసుకున్నాడు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నాడు, ఏం కష్టం?
1: ఇంత కష్టం చేసి ఇప్పుడన్నా సుఖం లేకుండా అయిపోయిందని అనిపించదా?
0: ఏం చేస్తాను అనిపిస్తే?
1: మరి బాగా మంది ఆడోళ్ళు ఏం చేస్తారంటే భర్త దూరంగానే వ్యవసాయం వదిలేసేసి నాతో కాదు అని చేతులు ఎత్తిస్తారు. వాళ్ళకి ఏం చెప్తావు అవ్వను?
0: నాతోటి కాదని వదిలేస్తారు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, కొడుకులు తెచ్చి పెడతారు. మాకెవరు పెట్టాలి?
1: ధైర్యం కోల్పోలే చేస్తాను ముందుకు వచ్చిన.
0: ఎవరు పెట్టాలి?
1: చెయ్యాల, పని చేస్తేనే మంచిది.
0: వ్యవసాయం పని చేయాలి మేము. ఎవరు చచ్చిపోయినా వ్యవసాయం పని చేయాలి. వ్యవసాయం పని చేస్తే ఉన్నప్పుడు ఎట్లా కట్టుడు? వీళ్ళకు పెళ్లిలు ఎట్లా ప్యారంటాలి? ఎట్లా
1: నీళ్ళు వారిచి ఉంటది? ఏంటంటే మందు పోయే పడుతుంది, అలకబడుతుంది.
0: ఓ తోటైన అలికిపోయిండు మందు. రేపు ఒక మనిషిని విలాలని.
1: ఒక మనిషి 5 ఎకరాలు తల్లిస్తాడా?
0: చల్లుతాడు.
1: ఆయనకు 1,000 రూపాయలు అన్నయ్య?
0: 1,000
1: చల్లిసిపోతాడు కదా. దాని యూరియా డిఏపీ తీసుకొస్తారా? ఇంటికి వెళ్ళి చేయాలకి ఎట్లా తెస్తారు మందు సంచులు?
0: అటో
1: ఇక్కడ చల్లటి మనిషి మోసుకొచ్చుకుని చల్లుకుంటుంటాడు. ఇక మీరు నెత్తి మీద పోయినా ఇయ్యాల లేక?
0: మేము కొంత ఎత్తుకచ్చి ఇస్తాం. ఇక తన
1: జల్లీ పని అవుతుంది, ఎత్తుకచ్చి ఇస్తే అంతేనా?
0: చినుకులు వచ్చే బత్తల్లానయ్యా. అయ్యో కైకిలిస్తాను ఆడేది మోసుకొచ్చుకోవాలి చల్లన్న అంటే మనం రిక ఉంటే పెరుగుతామా?
1: పాములు ఏమి వెళ్ళాయా?
0: వెళ్తాయి, వస్తాయి.
1: తిరుగుతామా మడిల?
0: ఆవు
1: ఒడ్ల మీద మడిలలో పాములు మస్తు ఉంటాయి.
0: మస్తు జంగల్ దగ్గర ఉంది కదా.
1: అవేమన్నాయా మీకు మరి?
0: అవి ఏమంటాయి?
1: అబిడి భయం, అబిడికి మన భయం మనకు.
0: రోజు వచ్చుడే, రోజు రాకుంటే అంతా బీడు ఉన్నది, ఆ నుంచి గొడ్లు వస్తాయి అని రోజు వచ్చుడే కావాలి.
1: నడుచుకుంటా ఇంటికి వెళ్ళి ఆటోలా?
0: నడుచుకుంటేనే వస్తా. దగ్గరనే ఈ ఊళ్ళోనే ఇల్లు.
1: ఫోన్ ఉంటుందా దగ్గర?
0: ఫోన్ ఇంటికాడనే ఉంది.
1: అరే మరి చేనులకు వస్తే అర్జెంట్ ఏమైనా పని ఉంటే ఎట్లా నీకు?
0: ఇక ఈ దాన్ని ఎవడు పట్టుకోవాలి?
1: అరే సంచిలేసేలా అయిపోయాబా.
0: ఏ ఇంటికైన వాళ్ళనే చేస్తారు.
1: ఇక సర్ది తీసుకుంటావచ్చు.
0: చచ్చినాడు ఎత్తాను తిన్నాడు.

0: ఆడి మనిషి అన్నప్పుడు ఇంటి కాడ ఏ కూరగాయ కావాలా ఏ ఆకుకూర కావాలా కూడా తెలిసి ఉంటుంది. మరి మీరు వండించుకుంటారు ఆకుకూరలు కూరగాయలు?
1: అవి కోతులు ఉంటాయి మా వండిస్తాం కానీ.
0: అయ్యో అదొక రపరప
1: రపరప కోతులు ఊళ్ళకే జరగని ఒకట్లా కట్టె పట్టుకొని వస్తాను.
0: ఆకుకూరల్ని ఏం చేస్తాయి కోతులు?
1: తింటాయి
0: ఆకుకూరల్ని కూడా. బెండకాయ పెట్టినట్లు
1: బెండచెట్లు పెట్టినాము పూల మాందం అని అవి నడిచుకు పోయిపోతాయో.
0: సుట్టేమని జాలి కట్టేయాలా?
1: అయ్యో గగ్గిన తాత గుండం కదేం జాలి కడతాం.
0: కొరకసుకునే పడుతుంది కొరకసుకుని
1: అంతా పెట్టినాం. బీరుడు అలిసి అంతా టమాటా బీర చెట్లు అన్ని పెడితే ఒక్క నాడు కూడా కూర అనుకోలే.
0: అన్ని కోతలకే?
1: అన్ని కోతలకే.
0: ఇట్లా షౌకర్ దగ్గరికి బాకీ కోసం పోతావా నువ్వు ఉంచుకుంటావా?
1: బాకీ తోటి మాకేం పని?
0: రబీలు ఇతనాల కోసం ఉంచుకుంటారు మళ్ళా ఆరోగ్యంగా ఆనందంగా
1: ఆనందంగానే ఉండు. మన పని మనం చేయకుంటే ఎవరు చేస్తారు? ఇది రైతు అన్నప్పుడు రైతు పని చేసుకుంటూనే ఉండాలి.
0: ఈ రోజులలో ఆడి మనిషికి ఎక్క పని ఉన్నదా వ్యవసాయం పని చేయాలా మగ మనిషికి ఎక్క పని?
1: మగోళ్ళు ఉన్న వాళ్ళకు కొంచెం ఆడి మనిషికి తక్కువ ఉండదా?
0: ఎందుకు ఇప్పుడు కలుసుడు ఆడోళ్ళే నాట్లేసుడు ఆడోళ్ళే
1: మగోడు వచ్చే నీళ్ళు పెట్టుకునే ఇప్పుడు కానీ మగోడు వచ్చే నాలుగు బత్తాలు చల్లుకునే ఇంట్లో పోయిపాడే. ఇప్పుడు మేము తిరగంగా దొరుకుతాడు. పది మందిని అడిగితే ఎవరో ఒక్కరు అత్తమని వస్తారు. దొరకకుంటే చల్లిన నేను కూడా మందు చల్లినా ఏసుకి చల్లతా ఆయన కాలం చల్లతా. దొరకకుంటే బురదల చల్లుడే.
0: కాల నొప్పులు ఏం లేవు ఇప్పటిదాకైతే?
1: ఏ నొప్పులు లేవు నాకు భగవంతుని దయతో.
0: ఇట్లే నొప్పులు లేకుండా మరికొన్ని రోజులు ఉండాలా మేము అనుకుంటున్నాం బాబా. సరే బాబా ఉంటాం మరి.
2: ఇప్పటిదాకా ఎనకటి గ్రామ పాలన గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళ నలివేల రాజవ్వతో ముచ్చటిన్నరు ముచ్చటపెట్టింది యు దినేష్. ఇది ఇయాలటి ఇగై నుండి కార్యక్రమం. రేపు రాత్రి 9:45 ముచ్చట మానసిక ఆరోగ్యం తీసుకోవలసిన జాగ్రత్తలు. ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకులతో ముచ్చట ముచ్చట పెట్టింది కే లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా రేడియో మాణిక్యాలు ఆకాశవాణి కార్యక్రమ బాండాగారంలోని కార్యక్రమాలు వినిపించే కార్యక్రమం ఎల్ల ఆనంద్ మఠ్ హిందీ రేడియో నాటకం మొదటి భాగం. రచన బంకించంద్ర చటోపాధ్యాయ. రేడియో నాటకీకరణ విశ్వప్రకాష్ దీక్షిత్ భటుక్. నిర్వహణ సుదర్శన్ కుమార్.
3: आकाशवाणी है आनंद मठ. आज प्रस्तुत है बंकिम चंद्र चट्टोपाध्याय के बहुचर्चित बांग्ला उपन्यास आनंद मठ का हिंदी रेडियो नाट्य रूपांतर. नाट्य रूपांतर विश्व प्रकाश दीक्षित बटुक ने किया है और निर्देशक हैं सुदर्शन कुमार. आज सुनिए नाटक आनंद मठ की पहली कड़ी.

0: दोनों ही जेल में है, उन्हें जेल से निकालना है।
1: क्या अकेले?
0: अकेले क्यों, संतान समुदाय को अस्त्र शस्त्रों से लैस होकर तैयार रहने को कह दिया है। मैं भी सबको इकट्ठा कर उधर जाऊंगा, बस भवानंद का इंतजार है।
1: भवानंद को तो मैंने सिपाही के वेश में देखा था कुछ देर पहले।
0: किधर?
1: वो एक घोड़े पर सवार थे और उनके आगे अर्धचेतन अवस्था में एक स्त्री औंधे मुख घोड़े से लटकते हुए जा रही थी।
0: तुमने कैसे जाना कि वे भवानंद गोसाई थे?
1: एक संतान दूसरी संतान को देखकर जो संकेत करती है, वही संकेत उन्होंने किया और घोड़े को सरपट दौड़ा कर ले गए।
0: लेकिन वह स्त्री कौन हो सकती है?
1: होगी कोई जालिम सिपाहियों की शिकार, गुसाई भवानंद उसे उनके चुंगल से छुड़ाकर उसे मठ ले गए होंगे।
0: लो देखो, आ गई संतानों की सेना, आगे आगे ज्ञानानंद।
2: आनंद मठ। अभी आप बंकिम चंद्र चट्टोपाध्याय के बहुचर्चित बांग्ला उपन्यास आनंद मठ के हिंदी रेडियो नाट्य रूपांतर की पहली कड़ी सुन रहे थे। नाट्य रूपांतर विश्व प्रकाश दीक्षित बटुक ने किया था और नाटक के निर्देशक थे सुदर्शन कुमार। प्रस्तुतकर्ता शोभाकांत राय और प्रस्तुतिकरण सहायक महफूज हसन। नाटक में भाग लेने वाले कलाकार थे विश्वमोहन बडोला, योगेंद्र टिक्कू, मनोज भटनागर, टी आर मेहता, सुरेंद्र सागर, मंगत राम, डीपी श्रीवास्तव, पवन कौशिक, राजेश्वर नाथ, के पंत, डीवी नंदा, कारी मोहम्मद इलियास, प्रतिभा शर्मा और हर्ष बाला। कल इसी समय इन्हीं मीटरों पर इस नाटक की दूसरी और अंतिम कड़ी प्रसारित की जाएगी। प्रसारण के बाद यह नाटक आकाशवाणी AIR YouTube पर भी उपलब्ध रहेगा। इस नाटक को केंद्रीय नाटक एकांश द्वारा तैयार किया गया।
3: इपर्दांक आनंद मठ हिंदी रेडियो नाटकम विन्नारु मोदटि भागम। రచన బంకిం చంద్ర చటోపాధ్యాయ, రేడియో నాటకీకరణ విశ్వప్రకాశ్ దీక్షిత్ భటుక్, నిర్వహణ సుదర్శన్ కుమార్. వచ్చే వారం ఈ కార్యక్రమం 2వ భాగం ప్రసారమవుతుంది. ఇది ఇయాలటి రేడియో మాణిక్యాలు. ఈ రేడియో మాణిక్యాలు కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ఉంటుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరుణ పద్మల గాత్ర యుగలం వింటారు. వాద్య సహకారం వయోలిన్ ఎం సూర్యదీప్తి, మృదంగం కర్రా శ్రీనివాసరావు, గంజీరా కె శ్యామ్కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం చెన్నై లవ్ స్టోరీ చిత్రం నుంచి ఈ గీతం. గానం హరిచరణ్, శృతిక సముద్రాల. సంగీతం మెలోడీ బ్రహ్మ మణిశర్మ. సాహిత్యం అనంత శ్రీరామ్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండు. మీరింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాహసం చిత్రం నుంచి ఈ గీతం. గానం కారుణ్య, సంగీతం శ్రీనివాస్ చక్రవర్తి, గీత రచన అనంత శ్రీరామ్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. మీరింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు నిన్ను కోరి వర్ణం వర్ణం

సరిసరి కలిసేను నయనం నయనం అంటూ సాకే ఈ గీతం ఘర్షణ చిత్రం కోసం రాజశ్రీ గారు రచించారు. ఈ గీతానికి సంగీతం సమకూర్చిన వారు మాస్ట్రో ఇళయరాజా, ఈ గీతాన్ని గానం చేసిన వారు చిత్ర.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఆఖరిగా విందాం. నీమతి చల్లగా స్వామి నిద్రపో, దేవుని నీడలో వేదన మర్చిపో. ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే. మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే. అంటూ ధనమా దైవమా చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఈ బహుళ జనాధారణ పొందిన రిద్ధ్యమైన ఈ గీతం మీకోసం. అంతే ఆర్తితో ఆలపించిన వారు సుశీలమ్మ, టీవీ రాజు సంగీత సారథ్యంలో.

ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం శనివారం మినహాయించి ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11:00 దాకా ప్రసారమవుతుంది. ఇక రేపటి మధురిమలో మరిన్ని మధురమైన గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింద. వాతావరణ సూచన: ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 73% ఉన్నది. జిల్లాలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి 33 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 22 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింద. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శివ అమృతవాణి మొదటి భాగం వింటారు. గానం అనురాధ పౌడ్వాల్. పొద్దుగల 7:15 వినేదం విజ్ఞానం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు.

ఈ కార్యక్రమంలో యోగమనే అదృష్టం ప్రాణాయామ సూత్రాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. తర్వాత బాలాలయంలో బాసర నవరాత్రి మహోత్సవాలు, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. సమర్పణ కేలేనేని. తర్వాత పెరటి షట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 51వ భాగంలో పింగళి సూరణ గురించి ఇంటారు. రేపొద్దుగల 8:30 పాడి తల్లి డాక్టర్ ఉదారి నారాయణ కథానిక పునఃప్రసారం ఇంటారు. రేపొద్దుమంటూ 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు బ్రజారత్నులకు చెందిన కుంభోజి నాగజ్యోతితో ముచ్చటింటారు పాటల నడమ. ముచ్చట పెట్టింది సిహెచ్ దివ్యారాణి. రేపొద్దుమంటూ 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర విఠల్ బృందం పాడిన గోండి భజనలు మొదటి భాగం. తర్వాత మావల మండలం వాగాపురు గ్రామానికి చెందిన మర్సకోల గోదావరి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పత్తి సాగులో చీడపీడల యాజమాన్యం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చటపెట్టింది పి అశోక్. తర్వాత జున్ను పాలు ప్రాముఖ్యత విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చటపెట్టింది కేటేనే. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి మేమే మేకపిల్ల అదిగో బస్సు కథలు ప్రసారమవుతాయి. చదివినది వేమూరి సాధన. రేపు రాత్రి 9:45 ముచ్చటలో మానసిక ఆరోగ్యం తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకులతో ముచ్చటింటారు ముచ్చటపెట్టింది కేరేనే. రేపు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరుణ పద్మల గాత్ర యుగలం వింటారు. వాద్య సహకారం వయోలిన్ ఎం సూర్యదీప్తి, మృదంగం కర్ర శ్రీనివాసరావు, కంజీరా కె శ్యామ్ కుమార్. రేపటి సినిమా పాటలు రేపొద్దుగల 8:45 సింగిడి, పొద్దుమంట 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట నుండి, రాత్రి 8:00 to 8:45 ఉషారు, రాత్రి 10:30 to 11:00 దాకా మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:02 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపొద్దుగల 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.